సార్. ఇప్పుడు సమయము 5 సెకండ్లు 11:14. సార్ సమయము 23 సెకండ్లు 24.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 13వ తేదీ ఈరోజు శనివారం. వివిధ భారతీ నిలయంలో సమయం 5:58:47. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. నేటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనలో ఫ్రాన్స్తో కీలక రక్షణ ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశముంది. రెండేళ్ల క్రితం రెండు దేశాల మధ్య కుదిరిన 36,000 కోట్ల విలువైన స్కార్పిన్ జలాంతర్గాముల ఒప్పందంపైన చర్చలు జరగనున్నాయి. ఐరోపా పర్యటనలో ప్రధాని ఫ్రాన్స్తో పాటు స్లోవేకియాలోనూ పర్యటించనున్నారు. G7కు సంబంధించిన సదస్సుల్లో పాల్గొంటారు. జాతీయ పరీక్షల సంస్థ NTA ఈ నెల 21న మళ్లీ నిర్వహించనున్న నీట్ పరీక్షా సమయాన్ని మరో 15 నిమిషాలు పొడిగిస్తున్నట్లు నిన్న ప్రకటించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష జరగనుందని తెలిపింది. ప్రశ్నాపత్రం బుక్లెట్లో రెఫర్ కోసం కేటాయించిన పేజీల సంఖ్యను 2 నుంచి 4 పెంచినట్లు NTA వెల్లడించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024-25 సంవత్సరానికి అకాడమీ రత్న ఫెలోషిప్ అవార్డు పొందిన కూచిపూడి గురువు పసుమర్తి రత్తయ్య శర్మను గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం పొందిన వేదాంతం, సిద్ధేంద్ర వరప్రసాద్, పసుమర్తి పావని, తోలుబొమ్మలాట పరిరక్షణ కృషి చేసి సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన కళాకారుడు సింధే చిదంబరరావు, తెలుగు పద్య నాటక రంగానికి చేసిన సేవలకు నటన విభాగంలో అవార్డు గెలుచుకున్న ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణులకు గవర్నర్ అభినందనలు తెలిపారు. ఎల్నినోపై భారత వాతావరణ విభాగం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. భూమధ్యరేఖ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు సాధారణం కన్నా ఎక్కువగా వేడెక్కి

ఎల్నీలో పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. అత్యధిక వర్షపాతం నమోదయ్యే నైరుతి ఋతుపవనాల్లో ఈసారి వర్షపాతం తగ్గుతుందని అంచనా వేసింది. ఎల్నీలో నేపథ్యంలో పంట నష్ట భయాలను తగ్గించడానికి రాష్ట్రాల వారీగా అత్యవసర ప్రణాళికలను రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎల్నీనో ప్రభావానికి అత్యంత ఎక్కువగా గురయ్యే అవకాశమున్న 197 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఖేత్ బచావో అభియాన్ అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ 3 వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో తొలి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 87 పరుగుల తేడాతో నెగ్గింది. ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్లో ఈరోజు అమెరికాతో పరాగ్వే ఆడుతుంది. నిన్న జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో ఆతిథ్య మెక్సికో జట్టు దక్షిణాఫ్రికాపై, సౌత్ కొరియా జట్టు చెకియాపై విజయం సాధించాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వినవచ్చు.

తవ సుప్రభాతం. భాటీషు దేవిహ గరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్వాధికార మహిమాధికమర్థయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాః తద్దాస దాస చరమావధి దాస దాసాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం.

సచిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుజాం.

భాస్వానుదేతి విగచాని సరోరుధాని సంపూరయంతి నినదైక బుభో విగంగా శ్రీవైష్ణవాస్తతమర్థిత మంగళాస్తే ధామాశ్రయంతి తవ వెంకట సుప్రభా.

రాజర నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్.

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీమీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ సక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్య.

ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే మన్ము

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యో మాతుస్తనావివ శిశోరమృతాయమానం. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన. సౌమ్యోపయంతృ మునినామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన. సౌమ్యోపయంతృ మునినామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణం.

భారతి ఎఫ్ఎం 101.3. ఆరు గంటల 45 నిమిషాలు కావస్తోంది. వివిధ భారతి స్టూడియోస్ లో సమయం. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మూతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యారని, అభివృద్ది, సంక్షేమం సుపరిపాలనా ధ్యేయాలుగా, ప్రజాక్షేమమే పరమావధిగా, నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని ముందుకు నడిపేందుకు పునరంకితమవుతున్నట్లు తెలిపారు. తిరుపతిలో నిన్న నిర్వహించిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. రాజధాని అమరావతి పరిధిలోని మోదడక గ్రామంలో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం 26 లక్షలను తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్దికి అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని సూచించారు. గ్రామంలో నిన్న పర్యటించిన ఆయన గ్రామసభలో భాగంగా రైతులతో సమావేశమయ్యారు. గ్రామసభకు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని దుండిగల్లో ఉన్న ఎయిర్ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఈరోజు నిర్వహించనున్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా ఈ పరేడ్ జరగనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ విజయవాడ గూడూరు రైల్వే సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజయవాడ డివిజన్ డిఆర్ఎం మోహిత్ సోనాకియాతో కలిసి కృష్ణా కెనాల్, పెదవడ్లపూడి మధ్య 3వ లైన్ పనులు, అలాగే తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న సమీక్షించారు. బిట్రగుంట క్రూ లాబీలో సిబ్బంది సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. మౌలిక వస్తువుల అభివృద్ధి, భద్రతా ప్రమాణాల పెంపు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సందీప్ మాధూర్ సూచించారు. విద్యా పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన DG100X కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: that we need to prepare the young minds for the next generation technologies, generation industries, ranging from AI, electronics, manufacturing, to data centers, to semiconductors, to critical minerals. There is so much of opportunities that the great state of Andhra Pradesh is offering, and we need to prepare the youth for it. And this is where I believe education and economic development become inseparable.
0: తెలంగాణ పల్లెలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా, వలసల తగ్గింపు వంటి లక్ష్యాలతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగా గత 12 ఏళ్లలో తెలంగాణకు 143 కోట్ల 23 లక్షల పనిదినాలు కల్పించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫలితంగా కార్మికులకు 34,639 కోట్ల రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది, ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, బస్సు ఛార్జీలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం అధికమైందని ఆరోపించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ సహకారంతో నిన్న నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నదైతే దయచేసి అందరు ముందుకొచ్చి ఈ సంస్థతో ఐఆర్సీఎస్ కానీ లేదంటే జీజీహెచ్ కానీ లేదంటే ఈవెన్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ వాళ్ళతో టైఅప్ చేసుకుని బ్లడ్ ఇవ్వాలని కోరుతున్నాను. మన జిల్లాలో అనీమియా పేషెంట్స్ ఉన్న జిల్లా అది కాబట్టి మనకు ఎక్కడైనా అంటే డెలివరీస్ అయినప్పుడు కానీ లేదంటే మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానీ రకరకాల బ్లడ్ కావాల్సిన అవసరం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ క్వాంటిటీ ఉన్నదిలు అయితేనే మనం లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని అనుకున్నాము.
0: కృత్రిమ మేధ, డ్రోన్లు, యాంత్రీకరణతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కొత్త మార్పులకు దిక్సూచిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిలవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ పురోగమిస్తుందని, అది ఉత్పత్తికే పరిమితం కాకుండా ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ VBGRAMJEE అమలుకు సన్నద్ధం కావాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, అదనపు సమన్వయకర్తలు, అనుబంధ శాఖల అధికారులకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ షణ్ముఖ్కుమార్ సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో అధికారులకు VBGRAMJEE అమలుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. ఖరీఫ్ సాగు కోసం రైతులకు ప్రభుత్వం రాయితీపై అందించే వేరుశనగ విత్తనాలు ఈరోజు నుంచి రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ సాలురెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 19,221 మంది రైతులు విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

0: పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు వాయువ్య బంగాళాఖాతమంతటా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మోతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఐటి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
4: ఆ ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
7: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
8: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
9: నాకైతే నా స్కూల్ డేసే.
6: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ

0: మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
1: ఓన్లీ ఆన్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: గుడ్ మార్నింగ్ మ్యామ్.
3: హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
4: Yes, ma'am.
3: చెప్పండి.
4: ఎస్ఆర్ రంగనాథన్ మ్యామ్.
3: ఏంటి రోష్ని, కాఫీ టైమా?
4: Yes, ma'am.
3: గుడ్ గుడ్.
5: కాఫీ టైం ఏంటి రోష్ని?
4: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

0: 7:05 కావస్తోంది. వివిధ భారతి స్టూడియోస్ లో సమయం. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తా ప్రసారాన్ని వింటారు. అనంతరం భగవద్గీత పారాయణం.
1: చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఇక వార్తలు వివరంగా. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు తమ పురుష సహచరులతో కలిసి పరేడ్లో అడుగులు వేయనున్నారు. ఈ వేడుకలో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది కేవలం ఒక సైనిక సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ సేవకు అంకితమైన యువ అధికారుల సరికొత్త ప్రయాణానికి ఇది నాంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ స్లోవాక్ ప్రధాని పికోతో పరస్పర సహకారంపై చర్చిస్తారు. అలాగే అధ్యక్షుడు పెల్లెగ్రినిని కలుస్తారు. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. 2024లో $1 బిలియన్ దాటిన వాణిజ్యం గత ఏడాది $1.8 బిలియన్ చేరుకుంది. ఈ పర్యటన యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్ తన నిబద్దత సూచిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఐఏఎఫ్ క్యాడెట్స్తో పాటుగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉత్తీర్ణత సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరటం ఒక చారిత్రాత్మక మైలురాయి. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న మంత్రి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్లో భాగమైన డీఆర్డీఓకు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ది ల్యాబొరేటరీలో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకాశ్, బ్రహ్మోస్ వంటి డీఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థలు ప్రపంచ రక్షణ సాంకేతిక రంగంలో పోటీ పడేలా మన దేశ సామర్థ్యం నిరూపించాయన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ క్షిపణి వ్యవస్థల ప్రదర్శన, భారత రక్షణ పరిశోధన, అలాగే అభివృద్ది వ్యవస్థ

0: నిరసనమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వేగంగా మారుతున్న యుద్దతంత్రాలు, ప్రపంచ అనిశ్చితుల మధ్య జాతీయ భద్రతా ప్రయోజనాలు కాపాడేందుకు ముందస్తు రక్షణ సామర్థ్యాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు అత్యాధునిక వ్యవస్థలతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డీఆర్డీఓ అభివృద్ది చేసిన సరికొత్త రక్షణ సాంకేతికతలు, అధునాతన ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ క్షిపణి ప్లాట్ఫామ్స్ ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన రక్షణ మంత్రి సందర్శించారు. అలాగే సికింద్రాబాద్ లో జరిగిన ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి 12 ఏళ్ల సుపరిపాలనతో అంతర్జాతీయ వేదికలపై నేడు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని తెలిపారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. आप जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: అమెరికా నావికా దళం జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియోతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఒమన్ తీరంలో ఫలావ్ జెండాతో వెళుతున్న ఎన్టీ సెట్టేబిల్లో అనే ట్యాంకర్ ఇంధన నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో 3 భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నౌకలో మొత్తం 24 భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 రక్షించారు. ఈ ఘటనపై న్యూఢిల్లీలో యుఎస్ చార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి వివరణ కోరారు. పౌర నౌకలపై ప్రాణాంతక శక్తులను ప్రయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టుగా, కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మరింత పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్, త్రైమాసిక ఖాళీల నోటిఫికేషన్ విధానాన్ని అభ్యర్థులు ఆదరించారని తెలిపారు. ఈ క్యాలెండర్ విధానంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసుకోగలుగుతారని తెలిపారు. సాంకేతికత వినియోగం, వేగవంతమైన ప్రక్రియ ద్వారా రైల్వే నియామక వ్యవస్థ నిరంతరం మెరుగుపడాలని స్పష్టం చేశారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాద కేసు విచారణ జాతీయ అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత ఏడాది అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాపైన కొద్దిసేపటికి జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదానికి నిన్నటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా గుర్తించి విమానయాన భద్రత మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమాన ప్రమాదంపై స్వతంత్ర, నిష్పాక్షిక ఆధారాలతో కూడిన విచారణ జరిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. అన్ని రకాల దర్యాప్తు ప్రక్రియలు, అవసరమయ్యే అంతర్జాతీయ సమీక్షలు పూర్తయ్యాక తుది నివేదిక విడుదల చేస్తామని స్పష్టం చేసింది. నీట్ పునఃపరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయంతో పునఃపరీక్షను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునఃపరీక్షకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తాయని సోమనాథన్ తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో శాంతి, సామరస్యం, స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు సమీక్షించేందుకు అలాగే సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేసే విధంగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకి దోహదపడుతుందని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేస్తాయి. తదుపరి డీజీ స్థాయి సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. అస్సాం మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్ కేరళ మాహే ఒడిశా పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్ బీహార్లో మరికొన్ని ప్రాంతాలు అలాగే ఒడిశా జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ హర్యానా చండీగఢ్ పంజాబ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ కొంకణ్ గోవా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్స్లో పివి సింధు 27 నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి చెన్ సూయూపై 21-6 21-9 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యమాగుచి భారత్కు చెందిన తన్వీ శర్మను 21-14 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ పోరుకు సిద్దమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 40వ శ్లోకం.

పృథివ్యాం భూలోకంలో గాని, దివి వా స్వర్గలోకంలో గాని, పునః మరియు దేవేషు వా దేవతలలో గాని, యత్ ఏ పదార్థము, ఏభిహి ఈ ప్రకృతిజైహి అనగా మూల ప్రకృతి నుంచి పుట్టిన, త్రిభిహి గుణైహి అనగా త్రిగుణాల చేత, ముక్తం స్యాత్ అనగా విడువబడినది అవుతుందో, తత్ అటువంటి, సత్వం జడ పదార్థం గాని చేతన పదార్థం కాని, న అస్తి లేదు, నత

అర్జున, చాలా పదార్థాలను గుణపరంగా విభజించి చూపించాను. ఇంతెందుకు? సృష్టి మొత్తం మీద ఇటు భూలోకంలో గాని అటు స్వర్గలోకంలో గాని

ఇటు మానవులలో గాని అటు దేవతలలో గాని ప్రకృతి జన్యాలైన త్రిగుణాలతో సంబంధం లేని జీవి లేదు, జడపదార్థమూ లేదు. ఈ విభజన దేనికంటే కర్మత్యాగం మంచిదా చెడ్డదా అనే విషయం తేలడం కోసం. కర్మ అనేది ప్రాపంచిక పదార్థాల మీద, మానవుల మీద, దేవతల మీద ఆధారపడి ఉంది. ఈ మూడు త్రిగుణమయాలే అని చెప్పడం కోసం భగవానుడు ఇప్పటి వరకు కొన్ని ప్రధానాంశాలను త్రిగుణపరంగా విభజించి చూపించాడు. కర్మకు మూలమైన సమస్త పదార్థ మానవ దేవతలందరూ త్రిగుణమయులే కనుక వీరిలోంచి జన్మించే ప్రతి కర్మ త్రిగుణమయమే. ప్రకృతి అంటేనే త్రిగుణాలు కదా. త్రిగుణాలు మూడు సామ్యావస్థలో ఉన్నప్పుడు దాని పేరు మూల ప్రకృతి. అది క్రియాకారి కాదు. గుణాలు విషమస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే సృష్ట్యాది క్రియలు జరుగుతాయి. వైషమ్యావస్థలో ఉన్న గుణాలు మూల ప్రకృతి యొక్క వికార రూపాలు కనుక వాటిని ప్రకృతి జన్యాలు అనడంలో తప్పులేదు. అందుకే భగవానుడు ఇక్కడ వైషమ్యావస్థలోని గుణాలను గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాడు. ఇది ఈ శ్లోకంలో మనం గమనించవలసిన విషయం.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మా నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

నమ్మకం ఇవే నీ యొక్క సైన్యం. నీ బుద్ధిబలమే అసలైన ఆయుధం. వీటితో పాటు ఓర్పు, సాధన ఇవే నీ యొక్క విజయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాయి. అందుకనే పరిస్థితులకి కాదు బాస్, నీ యొక్క బద్ధకానికి. అసలు నువ్వు చెయ్యగలిగి కూడా చెయ్యనివ్వనటువంటి ఆ ఆలోచనలకి ఏం చేస్తాలే, ఏం చూస్తాలే, తర్వాత చేద్దాలే, అమ్మో నా వల్ల కాదు అనేటువంటి భావనలుంటాయి చూసారా. ఆ యొక్క అసమర్థతని కలిగించేటువంటి ఆలోచనలతో, ఆ థాట్తో పోరాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఫైట్ విత్ దట్ థాట్, దెన్ యూ విల్ సీ ద రియల్ సక్సెస్. ఎప్పుడైతే మన యొక్క ఇనబిలిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక్కసారి అంతఃకరణ దృష్టితో మనల్ని మనం చూసుకుంటామో, ఏది మనల్ని ఆపేస్తోందో అక్కడి నుంచి మన ప్రయాణాన్ని సరిదిద్దుకుని మొదలు పెడతామో, అప్పుడు మన జీవితం ఒక మెరుపులాగా సాగుతుంది. దాంతోపాటు విజయం మనల్ని వరిస్తుంది అండ్ మనమేంటనేది ప్రపంచానికి తెలుస్తుంది. దాట్స్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్. మరి ఇంకెందుకు ఆలస్యం? వీకెండ్ ఇంత మంచి మాట విన్నాక ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం కాఫీ టైమ్, ఓన్లీ ఆన్ 101.3 MHz బై మీ జేఎస్వితో.

స్టైల్ మూవీ నుంచి చింగి చరణ్ గారి సాహిత్యంలో లారెన్స్ మ్యూజిక్ డైరెక్షన్ లో బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. సాటర్డే మార్నింగ్ కాఫీ టైమ్ విత్ మీ యువర్ జేఎస్వి తో 7:30 అయిపోయింది మన క్లాక్ లో టైమ్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. మరి దానికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రపంచంలోని కొన్ని విషయాలు ఎప్పుడూ కూడా మనిషిని, తన ఆలోచనల్ని పరీక్షిస్తూనే ఉంటాయి, ప్రశ్నిస్తూనే ఉంటాయి. మన చేతికి ఉన్నటువంటి 5 వేళ్లే ఒకలాగా ఉండవు. మరి ప్రతి వ్యక్తి కూడా ఒకేలాగా ఉండాలి, వాళ్ల యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా ఒకేలా ఉంటే ఎంత బావుండు, అందరూ బావుండాలి అని కోరుకుంటామే. ఇందులో తప్పులేదు, మనమందరికీ కూడా ఒకేలాగా ఉన్న స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఎవరి ఆరోగ్య పరిస్థితి ఒకేలాగా అస్సలుండదు. కొన్ని విషయాలు చెప్పుకుంటే నిజంగా మనసుకి ఎంత బాధ అనిపిస్తుందో, కానీ ఆ వివక్ష నుంచి దూరం చేసి సగటు సమాజంలో అందరిలాగా సామాన్యంగా సమానంగా వారికి కూడా ఒక స్థానం కల్పించాలని ఈ రోజుని ప్రతిపాదించారు ఐక్యరాజ్య సమితి వారు. ఇంతకీ అసలు ఈ రోజేంటి, ఈ రోజు వెనక ఉన్నటువంటి అసలు విషయమేంటి తెలుసుకుందాం. ఈరోజు అంతర్జాతీయ ఆల్బినిజం డే అన్నమాట, అంతర్జాతీయ ఆల్బినిజం డే. మరి దీనికి సంబంధించి చాలా విశేషమైనటువంటి విషయాల గురించి ఈనాటి మన కాఫీ టైంలో విందాం. అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ ఫ్రమ్ ద మూవీ 18 పేజెస్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్పి తో వెల్ మరి వరల్డ్ ఆల్బినిజం డే. దీనికి సంబంధించి అసలు ఏంటి ఈ యొక్క ఆల్బినిజం అనేది? పుట్టుకతో వచ్చేటువంటి అరుదైన జన్యుపరమైన ఇదొక అనారోగ్య సమస్య అన్నమాట. అంటే జన్యుపరంగా సంభవించేటువంటి ఒక అనారోగ్య సమస్య. దీనివల్ల అసలు ఏమవుతుంది మన శరీరంలో అంటే, ముఖ్యంగా హెయిర్, స్కిన్ ఇంకా ఐస్, జుట్టు, చర్మము, కళ్లల్లో ఉన్నటువంటి మెలనిన్ అనేటువంటి వర్ణద్రవ్యాన్ని లోపించి మొత్తం శరీరం అంతా కూడా తెల్లగా లేకపోతే లేత గులాబీ రంగులో మారిపోతుంది. దురదృష్టవశాత్తు ఈ వ్యాధికి చికిత్స లేదు. అలాగని అసలు ఇది అంటువ్యాధి కానే కాదు. దీని బారిన పడిన వారు, అంటే ఆల్బినిజం బారిన పడిన వారు, శారీరకంగా సమస్యలని ఎదుర్కొంటారు. సామాజికంగా వారి యొక్క రంగు వల్ల వివక్షకు గురవుతూ ఉంటారు. ఈ యొక్క విపరీతమైనటువంటి పరిస్థితుల మీద అందరికీ అవగాహన కల్పించేందుకే ప్రతి సంవత్సరం జూన్ 13వ తారీఖున అంతర్జాతీయ ఆల్బినిజం డేని జరుపుకుంటారన్నమాట. ఈ యొక్క ఆల్బినిజం డే యొక్క చరిత్ర ఏంటి, అసలు ఇది ఎప్పటి నుంచి వ్యాప్తిలోకి వచ్చింది, దీనివల్ల అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి మానసిక ఒత్తిడికి ఇలాంటి వ్యాధి బారిన పడినటువంటి రోగగ్రస్తులు బాధపడుతున్నారు అనేటువంటి అంశాలని పరిగణనలోకి తీసుకుని మెంటల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందించినటువంటి ఒక సొల్యూషన్ అని చెప్పడం అతిశయోక్తి కానే కాదు. మరి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం, కానీ అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్, ఎంజాయ్ లిస్నింగ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: हर उड़ान से पहले एक फैसला होता है, हर फैसले से पहले एक सवाल, क्या मैं तैयार हूँ? अगर जवाब है हाँ, तो भारतीय वायुसेना आपका इंतजार कर रही है. AFCAT 1 of 2026 के आवेदन 10 नवंबर से 9 दिसंबर तक खुले हैं. अधिक जानकारी के लिए विजिट करें careerairforce.gov.in या afcat.edcil.co.in पर.
2: अबबा, ये गदर फैन ऑफ चले दो. అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. మనం మాట్లాడుకుంటున్నాము ఇంటర్నేషనల్ ఆల్బినిజం డే గురించి. మరి ఈ ఒక్క రోజు వెనుక ఉన్న చరిత్ర ఏంటి, ఇది ఎప్పటి నుంచి అసలు ఈ ఆల్బినిజం అనే దాని మీద ఒక అవగాహన ఏర్పడింది అనేటువంటి అంశాలని పరిగించి చూస్తే 2000 కాలంలో టాంజానియాలో ఆల్బినిజం ప్రధాన సమస్యగా ఉండేది. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు వ్యాధి వల్ల కాదు, వారి పట్ల చూపించినటువంటి వివక్ష వల్ల, మూఢనమ్మకాల వల్ల చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఇది గమనించినటువంటి వారందరూ కూడా టాంజానియా ఆల్బినిజం సొసైటీ టీఏఎస్ ని స్థాపించి ఆ యొక్క సొసైటీ నుంచి ఈ యొక్క ఆల్బినిజం వ్యాధి బారిన పడినటువంటి వారి యొక్క మనోవేదనని అలాగే

వారి యొక్క హక్కులని సమానంగా అందరిలాగానే వారు జీవించాలి అనేటువంటి ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్తో మొత్తం ప్రచారం చేసి ఈ యొక్క ఆల్బినిజం గురించి అవగాహన కల్పించారు. 2006లో ప్రప్రథమంగా ద ఫస్ట్ ఆల్బినిజం డేని నిర్వహించారు. ఆ తర్వాత 2009వ సంవత్సరంలో నేషనల్ గా దీనికి గుర్తింపు వచ్చింది, అంటే జాతీయ పరంగా ఈ ఆల్బినిజం అనేటువంటి వ్యాధి మీద గుర్తింపు తీసుకొచ్చారు. చివరిగా 2014వ సంవత్సరంలో డిసెంబర్ 18 జరిగినటువంటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వారు ప్రతి ఏటా జూన్ 13వ తారీఖున అంతర్జాతీయ ఆల్బినిజం డే నిర్వహించాలి అని, వారి పట్ల వివక్షరహితంగా ప్రేమతో అందరిలాగానే వ్యవహరించాలి, వారు కూడా సమానమే అనేటువంటి ఒక సమానమైనటువంటి భావనని మానవత్వంతో ప్రతిపాదించినటువంటి రోజు ఈ యొక్క అంతర్జాతీయ ఆల్బినిజం డే. సో ఇది ఈ యొక్క ఆల్బినిజం అసలు ఎందుకొచ్చింది, ఎలా వచ్చింది, దీని వెనుక ఉన్నటువంటి చరిత్ర క్లుప్తంగా. మరి దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం ఒక ఇతివృత్తంతో ఈ యొక్క రోజును జరుపుకుంటాం. మరి 2026వ సంవత్సరానికి కాను అంతర్జాతీయ ఆల్బినిజం డే యొక్క ఇతివృత్తం ఏంటి, దాని అంతరార్థం ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

గుంటూరు కారు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కాఫీ టైమ్ మీ ఏజీఎస్వితో. సో వల్వి, ఆల్బినిజం డే గురించి, దానికి సంబంధించినటువంటి వివరాల గురించి మాట్లాడుకున్నాం. కానీ 2026 సంవత్సరంలో అసలు ఈ రోజుని నిర్వహించేటువంటి ఇతివృత్తం ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. కొన్ని విషయాలు మనం ఎన్నిసార్లు విన్నా, కొన్ని చాలా చిన్న విషయాలే అయినా లేదా కొన్ని పెద్ద విషయాలైనా, కాలానుగుణంగా వాటి తాలూకు జ్ఞాపకాలు ఎప్పుడూ కూడా మనసుని గాయపరుస్తూనే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఏదో విధంగా ఎక్కడో ఒకక్కడ మనసు లోతులలో వాటి తాలూకు జ్ఞాపకాలు మనకి గుర్తొస్తూనే ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, అన్ఫార్చునేట్లీ వి ఆల్ ఆర్ లివింగ్ ఇన్ అ జడ్జిమెంటల్ వరల్డ్ అన్నమాట. నిజంగా ఇది ఆలోచిస్తేనే చాలా బాధాకరం. వి ఆల్ ఆర్ లివింగ్ ఇన్ అ జడ్జిమెంటల్ వరల్డ్ అంటే, ప్రతి వాళ్ళు కూడా ఎదుటివారి యొక్క రూపాన్నో లేకపోతే వాళ్ల రంగునో వాళ్ల ఆహార్యాన్నో ఇలా గుర్తించటము, ఇంకా వాళ్లు అలా ఉంటారు ఇలా ఉంటారు అని చెప్పి మాట్లాడటము జరుగుతోంది. అంతేకాని ఎదుటి వ్యక్తి యొక్క గుణాన్ని, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతిభని బట్టి మనిషికి విలువనివ్వటం అనేది అసలు మర్చిపోయారా అని అనిపిస్తుంది. ఇక్కడ వ్యాధి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ ఆల్బినిజం అనేటువంటి వ్యాధి మనిషికి వచ్చింది. కానీ ఇంతకంటే పెద్ద వ్యాధి ఏంటో తెలుసా అండి? మన ఆలోచన సరళి ఒక జడ్జిమెంటల్ గా ఫిక్స్ అయిపోవటమే అతిపెద్ద వ్యాధి. అంటే ఏదైనా సరే వివక్షతోనో లేకపోతే ఒక ఆ వివక్షతో ఆలోచింపచేసేటువంటి ఆ మనసుది అసలైనటువంటి వ్యాధి. అది మానుకుంటే మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం, అందరూ ఒకేలాగా కనిపిస్తారు. వీళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు నల్లగా ఉన్నారు, వాళ్ళు తెల్లగా ఉన్నారు, వాళ్ళు లావుగా ఉన్నారు, వీళ్ళు పొట్టిగా ఉన్నారు, వీళ్ళు జీవితంలో సక్సెస్ సాధించలేదు, వాళ్ళు ఆర్థికంగా, ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ మనిషి యొక్క విలువ తనకున్నటువంటి ఆ స్టేటస్ పరంగానో, తాను వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ పరంగానో, తాను నిల్చున్నటువంటి ప్రదేశం పరంగానో వాటిని బట్టి రాదండి. గుణాన్ని బట్టి మనిషికి విలువ, ప్రతిభని బట్టి ఆ మనిషికి గౌరవం, సంస్కారం, ఇవన్నీ కూడా అలవర్తాయి. అందుకనే ఈ యొక్క ఇలాంటి రోజులు వెనక ఐక్యరాజ్య సమితి వాళ్లు మెంటల్ గా ఇలాగ హింసించకుండా వారు కూడా సమానమైనటువంటి జీవితాన్ని, ఆనందాన్ని, హక్కులని అనుభవించే దిశగా వాళ్ల ప్రయాణం సాగాలని తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఎదుటి వారిని ఇంప్రెస్ చేస్తూ చేస్తూ చేస్తూ ఎంతకాలం సాగిస్తారండి ఈ జీవితాన్ని? ఇకనైనా నీకోసం నువ్వు జీవించు, నువ్వు ఎలా ఉన్నావో అలానే నిన్ను నువ్వు ప్రేమించు, మనిషిని మనసుతో గౌరవించు. అలాగే లోకంలో లోపం లేని జీవి అంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్క దాంట్లోనూ ఏదో ఒక చిన్నపాటి లోపం ఉంటూనే ఉంటుంది. లైఫ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ డ్యూడ్, ఎప్పుడూ లైఫ్లో ఏది పర్ఫెక్ట్ గా ఉండదు. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఆర్ చేంజింగ్ యువర్ సెల్ఫ్ టు అ బ్యూటిఫుల్ సోల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్ లైఫ్. అందుకనే లవ్ ఆల్, రెస్పెక్ట్ ఆల్ అని ఊరికే అనలేదు. మరి 2026 సంవత్సరానికి కాను సెలబ్రేటింగ్ ఆల్ స్కిన్ టోన్స్, సెలబ్రేటింగ్ ఆల్ ద స్కిన్ టోన్స్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ యొక్క అంతర్జాతీయ ఆల్బినిజం డేని జరుపుకుంటున్నాం. మరి ఇది ఈనాటి యొక్క కాఫీ టైం. వాళ్ళ ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది. సో వింటూ ఆనందిస్తూ ఉండండి, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. అంటే స్టే ట్యూన్.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లాప్రగడ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనలో ఫ్రాన్స్తో కీలక రక్షణ ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశముంది. రెండేళ్ల క్రితం రెండు దేశాల మధ్య కుదిరిన 36,000 కోట్ల రూపాయల విలువైన స్కార్పిన్ జలాంతర్గాముల ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. ఐరోపా పర్యటనలో ప్రధాని ఫ్రాన్స్తో పాటు స్లోవేకియాలోనూ పర్యటించనున్నారు. G7కు సంబంధించిన సదస్సుల్లో పాల్గొంటారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వారాంతంలోనే జెనీవా వేదికగా అంగీకారం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా ఆయన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. డీజిల్ రీటైల్ విక్రయాలపై ప్రభుత్వం పరిమితులు విధించింది. రోజుకు ఒక వాహనానికి గరిష్టంగా 200 లీటర్లు మాత్రమే డీజిల్ విక్రయించాలని ఆదేశించింది. పారిశ్రామిక వాణిజ్య సంస్థాగత వినియోగదారులు ఇకపై బంకుల నుంచి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. జాతీయ పరీక్షల సంస్థ NTA ఈ నెల 21వ తేదీన మళ్లీ నిర్వహించనున్న నీట్ పరీక్ష సమయాన్ని 15 నిమిషాల పాటు పొడిగిస్తున్నట్లు నిన్న ప్రకటించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపింది. ప్రశ్నాపత్రం బుక్లెట్లో రఫర్ కోసం కేటాయించిన పేజీల సంఖ్యను 2 నుంచి 4 పెంచినట్లుగా వెల్లడించింది. 2024-25 సంవత్సరానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అకాడమీ రత్న ఫెలోషిప్ అవార్డును పొందిన కూచిపూడి గురువు పసుమర్తి రత్తయ్య శర్మను గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్న వేదాంతం సిద్ధేంద్ర వరప్రసాద్, పసుమర్తి పావని, తోలుబొమ్మలాట పరీక్షణ కృషి చేసి సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన కళాకారుడు సింధే చిదంబరరావు, తెలుగు పద్య నాటక రంగానికి చేసిన సేవలకు గాను నటన విభాగంలో అవార్డును గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణను గవర్నర్ అభినందించారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో గ్రూప్ డీలో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో

అమెరికా పరాగ్వేపై 3-0 ఆధిక్యంలో ఉంది. కెనడా బోస్నియా హెర్జగోవియా మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిన్న జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ల్లో మెక్సికో దక్షిణాఫ్రికాపై, దక్షిణ కొరియా చెకియాపై విజయం సాధించాయి. భారత్ ఆఫ్ఘనిస్తాన్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. మహిళల T20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 87 తేడాతో నెగ్గింది. వివిధ భారతి FM వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జీఎస్వితో. 8:11 దాటి 20 సెకండ్ల వైపు పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. వెల్ మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో. గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది బాస్? మరి వీకెండ్ కదా, సో గోల్డ్ ప్రైస్ యొక్క అప్డేట్ కూడా ఎలా ఉందో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు, సో 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ ధర వచ్చేసి 14,859 రూపాయలు ఉంది. అండ్ అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ 1 గ్రామ్ ధర 13,621 రూపాయి. 18 క్యారెట్ల బంగారం ధర 14,145 రూపాయలు ఉంది. సో గోల్డ్ మార్కెట్ ఎలా, మరి పెట్రోల్ మార్కెట్ విషయానికి వచ్చేస్తే 1 లీటర్ పెట్రోల్ ధర 117.48 పైసలు. అండ్ అలాగే డీజిల్ మార్కెట్ 105.15 రూపాయలు. సో పెట్రోల్ అండ్ డీజిల్ మార్కెట్ అండ్ గోల్డ్ మార్కెట్ ఇలా ఉంది బాస్. అండ్ మాట్లాడుకుందాం బోల్డ్ అనే విషయాలు, అందులోనూ ఈ రోజు సాటర్డే వీకెండ్ సంథింగ్ స్పెషల్ ఇన్ గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే మిస్ అవ్వకుండా ఉండండి. అంటూ దాన్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరినీ పలకరించడానికి వచ్చేస్తుంది. మరి ఏంటి ఆ పాట అంటే, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో మనమున్నాము. గుడ్ మార్నింగ్ విజయవాడలో. వెల్, మరి క్లైమేట్ ఎలా ఉంది బాస్? బ్లేజ్ వాడ కాస్త కూల్ వాడాగా మారిపోతోంది కదా, చాలా హ్యాపీగా ఉంది. అఫ్ కోర్స్ చల్లగాలి అలా తాకుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది ఆ ఫీల్ అంటే వావ్ అనిపిస్తుంది. కానీ ఇటు పక్క నుంచి మధ్య మధ్యలో ఉక్కపోత మనల్ని పలకరిస్తూ ఉంటే కొంచెం

గాలి కొన్ని చోట్ల స్తంభించి ఉక్కపూత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. సో ఏది ఏమైనా మనం మన పనులని కొంచెం ఈజీగా ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని సేఫ్గా శరీరానికి చల్లబరిచే విధంగా మన యొక్క ఆరోగ్య స్థితిగతులని పట్టి మన యొక్క టైం టేబుల్ని ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి ఒక వేడి, ఇటు ఒక చల్లటి వాతావరణం రెండిటి నడుమ మన బాడీ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కొంతమందికి రెసిస్టెన్స్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, కొంతమంది కాస్త తక్కువ ఉంటుంది, ఇంకొంతమందికి అలా చల్లగాలి తగలగానే హాచ్ అని తుమ్మేస్తూ ఉంటారు. సో వీటన్నిటి మధ్య ఇప్పుడు ఈ ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది కదా. లెట్స్ ఎంజాయ్ ద క్లైమేట్ బాస్. హ్యాపీగా ఇంటి పట్టున ఉంటూ వివిధ భారతి వింటూ నచ్చింది తింటూ వీకెండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటే వాట్ ఎ బ్యూటిఫుల్ డే కదా. మరి ఇలాంటి ఆనందాలు చాలా చాలా మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ ఉమామహేశ్వరరావు ఉగ్రరూపస్య.

మరి ఎంప్లాయ్మెంట్ న్యూస్ విషయానికి వచ్చేస్తే, జాతీయ ఆరోగ్య మిషన్ నియంత్రణలో కాంట్రాక్ట్ పద్ధతిలో నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయండి. అది కూడా జాతీయ ఆరోగ్య మిషన్ నియంత్రణలో కాంట్రాక్ట్ పద్ధతిలో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి. అండ్ ఏ పోస్టులకి నోటిఫికేషన్స్ వచ్చాయి అంటే, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రీహాబిలిటేషన్ స్టాఫ్, ఇలా మొత్తం మీద 500 పోస్టులైతే రిలీజ్ అయినాయన్నమాట. అండ్ ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్ రిక్రూట్మెంటే. వయస్సు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ అండ్ ఎంఎస్సీ ఫార్మా, ఇంటర్, అలాగే 10+2 అంటే 10th ఇంకా ఇంటర్ వాళ్ళు బీఎస్సీ ఎంఎస్సీ ఫార్మాసిటికల్స్ చేసిన వాళ్ళకి ప్రాధాన్యత. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతాయి అంటే, ఈ రోజు 13 జూన్ 2026 నుంచి ఆఖరి తేదీ అప్లికేషన్ కి 30 జూన్ 2026 సంవత్సరం. అండ్ మరిన్ని వివరాల కోసం https://apmsrb.ap.gov.in/msrb ఈ వెబ్సైట్ కి లాగిన్ అవ్వచ్చు. https://apmsrb.apgov.in/msrb ఈ ఒక వెబ్సైట్ కి లాగిన్ అయితే మనకి జాతీయ ఆరోగ్య మిషన్ నియంత్రణలో కాంట్రాక్ట్ పద్ధతికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. సో వెల్ మరి 8:41 అయిపోయింది మన క్లాక్ లో టైం. అండ్ దీంతో పాటుగా జూన్ మంత్ లో 13వ తారీఖు వచ్చేసాం. సో జూన్ అనగానే మనకు ఒక వైబ్ ఉంటుంది. ఇంతకీ ఆ వైబ్ దేనికి సంబంధించింది అంటే, యోగా బాయ్స్ జూన్ మంత్ లో 21వ తారీఖు అంటే ప్రపంచ సంగీత యోగా దినోత్సవం. ఇది మర్చిపోలేనటువంటి రోజు. అండ్ దాంతో పాటుగా ఈ యొక్క యోగాకి సంబంధించి చాలా చాలా కార్యక్రమాలు మన విజయవాడలో కూడా నిర్వహిస్తున్నారు. అండ్ దట్ టు బీఆర్టీఎస్ రోడ్, బెరం పార్క్ అండ్ అంబేద్కర్ స్మృతివనం, ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్ లో యోగాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అండ్ ఇలాంటి ప్లేసెస్ లో ఎర్లీ మార్నింగ్ మనకి 5:30 to 7 వరకు యోగాసనాలు వేయిస్తూ ఉంటారు. అండ్ దీనికి సంబంధించి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలైతే ఉన్నాయి. ఇంతకీ ఏంటి ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు, వేటికి సంబంధించి, ఇలా చేయటం ద్వారా ఏంటి బజ్, మనకి యూజ్, ఇలాంటి క్వశ్చన్స్ రోజు మన మైండ్ లో వస్తూనే ఉంటాయి. కానీ సమాధానం తెలిసిన కుసంత బద్ధకంగా చేద్దాంలే, రేపు చేద్దాంలే, చూద్దాంలే అని వాయిదా వేస్తూ ఉంటాం. వాయిదా పద్ధతి ఉంది దీనికైనా, ఉందిగా సెప్టెంబర్ మార్చిపోయినా. దీనికి ఎగ్జామ్స్ కైతే ఓకే, కానీ ఇది బాడీ, ఇది శరీరానికి సంబంధించిన పరీక్ష, జీవితానికి సంబంధించిన పరీక్ష. ఫ్యూచర్ ని మనం ప్రిడిక్ట్ చేయలేం. అట్లీస్ట్ చదివిన సిలబస్ ని మళ్ళా మనం చదువుకుని పరీక్ష రాయగలం, కానీ మన శరీర తత్వాన్ని, శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బంది పడుతున్న అంశాలు, అనారోగ్యానికి దారితీసేటువంటి అంశాలని స్టడీ చేయాలి అంటే మన మీద మనకు ఒక అవగాహన ఉండాలి. అండ్ దాంతోపాటుగా మన శరీర దృఢత్వం మీద, ఫిట్నెస్ మీద ఒక మంచి పట్టుండాలి. ఇవన్నీ ఉండాలి అంటే మన నిద్ర లేవాలి, యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్ ఇండియా వైపు పరుగులు తీయాలి. ఫిట్ ఇండియా వరకు అక్కర్లేదు బాస్, కనీసం ఫిట్ హోమ్, అట్లీస్ట్ మన కోసం మనం ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేయాలి. మరి ఇలా స్టార్ట్ చేస్తున్నటువంటి తరుణంలో మనకి ఎంతగానో అద్భుతంగా ఉపయోగపడేటువంటి యోగా, ఈ ప్రక్రియ మనకి ఆసనాలే జీవిత ఆరోగ్య శాసనాలుగా మారి మున్ముందుకి తీసుకెళ్తున్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఒక చిన్న బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: సిరివెన్నెల వారి కళ నుంచి జాలువారిన ఈ పాటే సగం నిజంగా. సాహిత్యం వింటుంటేనే మనకి యోగా చేసేసినంత ఆనందం వచ్చేస్తుంది. యోగా ఎందుకు చేస్తాము, లేకపోతే ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తాము, పోనీ వాకింగ్, ఇలాంటివన్నీ ఎందుకు చేస్తామో తెలుసా? మన బాడీలో స్టోర్ అయిపోయి ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ, అంటే మన ఎమోషన్స్, మన బాధ, కుళ్ళు, ఇంకా కోపం, ద్వేషం, ఇలాంటివన్నీ కూడా మన శరీరానికి నెగిటివిటీనే. మరి వాటిని బయటికి తీయాలి, ఈ స్ట్రెస్నంతా కూడా బయటికి అలా తోసేయాలి అంటే ఇవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. అదేంటి చేసివి, మనలో ఉన్నవి నెగిటివ్ ఎలా అవుతాయి? అవి ఎమోషన్స్ కదా. కరెక్టే బాస్, ఎమోషన్స్ అయినా లిమిటెడ్గా ఉంటే బాగుంటుంది. అదే డోస్ దాటిందనుకోండి, డిప్రెషన్కి లోనవుతాం, సప్రెస్ అయిపోతాం, ఎంత బాధపడతాం, ఫ్రస్ట్రేట్ అయిపోతాం, బీపీ పెరిగిపోతుంది. మరి వీటన్నిటి వల్ల మనకి వచ్చేది నష్టమే కదా. సో మన బాడీకి అవి ఎప్పుడూ జీరోనే కదా. అందుకని అలాంటి నెగిటివ్ స్ట్రెస్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా మనం వర్కౌట్ చేయాలి. ఆ ఎమోషన్స్లో ఉన్నటువంటి ప్రతి భావనని మన వర్కౌట్ మీద కనుక పెట్టినట్లయితే అది ఒక ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఆ ఎనర్జీనే మన బాడీకి చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ని అందిస్తుంది. దట్ టు విత్ ద హెల్ప్ ఆఫ్ అ నేచర్ అన్నమాట. అందుకనే ఇలాగా ఎంతో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చినటువంటి ఎన్నో బాధలలో పీసీఓఎస్, పీసీఓడి ముఖ్యంగా చాలా చాలా మంది ఆడవాళ్లు దీంతో సఫర్ అవుతూ ఉన్నారు. సో వీటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, ప్రీ డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ సమస్యలు, ఒబేసిటీ అండ్ ఇలా ఎన్ని ఒకదాంతో ఒకటి ఇలా ముడిపడి ఉన్నాయి. ఓవరాల్గా వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఓన్లీ వన్ స్టాప్ సొల్యూషన్, ఒకటి మంచి లైఫ్ స్టైల్ని అలవర్చుకోవటం, రెండు వీటితో పాటుగా రెగ్యులర్గా మనం ఎక్సర్సైజ్ చేయటం, అండ్ మరీ ప్రత్యేకించి యోగాలో ఈ పీసీఓస్ అండ్ పీసీఓడికి సంబంధించిన కొన్ని కాన్సన్ట్రేటెడ్ ఆసనాలు ఉన్నాయి. అవి కనుక చేస్తే ఏమిటి బెనిఫిట్, నిజంగానే మనకి పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయా, ఆరోగ్యంగా ఉంటామా, ఓన్లీ వీటి కోసమేనా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా ఉన్నాయా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.
1: అక్కా, జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడ్ అంత షాపింగ్?
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆగురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క,
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
3: ఆర్బీఐ చెబుతుంది,
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
0: వెల్ మరి పీసీఓస్ కి, పీసీఓడికి సంబంధించిన ముఖ్యమైనటువంటి కొన్ని యోగా ఆసనాలున్నాయి, చాలా ఉన్నాయి. కానీ అన్నిట్లో నేను కొన్ని విషయం మాత్రమే మాట్లాడుతున్నాను. అందులో భాగంగా పెల్విక్ ఆసనాలన్నమాట. వీటి వల్ల రక్త ప్రసరణ చాలా మెరుగుపడుతుంది. అబ్డామిన్ లో, లోయర్ అబ్డామిన్ లో మరీ ముఖ్యంగా రక్త ప్రసరణ చాలా చురుగ్గా వెళ్తుంది, వేగవంతమయ్యి దాని ద్వారా మనకి ఈ పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ వాటితో పాటు స్ట్రెస్ తగ్గించడానికి ఎంతగానో దోహదపడేటువంటి ప్రాణాయామ, ధ్యాన ప్రక్రియలు కూడా ఉపయోగపడతాయి. అండ్ విమెన్ హెల్త్ పాయింట్లో బటర్ఫ్లై పోజ్, ఈ బటర్ఫ్లై పోజ్ అనేది భుజంగాసనం, ధనురాసనం ఇవే కాకుండా ఈ యొక్క పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి చేసేటువంటి పెల్విక్ ఆసనాస్, వీటన్నింటికి సంబంధించి ఎంతగానో రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయాలు. పూర్వకాలంలో అయితే ఆడవాళ్లు చక్కగా ఈ యొక్క ఇంటి పనులలో నిమగ్నం అయిపోయేవారు. అటువంటి వాళ్ళకి మరి, అంటే మన అమ్మ, అమ్మ వాళ్ళ అమ్మ, అమ్మమ్మ ఈ తరం వాళ్ళకి ఈ పీసీఓస్, ఈ పీసీఓడి అనేటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకు లేదు అంటే అప్పుడున్నటువంటి క్లైమేట్, అప్పుడున్నటువంటి ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్, అలాగే వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. నిద్ర లేస్తే కళ్ళాబిజల్లి ముగ్గు పెట్టినప్పటి నుంచి రాత్రి నిద్రకి ఉపక్రమించేంత వరకు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. పిండి రుబ్బటము, తర్వాత ఇంట్లో ఇల్లు శుభ్రపరచుకోవటము, బట్టలు ఉతకటము, అండ్ వీటన్నిటితో పాటుగా ఏమవుతుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి పని అనేది వెళ్తుంది. అండ్ అలాగే ఏ ఒక్క నర్వస్ సిస్టంలో కూడా బ్లాకేజ్ అనేది లేదు. బట్ ఇప్పుడు ఏం జరుగుతోంది ఊరుకో జయస్వి, ఇటు పక్క ఎంత పని చేస్తున్నావు అసలు ఏం తెలుసు, ఇటు స్కూలు అటు వర్కింగ్, ఇంట్లో క్యారేజ్, ఓ మై గాడ్, ఆఫీస్ ప్రాజెక్ట్, హెడేక్, కాల్స్, మీటింగ్స్, ఇంతకంటే ఏం కావాలి? కరెక్టే, ఇవన్నీ మనం వన్ మ్యాన్ షోలా చేస్తున్నాం, వన్ ఉమెన్ షోలాగా, బట్ కూర్చునే చేస్తున్నాం. అంటే బాడీ ఒకే చోట ఎక్కువసేపు కూర్చుండిపోతోంది, దానికి ఫిజికల్ యాక్టివిటీ ఉండటం లేదు. దాంతో పాటుగా తీసుకునేటువంటి ఆహారంలో కూడా చాలా మటుకు మార్పులు వచ్చాయి. ఇష్టమైనటువంటి ఆహారం కాస్త శరీరానికి కష్టం, మనకి రుచించినటువంటి ఆహారం శరీరానికి మరింత ఇష్టం. ఏం చేస్తాం చెప్పండి, మనకేమో జంక్ ఫుడ్ రారా అని పిలుస్తూ ఉంటుంది, ఇటు పక్కేమో నేను రాను అని చెప్తూ ఉంటుంది. సో జోక్స్ అపార్ట్, వీటన్నిటి వల్ల కూడా మనలో చాలా మార్పులు వచ్చాయి. మరి వాటిని మళ్ళా మనం రెగ్యులరైజ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి యోగ సాధన లేదా జనరల్ ఎక్సర్సైజెస్, వాకింగ్, ఇలాంటి విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి. సో వీటి వల్ల అంటే ఈ బటర్ఫ్లై పోజ్, భుజంగాసనం, ధనురాసనం, ఇలాగా శ్వాసని దాని మీద ధ్యాస పెడుతూ వీటితో చేసేటువంటి ఆసనాల వల్ల శరీరంలో ఉన్నటువంటి ఎక్కడైతే సమస్యలున్నాయో వాటికి ఆ రక్త ప్రసరణ అనేది చేరుకుని అధిక బరువు అండ్ వీటితో పాటు మనకున్న ఆ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అండ్ తద్వారా బాడీ మంచి ఫ్లెక్సిబిల్

పాజిటివ్గా ఉండి యాక్టివ్గా ఉంటుంది అండ్ బాగా పనిచేస్తుంది, చురుగ్గా ఉత్తేజాన్ని ఇస్తుంది అన్నమాట. అండ్ వీటితో పాటు శ్వాసక్రియ ద్వారా ఆక్సిజన్ సప్లై పుష్కలంగా అందుతూ లంగ్ కెపాసిటీని చాలా చక్కగా వృద్ధి చెందేలా చేస్తుంది. సీజనల్ వచ్చినటువంటి ఫ్లూస్ కానివ్వండి, ఇతరత్ర ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి స్టామినాని మన బాడీలో తీసుకొస్తుంది ఈ యోగ సాధన, మరీ ముఖ్యంగా ప్రాణాయామ ప్రక్రియ. సో శ్వాసకోశ సంబంధ బాధలు తగ్గుముఖం పడతాయి. కానీ వీటన్నిటికన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది, ఏది చేసినా నిపుణుల ద్వారా సరిగ్గా సరైన పద్ధతిలో నేర్చుకుని సాధన చేస్తే మన జీవితం భాగ్యవంతంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. కావున ఏది నేర్చుకున్నా ఆలోచించి మనం చేయగలవా లేదా, మనకున్నటువంటి లైక్ కొంతమంది బీపీ ఉన్నవాళ్ళు కొన్ని ఆసనాలు కొన్ని ప్రాణాయామాలు చేయకూడదు, కావున మోకాళ్ల నొప్పులు ఉన్నవాళ్ళు, సర్జరీ అయిన వాళ్ళు, నడుం నొప్పి ఉన్నవాళ్ళు, సియాటికా ఉన్నవాళ్ళు, బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నవాళ్ళు ఏదైనా తెలుసుకుని మీ యొక్క శరీర తత్వానికి తగ్గట్టుగా ఆరోగ్య పరిస్థితిని బట్టి మాత్రమే ఎక్సర్సైజ్ చేయాలి. యంగ్స్టర్స్ అంటారా, తప్పులేదు బాస్, తగ్గేదే లేదు అనిపించాలి. ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అండ్ మన లక్ష్యాలని సాధించాలి. సో దట్స్ ద గుడ్ మార్నింగ్ విజయవాడ టుడే. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు మీ మా ఫేవరెట్ షో మరికొద్ది క్షణాల్లో. అండ్ ఇప్పుడైతే నేను ఇంతే మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. భారతీయులున్న నౌకలపై దాడులు చేసింది ఇరానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను ఇరాన్ ఖండించింది. అవి నిరాధారమైనవని చెప్పింది. వారం రోజుల వ్యవధిలోనే 3 నౌకలపై అమెరికా దాడి చేసి 3 అమాయక భారత నావికుల మృతికి కారణమైందని పేర్కొంది. ఈ మేరకు భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్టు పెట్టింది. మరోవైపు ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకలపై అమెరికా దాడి విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా దాడిపై ఆయన నిరసన తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనలో ఫ్రాన్స్తో కీలక రక్షణ ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది. 2 సంవత్సరాల క్రితం 2 దేశాల మధ్య కుదిరిన 36,000 కోట్ల రూపాయల విలువైన స్కార్పిన్ జలాంతర్కాముల ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. ఐరోపా పర్యటనలో ప్రధాని మోదీ ఫ్రాన్స్తో పాటు స్లోవేకియాలోనూ పర్యటించనున్నారు. G7కు సంబంధించిన సదస్సుల్లోనూ పాల్గొంటారు. 2024-25 సంవత్సరానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ రత్న ఫెలోషిప్ అవార్డును పొందిన కూచిపూడి గురువు పశుమర్తి రత్తయ్య శర్మను గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్న వేదాంతం సిద్ధేంద్ర వరప్రసాద్, పశుమర్తి పావని, తోలుబొమ్మలాట పరిరక్షణ కృషి చేసి సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన కళాకారుడు సింధే చిదంబరరావు, తెలుగు పద్య నాటక రంగానికి చేసిన సేవలకు నటనా విభాగంలో అవార్డు గెలుచుకున్న రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణలను గవర్నర్ అభినందించారు. డీజిల్ రిటైల్ విక్రయాలపై ప్రభుత్వం పరిమితులు విధించింది. రోజుకు 1 వాహనానికి గరిష్టంగా 200 లీటర్లు మాత్రమే డీజిల్ విక్రయించాలని ఆదేశించింది. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు ఇకపై బంకుల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో గ్రూప్ డీలో ఈరోజు జరిగిన మ్యాచ్లో అమెరికా పరాగ్వేపై 4-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. కెనడా, బోస్నియా హెర్జగోవియా మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిన్న జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ల్లో మెక్సికో దక్షిణాఫ్రికాపై, దక్షిణ కొరియా చెకియాపై విజయం సాధించాయి. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లో ప్రవేశించింది. నిన్న మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో 21-6, 21-9 చెన్ సుయిపై విజయం సాధించింది. ఫైనల్లో చోటు కోసం జపాన్ క్రీడాకారిణి టాప్ సీడ్ యమగుచితో ఈరోజు జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో సింధు తలపడుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వినవచ్చు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో 9:05:38 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఇట్స్ టైం ఫర్ మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగా. ఈనాటి జోరుగా హుషారుగాలో టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అంటే మనం అందరం కూడా స్కూల్కెళ్ళి ఏం చేస్తాం? అఫ్కోర్స్ చదువుకుంటాము. చదువుకుంటున్నామా, చదువు కొంటున్నామా? వాట్ అంటే మనకి జ్ఞానం ఇంపార్టెంటా లేకపోతే ర్యాంక్ రేస్ ఇంపార్టెంటా? ఈ యొక్క సందిగ్ధంలో చాలా ప్రశ్నలు మన మనసులో తలెత్తుతున్నాయే. అఫ్కోర్స్ అంటే మనకి ఉన్నటువంటి ఈ 12 ఆంగ్ల మాసాల్లో మరీ ముఖ్యంగా మార్చ్ ఇంకా జూన్, వీటి యొక్క సందడే వేరబ్బా. సమ్మర్ హాలిడేస్ కి బాయ్ బాయ్ చెప్పేసే టైం ఆల్రెడీ వచ్చేసింది. కొంతమంది బాయ్ కూడా చెప్పేశారు. మళ్ళీ మన బడి గుడి బాట పట్టేటువంటి సమయం ఎదురు చూస్తోంది, అవునా? ఈ చిన్న గ్యాప్లో ఎన్నో మైండ్ మ్యాపులు. అమ్మ బాబోయ్, మైండ్ మ్యాపులు దేనికి సంబంధించి అంటే పిల్లల భవిష్యత్తు కోసం బాస్. తల్లిదండ్రులు చెయ్యని ప్రయత్నం అసలు ఏదైనా ఉందా? మా పిల్లాడు బాగా చదువుకోవాలి, మంచి పర్సంటేజ్ రావాలి, మంచి స్కోర్ రావాలి, అండ్ దాంతోపాటు మంచి జాబ్ ప్లేస్మెంట్ ప్యాకేజ్ ఇలా రావాలి అని చెప్పి కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా అంతే కదా జేస్వి. లేదా అంటే ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్ లో మనం ఎక్కడికో వెళ్ళిపోతాం బాస్. మరి అలా ఎక్కడికో వెళ్ళిపోయే బదులుగా కూసంత ఆలోచించి వెనక పడకుండా మనం కూడా ముందుకి నడుస్తూ ఒక మంచి అడుగు వేస్తే ఎంత బాగుంటుంది. ఇదంతా ఓకే, ఈ దశలో చదువుకుంటున్నామా, చదువుని కొంటున్నామా, జ్ఞానమా, ర్యాంకింగ్ రేసా, హౌ టు క్రాక్ దిస్ తెలుసుకుందాం. కానీ ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ఫ్రమ్ ద మూవీ కమిటీ కుర్రాళ్ళు.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కమిటీ. కుర్రాళ్ళు నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు జోరుగా హుషారుగా. వెల్, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేనైతే మీ అందరితో పంచుకోబోతున్నాను. అండ్ మాట్లాడుకుంటాం కదా చదువు గురించి, అండ్ జ్ఞానమా లేకపోతే ర్యాంకింగ్ రేసా. నేటి తరం ఆలోచన చాలా వేగవంతంగా ఉంది. అఫ్కోర్స్, ఎంత వేగవంతంగా ఉన్నా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? అన్నప్రాసన రోజు ఆవకాయ అన్నం తినగలవా? ఏబిసిడీలు రాకుండానే మనం గొప్ప గొప్ప డిగ్రీలు చేతపట్టగలవా? సో ఎంత వేగవంతమైనటువంటి ఆలోచనకైనా ఈలు దిద్దాల్సిందే బాస్, ఏబిసిడీలు రాయాల్సిందే, అవునా? పాఠశాలలలో చాలా మటుకు, కళాశాలల్లో కానివ్వండి, పాఠశాలల్లో కానివ్వండి, అప్పటి తరంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రాక్టికల్ లెర్నింగ్కి 90% అనేది స్కోప్ ఇస్తున్నారు. ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే ఎలాగా అంటే, ఒక టాస్క్ ఇచ్చి దానికి సంబంధించి ప్రిపేర్ అవ్వండి, లేకపోతే మీకు ఏదైనా ఒక నోట్స్ ప్రిపేర్ చేసే కెపాసిటీని డెవలప్ చేయడమా, ఇలాగా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల మార్క్స్ ఓరియంటెడ్ లెర్నింగ్, ఇది రెండు రకాలు సక్సెస్కే దారితీస్తాయి. మనం ప్రాక్టికల్ లెర్నింగ్కి అలవర్చుకున్నా, మార్క్స్ ఓరియంటెడ్ లెర్నింగ్కి అలవర్చుకున్నా, ఏదైనా సక్సెస్కే నాంది పలుకుతాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ మార్క్స్ ఓరియంటెడ్ అనమాట? దేనికైనా ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ప్రకారమే పాఠ్యాంశాలు గురువుల చేత చెప్పబడతాయి, ఉపాధ్యాయులు బోధిస్తారు, దాన్ని మనం తెలుసుకుని నేర్చుకుని మనం మళ్ళా ఎగ్జామినేషన్స్లో రాస్తామన్నమాట. ప్రాక్టికల్ లెర్నింగ్ విషయానికి వస్తే, ఒక సబ్జెక్ట్కి సంబంధించిన లెసన్ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత మనం ఆ యొక్క లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చనీర్ ప్రిపేర్ చేయటం, క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రిపేర్ చేయటం. సో మనకున్నటువంటి తెలివితో శ్రద్ధగా పాఠం విన్నామా లేదా అనేది అక్కడే ఫిల్టర్ అయిపోతుంది. ఒక కథని విన్నాము, ఆ కథ విన్నాక నువ్వు క్షుణ్ణంగా ఆ కథ వనక వింటే ఆ కథలో ఉన్నటువంటి ప్రశ్నలుకి నువ్వు సమాధానాలు చెప్తావు. లేదు, ఆల్రెడీ కథ చెప్పేశాను, కింద క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి, నువ్వే చదువుకుని రాసేసేయి అంటే ఆ డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? కథ విన్నా వినకపోయినా చదువుకుని రాసేయచ్చు. కథ విని అర్థం చేసుకుని నీకేం అర్థమయ్యింది అనేదాన్ని సమాధానంగా రాయటమే ప్రాక్టికల్ లెర్నింగ్. కొన్ని చోట్ల ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని సందర్భాల్లో సిలబస్ ఓరియంటెడ్గా మనం ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి ధోరణిలో మనం ఏం మిస్ అవుతున్నాం? మీ స్కూల్లో ఎడ్యుకేషన్ చాలా బాగుందండి, కానీ మార్క్స్ బాగా వేయటం లేదు. అండ్ ఇంకొక థాట్ ప్రాసెస్, మా పిల్లలకి 90% మార్కులు వస్తున్నాయి, ఇలా ర్యాంక్ రేసులతో వెళ్తున్నారు, కానీ ఎక్కడో వాడేదో మిస్ అవుతున్నాడండి. 90% మార్క్స్ నాకు ఓకే, కానీ బట్ సంథింగ్ ఈస్ మిస్సింగ్, రైట్? వీటితో పాటుగా అధునాతనటువంటి అప్స్కిలింగ్ అన్నమాట, ఎడ్యుకేషన్లో ఐఐటి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్స్కిల్ థాట్ఫుల్ హై ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్, ఇలా సాగుతున్న తరుణంలో పిల్లల యొక్క కెపాసిటీ ఏంటి, మన పిల్లల యొక్క మైండ్ సెట్ ఏంటి, అసలు మన పిల్లల యొక్క స్టాండర్డ్ ఎలా ఉంది ఎడ్యుకేషన్లో, ఎంతవరకు వాళ్ళు ఆ ప్రెషర్ని హ్యాండిల్ చెయ్యగలుగుతున్నారు అనే అంశాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించి మాత్రం ఉపయోగం ఏంటి చేసి? మనకి కావాల్సింది మంచి మార్కులు, మనం ఎలా అయినా మంచిగా పాస్ అవ్వాలి, బాగా చదువుకోవాలి, ముందుకు వెళ్ళాలి, కరెక్టే బాయ్స్? అందరిది ఒకటే కాన్సెప్ట్, కానీ ఈ కాన్సెప్ట్లో మీ పిల్లల యొక్క మనసు పడేటువంటి మానసిక వేదన, ఒత్తిడి, ఇది చాలా ఇంపార్టెంట్ కదా, ఇది కూడా ఆలోచించాలి. పిల్లల గురించి ఆలోచిస్తున్నాం, ఓకే, మరి పిల్లల భవిత కోసం తల్లిదండ్రులు ఎంత తప్పించిపోతున్నారో పిల్లలు కూడా ఆలోచించాలిగా. సో ఇక్కడ ఇరువురి రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వెహికల్కి రెండు చక్రాలు ఎలా ఉంటాయో, జీవితము అనేటువంటి బండికి తల్లిదండ్రులు వాళ్ల బాధ్యతలు, పిల్లలు వీళ్లు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు రెండూ సరి సమానమే. మరి దీనికి సంబంధించినటువంటి, పిల్లలకి సంబంధించి కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్ ని మనం ఈ రోజు మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ హ్యాపీ డేస్. నిజంగా కొన్ని పాటలు వింటూ ఉంటే చాలా మంది ఇప్పుడు వాళ్ళ కాలేజ్ టైంకి ఇంకా స్కూల్ టైంకి వెళ్ళిపోయి ఉంటారు కదా. అఫ్ కోర్స్ టాపిక్ అలాంటిది బాస్, మరి ఏది ఏవైనా ఆ జ్ఞాపకాలు, ఆనందాలు, ఆ చిన్న చిన్న సరదాలు దొరికిపోయినప్పుడు మనం వేసినటువంటి ఆ యొక్క నటనా చాతుర్యాలు, అమ్మ బాబోయ్, సామాన్యమైనటువంటి విషయాలు కాదు, రైట్? ఇన్ని సరదాల మధ్య మన జీవితం ఎలా సాగుతోంది అని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మై గాడ్, సచ్ అ లాంగ్ జర్నీ బాయ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్, రైట్? మరి అలాంటి ధోరణిలోనే మన పిల్లల భవితం కూడా సాగాలి అంటే కూసంత ఎక్స్ట్రా శ్రద్ధ పెట్టాల్సిందే. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ మార్క్స్ ఓరియంటెడ్ లెర్నింగ్, వీటికి సంబంధించి 100కి 95 మార్కులు వచ్చాయి, లేదు 100కి పోనీ 75 వచ్చాయి, కాదు 100కి 65 వచ్చాయి. ఇలాగా 100కి మనం ఎంత పర్సంటేజ్ సాధించాము అనే దాని మీద డిస్కషన్ కన్నా పిల్లల్లో నాలెడ్జ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అనే దాని గురించి చాలా మటుకు తగ్గుముఖం పట్టింది. 100 మార్క్స్కి 95 వచ్చాయా, 85 వచ్చాయా, 75 ఇలాగా పర్సంటేజ్ ఓరియంటెడ్గా, మార్క్స్ ఓరియంటెడ్గా మనం చూస్తున్నామే కానీ పిల్లవాడిలో లేకపోతే ఆ యొక్క స్టూడెంట్ యొక్క ప్రతిభ ఎలా ఉంది, నాలెడ్జ్ ఎలా ఉంది ఆ సర్టన్ సబ్జెక్ట్ మీద, టాపిక్ మీద అని ఆలోచించే రోజులు తగ్గిపోయాయి. ప్రాక్టికల్ లెర్నింగ్ మీద చాలా మటుకు చుక్కెదురే. ఏదైనా ఒక క్వశ్చన్ అడిగామనుకోండి, లేదా ఒక జనరల్ టాపిక్ మీద మన ఇంట్లో ఉన్నటువంటి మన స్కూల్ పిల్లల్ని, లేకపోతే మన ఇంట్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళని ఏదైనా ఒక చిన్న జనరల్ టాపిక్ గురించి అడగండి, జస్ట్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు జనరల్ నాలెడ్జ్ ఆర్ ఎనీథింగ్, వాళ్ళ సబ్జెక్ట్లోనే ఏదైనా ఒక టాపిక్ తీసుకొని పోని అడగండి, సమాధానం చెప్తారేమో, అక్కడే తెలిసిపోతుంది. కరెక్ట్గా చదువుకునే వాళ్ళు, మొత్తం చదువుకునే వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్తారు, చెప్పకుండా ఉండరు. కానీ ద వే దే లెర్న్ ద సబ్జెక్ట్, వాళ్ళు ఎలా నేర్చుకున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు, ఎలా ఆ యొక్క సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటున్నారు అనే దాని మీదే పిల్లల యొక్క భవిత ఆధారపడి ఉంటుంది. అండ్ కమింగ్ బ్యాక్, నాట్ ఆల్ ద పీపుల్, ఎందుకంటే ఒక్కొక్క పిల్లాడి యొక్క శక్తి సామర్థ్యం వేరేగా ఉంటాయి. ఇక్కడ మనం పిల్లల యొక్క సామర్థ్యాన్ని, శక్తిని, జ్ఞాపక శక్తిని, ప్రతిభని ఎవ్వరితోనూ కంపేర్ చేయటం లేదు. జస్ట్ వీఆర్ టెస్టింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆర్ స్టూడెంట్స్, అంటే మన పిల్లల యొక్క జ్ఞానాన్ని మనమే పరీక్షిస్తున్నాం. మరీ ముఖ్యంగా స్పెల్లింగ్స్ రాయటంలో, తెలుగు రాయటంలో, హిందీ రాయటంలో, ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ రాయటంలో ఇక్కడ చాలా మటుకు డిఫరెన్సెస్ ఉంటాయి, రైట్? అందుకనే ప్రాక్టికల్గా అసలు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, అదేంటి చేసి, ఇదంతా చదువులో భాగమే కదా, అసలు విద్య అంటే ఏంటి, చదువు ఎలా చదువు

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం మీ జయస్వితో 9:29 దాటి 15 సెకండ్ అయిపోయింది. 9 o'clock లో టైం మనం ఉన్నాము మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగా. అండ్ ఈ రోజు జోరుగా హుషారుగాలో మనం మాట్లాడుకుంటున్నాము జ్ఞానమా లేకపోతే ర్యాంక్ రేసా అనేటువంటి విషయాల గురించి. సో కమింగ్ బ్యాక్, జీవితం అంటే ఇందాక విద్య అంటే ఏంటి అన్నాము. మరి విద్య గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ జీవితం గురించి కూడా తెలుసుకోవాలి కదా. జీవితం అంటే ఒక శిల్పి రాయిని చక్కటి శిల్పంగా మలచటం. జీవితము అంటే ఒక శిల్పి రాయిని చక్కటి శిల్పంగా మలచటం. ఇక్కడ మీకు ఈ పాటికే కాస్త అర్థమై ఉండాలి. రాయి ఎవరు అంటే స్టూడెంట్ అన్నమాట. ఇక్కడ రాయిలా ఉన్నది స్టూడెంట్, మరి శిల్పి ఉపాధ్యాయులు. దాని యొక్క రిజల్ట్ ఏంటి? సక్సెస్.

సక్సెస్ఫుల్ పర్సన్గా తీర్చిదిద్దటము. జ్ఞానాన్ని విద్యని అందిస్తూ ఈ ఒక్క సమాజంలోనే కాకుండా తనంతట తాను తనలో ఉన్నటువంటి ప్రతిభని తెలుసుకుని ఆ యొక్క రాయిలో ఉన్నటువంటి చైతన్యాన్ని అందిస్తూ ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా తీర్చిదిద్దటం. ఒక శిల్పి 20 అడుగుల ఎత్తు స్తంభం మీద ఒక చక్కటి శిల్పం చెక్కాడు. ఆ శిల్పాన్ని మాత్రం నెలకొల్పడానికి ఆ శిల్పి ఒప్పుకోవటం లేదంట. అదేంటి, అంతటి చక్కటి శిల్పం చెక్కి ఎందుకు ఒప్పుకోవటం లేదు అంటే, ఆ శిల్పకారుడు అన్నాడట, ఆ శిల్పంలో ఒక చిన్న తప్పు ఉంది అని. అంటే 20 అడుగుల ఎత్తులో ఉన్న శిల్పం మీద చిన్న తప్పు ఉందట, అది కూడా నువ్వు చెప్తే తెలుసుకోలేనటువంటి ఆ తప్పును గురించి నువ్వింత చక్కగా చెక్కిన శిల్పాన్ని నెలకొల్పడానికి ఇష్టపడటం లేదా అని అడిగారట ప్రజలు. అప్పుడు ఆ శిల్పకారుడు ఏమన్నాడో తెలుసా, ఆ తప్పు నేను చెప్తే గాని మీకు తెలియకపోవచ్చు, కానీ ఆ తప్పు చేసింది, ఆ తప్పు చెక్కబడింది నా చేతనే కదా, అక్కడ తప్పు ఉందన్న విషయం నా మనస్సాక్షికి మాత్రం తెలుస్తుంది కదా అని చెప్పి. మీకు తెలియకపోయినా నా అంతరాత్మకి మనస్సాక్షికి అదేంటో తెలుసు కదా అని చెప్పి సమాధానమిచ్చాట. ఇది ఒక ఉదాహరణ. మరి ఇంకొక ఉదాహరణ చూద్దామా. ఒక వడ్రంగి నేను చేసినటువంటి బల్ల 10% మాత్రమే వంకరగా ఉంది, మిగిలిన 90% చాలా పర్ఫెక్ట్గా ఉంది వాడుకోవడానికి అన్నారట. తను చేసినటువంటి ఒక బల్ల 10% కొంచెం వంకరగా ఉంది, 90% పర్ఫెక్ట్గా ఉంది, హ్యాపీగా వాడేసుకోండి అని. ఇక్కడ కొనుక్కునేవాడికి ఇలా 10% వంకరగా ఉంది, 90% ఓకే ఉంది అని కొంతమంది చూడగానే చెప్పగలరు, అది వాళ్ళ అబ్జర్వేషన్. కొంతమంది ఎలా ఉన్నా పర్వాలేదులే, మన అవసరానికి ఇప్పుడు చెలేగా కదా అని అనిపిస్తుంది. హియర్ కమ్స్ ద పాయింట్ అన్నమాట. ఇక్కడే అసలైన పాయింట్ అనేది తలెత్తుతుంది. ఏమిటా విషయం అంటే, ఏదైనా ఒక విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకోకపోతే అసలు దాన్ని నేర్చుకున్నట్లుగా ఎలా చెప్పగలము? ఆలోచించారా ఎప్పుడైనా? ఏదైనా ఒక విషయాన్ని క్షుణ్ణంగా గనక నేర్చుకోకపోతే అది అసలు మనం నేర్చుకున్నట్టు ఎలా చెప్పగలం? ఇన్ని మార్క్స్ వస్తే చాలు అంటే నువ్వు దాన్ని పూర్తిగా నేర్చుకోకపోయినా పర్వాలేదు అని చెప్పినట్టేగా. కరెక్ట్గా ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి 100 మార్కులకి ప్రిపేర్ అయిన సిలబస్సే చదువు అని గనక మనం భావించినట్లయితే, అసలు జీవితం అనేటువంటి పాఠశాల ముందు ఆ క్లాస్ రూమ్ సిలబస్ ఏ పాటికి పనికొస్తుంది బాస్? జీవితం అనేటువంటి ఈ సిలబస్ ముందు క్లాస్ రూమ్ సిలబస్ ఏ పాటికి పనికొస్తుంది? 100 మార్క్స్ నాలెడ్జే నీ జీవితమా? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. ఇక్కడే అసలైన విషయం మనకి చాలా సూక్ష్మంగా చెప్పకనే చెప్తుంది. సో ఆలోచిస్తూ ఉండండి. ఈ మంచి సాంగ్ మీకోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మాస్టర్. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

సిరివి నెలవారి కళ నుంచి చాలువారిన అద్భుతమైన పాట నికి జేమేర్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు కొత్త బంగారు లోకం నుంచి. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ సార్. నిజంగా మన మనసులోని మాటలన్నిటికీ సమాధానం ఈ పాటలాగా అనిపిస్తుంది. బట్ ఎస్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా అసలు విద్య అంటే ఏమిటి. ఇక్కడ మనం ఏ విద్యని, ఏ విద్యా పద్ధతిని తక్కువగా చూడటం అసలు ఉద్దేశమే కాదు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి అంటే, మారుతున్న కాలం ఇంకా వేగంతో పరుగులు తీసి తీసి తీసి మూలాలని మనం ఎంత మిస్ అయిపోతున్నాము అనేటువంటి అంశాన్ని గుర్తు చేసుకుంటున్నాం. సో విద్య అంటే ఏమిటో తెలుసుకోబోయే ముందు విద్యార్థికి కొన్ని లక్షణాలు ఉండాలి. అవి పవిత్రత, భక్తి, శ్రద్ధ, జ్ఞానం, ఇంకా తీవ్రమైనటువంటి అంటే మొక్కవోని పట్టుదల అని అంటాం కదా, అవి చాలా ప్రధానం. వీటితో పాటుగా 3 Ds, ఇవి చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్ ఈ మూడు విద్యార్థికి ఉండాల్సినటువంటి లక్షణాలు. మరి ఇప్పుడు విద్యల సంగతి ఇలా ఉంటే నాటి గురుకుల విద్యాభ్యాసానికి ఒక్కసారి వెళ్దామా? ఆ కాలంలో గురువుల ఆశ్రమం వద్ద విద్యార్థులు అన్ని విద్యలని అభ్యసించి సవ్యసాచిలాగా తయారై ఉండేవారు. అంటే ఇటు యుక్తిపరంగా, అటు సమయస్ఫూర్తితో కూడినటువంటి బుద్ధి కుశలత, చతురతతో ఒక యుద్ధ విద్య, ఇతర నైపుణ్యాలు వీటన్నింటినీ నేర్చుకుని ఒక యోధుడులాగా తీర్చిదిద్దేవారు అప్పటి గురుకుల ఆశ్రమంలో ఉన్నటువంటి గురువులు. ఆ తర్వాత కాలం కాస్త మారి రూపాంతరం చెంది ప్రకృతి హితంగా విద్యని అభ్యసించడం మారింది. అంటే గురుకులంలో కూడా ప్రకృతి హితంగానే విద్యని అభ్యసించేవారు, కానీ ప్రకృతినే గురువుగా తీసుకుని విశ్వకవి గీతాంజలి, ఇది అందరికీ సుపరిచితమే కదా, ప్రకృతే గురువుగా నీలోని అంధకారాన్ని తొలగించి శాంతిని ప్రేరేపిస్తూ ఓర్పు, నేర్పే, ఇంకా మానవత్వం, ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా భగవద్గీత సారాన్ని ఋషులు, గురువులు అందించినటువంటి ఆ యొక్క విద్యా సారాన్నంతా కూడా క్రోడీకరించి జీవుడి యొక్క లక్ష్యం ఏమిటో, ఇలా అనేక అంశాలకి సంబంధించి విద్యార్థులకి ఆధ్యాత్మికంగాను ఇటు దైనందిన జీవితాన్ని వెళ్లపుచ్చే విధంగా వారికి శక్తియుక్తులని అందించిందనమాట ఈ యొక్క గీతాంజలి. ఇలా తెలియచేస్తూ సాగినటువంటి పాఠాలే జీవితానికి విజయ సోపానాలుగా మారాయి. మరి విద్యకి జ్ఞానానికి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసమేంటి తెలుసుకుందాం బాయ్స్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్. అండ్ దిస్ సాంగ్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్, ఎందుకంటే గురువంటే గుండ్రాయి కాదు.

0: ఎందుకంటే పుడిచెంబు కాదు.
1: ముల్లపూడి శాస్త్రి గారి యొక్క సాహిత్యంలో అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. హాయ్ హాయ్ నాయక సినిమా నుంచి వెల్ మరి 9:50 అయిపోయింది మన క్లాక్ లో టైం. మనమున్నాము జోరుగా హుషారుగాను. సో ఇప్పుడు అసలు విద్య అంటే అర్థం తెలుసుకుందాం. విద్యకి జ్ఞానానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ని మనం తెలుసుకుందాం. విద్య అంటే పుస్తకాలలో ఉన్నది తెలుసుకోవటమా, లేక విభిన్న విషయాల గురించి తెలిసి ఉండటమా? ఇది కాదు. మనిషి యొక్క సంకల్ప శక్తిని తన స్వాధీనంలోకి తెచ్చుకోగలగటమే అసలైనటువంటి విద్య. మనిషి యొక్క సంకల్ప శక్తిని తన స్వాధీనంలోకి తెచ్చుకోగలగటమే అసలైన విద్య. సంకల్పశక్తి ఎంత నిలకడగా ఉండి మనం కోరిన విధంగా అది ఉపయోగపడేదే విద్యకి కావలసినటువంటి శిక్షణ. అంటే మనం ఏదైతే జరగాలి, ఇలా చెయ్యాలి, మన మనసు ఎలా అయితే సంకల్పించుకుంటుందో అలా ఉపయోగపడేటువంటి సంకల్ప శక్తికి శిక్షణ అందిస్తే దాన్నే విద్య అని అంటాం. ఏ పని చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎప్పుడు చెయ్యకూడదో నేర్పుతో శిక్షణ అందించేదే అసలైనటువంటి విద్య. ఈ యొక్క సంకల్పశక్తి అన్ని రంగాలకి, అన్ని అంశాలకి, అన్నింటికీ కూడా ఇది అన్వయించుకోవచ్చు. అందుకనే మనిషి తను తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదు అని అంటారు కదా. అలాంటి దానికి నిజమైనటువంటి తాత్కాణం ఈ యొక్క విద్య. మరి జ్ఞానం అంటే ఏమిటి? విద్య అంటే సంకల్పశక్తి, దాని యొక్క శిక్షణ, నియంత్రణ, ఇలా చెప్పుకున్నాం. మరి జ్ఞానం అంటే ఏంటి? ఆ నైపుణ్యం కోసం మనం అభ్యసించేటువంటి ప్రతి పాఠం లేదా గురుముఖత నేర్చుకున్నటువంటి ఆ యొక్క మెళకువలను మనం ఎలా అయితే నేర్చుకునేటువంటి సమయంలో వాటిని తెలుసుకుని వాటి యొక్క లోతుపాతలని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మనం ఆ యొక్క విద్యని ప్రదర్శించేటప్పుడు స్వయంగా అనుభూతి చెందినటువంటి అనుభవపూర్వక అంశాలే జ్ఞానము అని అంటాం. అంటే గురుముఖత మనం నేర్చుకున్నటువంటి విద్యని ప్రాక్టికల్గా మనం ఎప్పుడైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయటం స్టార్ట్ చేస్తామో అనుభవపూర్వకంగా మనకి కొన్ని తెలుస్తాయి. ఆ అనుభవాన్నే విజ్ఞానము అంటాం. అనుభూతిని, అనుభవాన్ని కలగలిపి చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అనుభవం అనేది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అనుభూతి అనేది ఒక ఇటర్నల్ ఫీల్ అన్నమాట. గాలిని నువ్వు అనుభూతి చెందగలవు, చల్లగా ఉంది అని చెప్పగలవు, కానీ గాలిని బంధించగలవా? ఛాన్సే లేదు. అందుకనే ఎప్పుడూ కూడా అనుభూతికి, అనుభవానికి ఈ యొక్క ఆనందం ఏదైతే ఉంటుందో మనం తెలుసుకున్న దాని గురించి దాన్నే అసలైన జ్ఞానము అని అంటారు. ఇది అనుభవ ప్రధానమైంది. సో దట్స్ ద రీజన్ వై నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటాం. దాన్ని అన్ని చోట్ల మనం అర్థమయ్యేలాగా చెప్పగలం, కానీ కొన్ని కొన్ని విషయాలు పర్సనల్గా అనుభూతి చెందితేనే మనకి తెలుస్తుంది. నిప్పు కాలుతుంది అని చెప్తాం, కానీ అది ఎంత మేరకు ఆ వేడి ఉంటుంది అనేది మనం ముట్టుకుని చూస్తే కానీ ఆ వేడి తెలీదు. సో అనుభూతి, అనుభవం ఈ రెండు ఒకే ఎగ్జాంపుల్లో ఉన్నాయి. విద్య అనేది మన సంకల్పశక్తిని బట్టి నడిచేటువంటి ఒక పయనం. ఆ యొక్క సంకల్పశక్తిని సరైన సమయంలో ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎంత మోతాదులో వినియోగించుకోవాలి అని బోధించేటువంటి గురువు యొక్క జ్ఞానమే మనకిక్కడ జ్ఞానంగా ఉపయోగపడుతుంది. వీటన్నింటినీ క్రోడీకరించి అంటే విద్య గురువు నుంచి నేర్చుకుంటాము, తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం, హితులు స్నేహితుల నుంచి, బంధువుల నుంచి, ప్రకృతి నుంచి, సమయం నుంచి, అనుభవం నుంచి, అనుభూతి నుంచి, ఇలా పలు విధాల నిత్యం మనం ఏదో ఒక విషయాన్ని అభ్యసిస్తూనే ఉంటాం. అందుకనే జీవితం ఒక నిత్య విద్యార్థి అని అనటం అతిశయోక్తి కానే కాదు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఓల్డ్ అండ్ న్యూ ఎరా ఆఫ్ ఎడ్యుకేషన్? అంటే నాటి తరానికి, నేటి తరానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? అప్పటి విద్యలో భుక్తికి, ముక్తికి మార్గాలు నేర్పించారు. మరి నేటి విద్యలో సాంకేతిక అభివృద్ధితో పాటుగా ఏఐ హబ్గా సాగుతూ అభివృద్ధికి బాటలు వేయటం, అలాగే భారతదేశం సాంకేతికతంగా అన్నిటికీ కూడా విశ్వగురువుగా పరిఢవిల్లటం జరుగుతోంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, భారతదేశం యొక్క స్థానాన్ని ఎవ్వరూ కూడా భర్తీ చేయలేరు ఈ విషయంలో. ఎందుకంటే మనది వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి కాబట్టి ఎందులోనైనా భారతీయులది

ఇచ్చేయే. అండ్ కమింగ్ బ్యాక్, వాటితో పాటుగా ఇప్పుడున్నటువంటి ఈ విద్యా రంగంలో అలవర్చుకునేటువంటి కొన్ని అంశాలు, లైక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే కాదు, ఈవెన్ ఇంక్లూడింగ్ పర్సనల్ కేర్ గా కూడా, వాటితో పాటు విలువలతో కూడినటువంటి విద్యని అందిస్తూ మెంటల్ పీస్ ని ప్రోత్సహిస్తూ, అండ్ మెంటల్ పీస్ తో పాటు క్వాంటిటీ ఆఫ్ మార్క్స్, 100కి 90 వచ్చాయా 80 వచ్చాయా అనే క్వాంటిటీ బేస్డ్ కాకుండా క్వాలిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ ప్రవోకింగ్ అనేటువంటి స్కిల్ ని కనుక డెవలప్ చేసినట్లయితే స్టూడెంట్ లైఫ్ చాలా బాగుంటుంది. కమింగ్ బ్యాక్, ఐఎమ్ రిపీటింగ్ దిస్, మెంటల్ పీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాస్త ఒత్తిడిని తగ్గించే దిశగా క్వాంటిటీ ఆఫ్ మార్క్స్ కన్నా క్వాలిటీ ఆఫ్ థాట్ ప్రవోకింగ్ స్కిల్ ని గనక ఇంకల్కేట్ చేస్తే విద్యార్థులు ఇంకా చురుకుగా, మెరుగుగా, ఎంతో అద్భుతంగా పాల్గొంటారు. అండ్ వారిలో ఉన్నటువంటి ప్రతిభని కూడా ప్రోత్సహిస్తూ విద్యతో పాటుగా ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని ఎక్కడైతే కొంచెం చిన్నచూపు చూస్తామో, అవి చిన్నచూపు చూడకుండా వాటికి కూడా సమానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తే ఫిజికల్లీ, మెంటల్లీ వాళ్ల అంత అద్భుతమైనటువంటి వారియర్స్ ఇంకోళ్ళు ఉండరు. అందుకనే మన భారతీయులలో చిన్న చిన్న పిల్లల మేధస్సు, ప్రతిభ, ఇలా వీటన్నింటినీ కూడా కంపేర్ చేయకండి. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి స్టామినా వాళ్ళది, ఎవరికి తెలుసు ఎక్కడ అబ్దుల్ కలాం గారు ఉన్నారో, ఎక్కడ మాస్టర్ బ్రెయిన్ ఉందో, ఎక్కడ కొన్ని వండర్స్ సాధించేటువంటి బంగారు అద్భుతమైనటువంటి భవిత ఉన్న బిడ్డలు ఉన్నారు. సో తల్లిదండ్రులు, మనం ఏదన్నా చేర్పించేటప్పుడు ఇతరులతో కంపేర్ చేయకుండా మార్క్స్ విషయంలో గానీ, లైఫ్ విషయంలో గానీ వాళ్లకి ఇంపార్టెన్స్ ఇస్తూ మీ ప్రేమని, మీ సమయాన్ని వాళ్లకి కేటాయించి ఏం చదువుతున్నారు అనేది ఒక విజన్ గనక ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే అసలైన తొలి గురువులు తల్లిదండ్రులే కాబట్టి విద్యార్థులకి మీ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ప్రేమ, అభిమానం, విద్యా జ్ఞానం వాళ్లకి ముందుకు వెళ్తారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అనేటువంటి మాట ఎప్పుడు మనకి ఆ మూలాలని మర్చిపోకుండా ట్రైన్ చేస్తే చదువుకుందాం, చదువు కొనక్కర్లేదు. దాట్స్ ద బ్యూటీ. సో ఇదండి ఈనాటి జోరుగా హుషారుగా. హోప్ యు ఆల్ ఎంజాయ్డ్. బట్ ఏది ఏమైనా స్టూడెంట్ లైఫ్ అయితే ఒక హ్యాపీ బాస్, అందుకనే ఒక హ్యాపీ ఎండింగ్ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లాప్రగడ. భారతీయులున్న నౌకలపై దాడులు చేసింది ఇరానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను ఇరాన్ ఖండించింది. అవి నిరాధారమైనవని చెప్పింది. వారం రోజుల వ్యవధిలోనే 3 నౌకలపై అమెరికా దాడి చేసి 3 అమాయక భారత నావికుల మృతికి కారణమైందని పేర్కొంది. ఈ మేరకు భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. మరోవైపు ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకలపై అమెరికా దాడి విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా దాడిపై ఆయన నిరసన తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనలో ఫ్రాన్స్తో కీలక రక్షణ ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశముంది. 2 సంవత్సరాల క్రితం 2 దేశాల మధ్య కుదిరిన 36,000 కోట్ల విలువైన స్కార్పిన్ జలాంతర్గాముల ఒప్పందంపైన చర్చలు జరగనున్నాయి. ఐరోపా పర్యటనలో ప్రధాని మోదీ ఫ్రాన్స్తో పాటు స్లోవేకియాలోనూ పర్యటించనున్నారు. G7కు సంబంధించిన సదస్సుల్లోనూ పాల్గొంటారు. అమెరికా మార్కెట్లలో స్పేస్ఎక్స్ సంస్థ షేర్లు విజయవంతంగా లిస్టు కావడంతో ఆ కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ 100,00,000 కోట్ల సంపదతో ప్రపంచానికి తొలి ట్రిలియనీర్గా అవతరించారు. ఇప్పటివరకు ఈ స్థాయి సంపదకు చేరిన ఏకైక వ్యక్తిగా మస్క్ రికార్డు సృష్టించారు. బుడమేరు డైవర్షన్ ఛానల్లో లైనింగ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో తాత్కాలిక క్రాస్ బండ్ ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. బుడమేరు ద్వారా వచ్చిన స్వల్ప పరిణామంలోని వర్షపు నీటిని వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా సుమారు 100 క్యూసెక్ల మేర విడుదల చేస్తున్నామని, ఈ నీటి విడుదల పూర్తిగా నియంత్రిత పద్ధతిలో జరుగుతోందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మకుండా జిల్లా అధికార యంత్రాంగం విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కలెక్టర్ కోరారు. డీజిల్ రిటైల్ విక్రయాలపై ప్రభుత్వం పరిమితులు విధించింది. రోజుకు ఒక వాహనానికి గరిష్టంగా 200 లీటర్లు మాత్రమే డీజిల్ విక్రయించాలని ఆదేశించింది. పారిశ్రామిక వాణిజ్య సంస్థాగత వినియోగదారులు ఇకపై బంకుల నుంచి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు పార్వతీపురం మున్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో గ్రూప్ డీలో ఈరోజు జరిగిన మ్యాచ్లో అమెరికా పరాగ్వేపై 4-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. కెనడియా బోస్నియా మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియగా, నిన్న జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ల్లో మెక్సికో దక్షిణాఫ్రికాపై, దక్షిణ కొరియా చెకియాపై విజయం సాధించాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. వెల్ మరి 10:04:30 అయిపోయింది మన క్లాక్ లో టైం అండ్ నవరస భరిత హరవిలోకి వెల్కమ్. సో నేనైతే మంచి మంచి క్వశ్చన్స్ సిద్ధంగా చేసేసాను అండ్ చాలా మంది మెసేజెస్ పంపిస్తున్నారు. దట్ ఈస్ సాటర్డే వీకెండ్ కదా, చాలా స్పెషల్స్. వివిధ భారతి ఎఫ్ఎం సర్వేజ్ నసుకునో భవంతు. హాయ్ జేఎస్వి గారు, నిన్ను నొప్పించని వారిని క్షమించేంత గొప్ప మనసు నీకు ఉండాలి, కానీ వారిని మళ్ళీ నమ్మించేంత మాత్రం అలా ఉండకూడదు కదా. ఆ క్షమించటం సంస్కారం అవ్వాలి, కానీ జాగ్రత్తగా ఉండటం వివేకం. అర్థమైంది, మంచి మనసు ఉండాలి, కానీ ఆ మంచిని నమ్మించి ఆ మంచితనాన్ని అసమర్థతగా తీసుకుంటే మాత్రం చాలా కష్టం అంటూ రామచంద్రరావు గారు

0: హైదరాబాద్ నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, హాయ్ బాస్. ఆ రోజులు మళ్ళీ రావు. తప్పు తప్పు అనుకుంటే ఆ రోజుల్లో ఆ ఫీల్ పక్కన పెడితే కనీసం నోట్స్ కొనలేక నాలాగా బడి మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు లక్షల్లో చాలా చాలా కష్టపడుతూ ఎంతోమంది పిల్లలు విద్యని అభ్యసిస్తున్నారు. కానీ పిల్లల కోసమే అప్పటి ఆ యొక్క స్కూటీ మీద స్కూల్కి వెళ్తూ తిరుగుతున్న ఆ హైవీ విషయాలు గుర్తుకొస్తే నాకు ఇలా అనిపించింది అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ దుర్గారావు గారు. నాకు అర్థమైంది మీరు అన్నున్నటువంటి మాట. బట్ ఏదైనా ఇతరులకి అంటే లైక్ పెద్దవాళ్ల సాక్రిఫైస్ ఎప్పుడూ కూడా భవితకి బంగారు బాటే వేస్తుంది. మీరు వేసిన బంగారు బాటే కదా. సో థ్యాంక్ యూ. జీవితాన్ని చదువుకున్నారు, ఇంకేం కావాలి సార్? అండ్ నెక్స్ట్ శుభోదయం జయస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ చాలా మంచి విషయాలు తెలియజేశారు. అండ్ అలాగే ఆల్బినిజం డే అసలు నేను ఎక్కడా వినలేదండి, కొత్త విషయం నేను తెలుసుకున్నాను. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ యువర్ బ్యూటిఫుల్ మెసేజెస్ సార్. హాయ్ జయస్వి, శుభోదయం. శుభోదయం మీకు కూడా. సౌజన్య గారు ఫ్రమ్ మంగళగిరి నుంచి మనకి మెసేజ్ పంపించారు. అలాగే అండ్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. టాపిక్ అయితే అదిరిపోయింది జయస్వి గారు, థ్యాంక్స్ అ లాట్. మరి క్వశ్చన్ కూడా అడిగేస్తాను, మీరు కూడా ఆన్సర్స్ పెట్టేస్తారా? సో ఈనాటి నవరస భరిత అరవిలులో మొట్టమొదటి ప్రశ్న, 2026 గ్లోబల్ టీచర్ ప్రైజ్ ని గెలుచుకున్న భారతీయుడు ఎవరు? 2026 సంవత్సరానికి కాను గ్లోబల్ ఉపాధ్యాయ ప్రైజ్ ని గెలుచుకున్నటువంటి భారతీయుడు ఎవరు? గ్లోబల్ టీచర్ ప్రైజ్ ని గెలుచుకున్న ఉపాధ్యాయుడు ఎవరు? సో వెల్ ఆ భారతీయుడు అనమాట 2026 సంబంధించి మన ఇండియన్, ఆయనకు వచ్చింది గ్లోబల్ టీచర్ ప్రైజ్. సో ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. అని ప్రతి మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ
1: నీ దూర సరిపోని కలతలకి బదులు విసిరేటి నవ్వులకి నిజములా.
0: ఫేవరెట్ సాంగ్ సువి సువి సువాలా.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: I want to make a difference. I want to make my family proud. I want to defend our skies. I want to be a part of something bigger than myself. If this is you, then what are you waiting for? Join the Indian Air Force. The Indian Air Force is now accepting applications for officers.
2: AFCAD 2 2025 registrations are open from 2nd June to 1st July.
3: For more information, log on to www.afcad.cdac.in.
4: Abba, ee gadilo fan off cheyaledu. Akkada gadilo AC switch off cheyaledu.
5: Emaind amma ala unte?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్పీతో. వెల్, 2026 సంవత్సరానికి గ్లోబల్ టీచర్ ప్రైజ్ ని గెలుచుకున్న భారతీయులు ఎవరు? ఇదే నా ప్రశ్న. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. వెల్, ఈరోజు స్కూల్కి వచ్చాను జయస్వి గారు. అండ్ బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక తీయని కావ్యం, ఎలాంటి భేదభావాలకి తావులేనటువంటి ఒక అద్భుతమైన భావం. బడి రోజుల్లో అమ్మ కొట్టిన చేతికర్ర దెబ్బల్లోని అర్థం ఒక మధుర జ్ఞాపక గాయమై, అదే అవసాన దశలో అమ్మా నాన్నలకు మనం ఊతకర్రగా కావాలనే పరమార్థం. పాఠశాల పాఠాలను జీవిత పాఠాలుగా మలచి, తీయని మిఠాయిగా పంచి, షరతులతో కూడినటువంటి ఆనాటి రోజుల గుర్తులు పంచారు. కాఫీ టైంలో మీ తత్వ బోధనకు ప్రతి ఒక్కరి చరవాణి అయ్యింది లేఖకుని చేతిలోని ఘంటము. 9 గంటలకు మీరు ఎంచుకున్న శీర్షిక ఒక సుదర్శనము. ప్రతి కార్యక్రమంలో ఇమిడి ఉంటుంది ఒక సిద్ధాంతం. కాఫీ టైంలో వినిపించినటువంటి ప్రవర్తనల పరివర్తన వివరణ ఆచరణీయమైనటువంటి వేదాంతము. అలాగే పౌరుషమైన పద ప్రయోగాన్ని రాజసంగా పంచినది నేటి మీ వచన నిఘంటువు. ఈ ఆవిష్కరణలే మా అందరినీ ఆహ్వానించే పేరంటము. చనుబండ నుంచి ధర్మరాజుల వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ వర్డ్స్. వెల్, మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించిన వారు లావణ్య గారు ఫ్రమ్ వియూర్ నుంచి. అండ్ స్కూల్ డేస్ మరలా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అండ్ పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయినప్పటికీ బుక్స్ కొనడానికి చాలా ఇబ్బంది పడినటువంటి ఆ రోజుల్లో ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పెన్సిల్ అండ్ యునో ఎలా ఉండేది ఆ యొక్క పరిస్థితి అనేది నాకు అర్థమవుతుంది. బట్ ఆ రోజులు నిజంగా మెమరబుల్ డేస్ అండి. మళ్ళా మళ్ళా గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ చెప్తున్నారు లత గారు, థ్యాంక్స్ అ లాట్ అండి. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఎగ్జాక్ట్లీ

సార్, మీరు చెప్పిన మాటలు ఎక్కడో నా మనసుకి తగిలాయి. అమ్మా, మా నాన్న చెప్పి కొట్టినా మేము చదువుకోలేదు. పెద్దలు చెప్పింది గుర్తు చేసుకుంది, వయసు ఉంది కానీ చదువు విలువ. చదివిని తెలిసినప్పుడే వయసు లేదు. ఓకే, చదువుకునేటప్పుడు నాకు అంతగా తెలియలేదు అంటారు సార్. ఏది ఏమైనా మల్లికార్జున్ గారు, మీ మనసే మిమ్మల్ని ఇంత సక్సెస్ఫుల్గా నించోబెట్టింది, నిలబెడుతుంది. ఎప్పుడూ కూడా మీ మనసు చెప్పింది, మీ మనసుకి నచ్చిన పని మాత్రం వదులుకోకండి. ఇలా వింటూ ఆనందించి మీ అందరి బ్లెస్సింగ్స్ మా అందరికీ ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ యొక్క మీ అమ్మా నాన్నలు చెప్పినటువంటి తీపి మాటల తాలూకా జ్ఞానం మీదైంది కదా, అంతకంటే ఏం కావాలి. సో వేటపాలెం దగ్గర నుంచి రామ్నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు జోరుగా హుషారుగాలో పిల్లల మేధస్సు గురించి, తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచితే బాగుంటుంది, పిల్లలు ఎలా పెరిగితే బాగుంటుంది అనే విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా అందించారు. థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండ్ రైట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు సరైన సమాధానంతో. అబ్దుల్ కలాం గారు పెద్దబర్మి నుంచి, అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ద లిజనర్స్. తోట అనిల్ కుమార్ గారు కొల్లిమర్ల గుంటూరు నుంచి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఉషోదయం వసంత కోకిల జయస్వి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లలిత మురళి భాను కామకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ మార్నింగ్ మ్యామ్, దిస్ ఇస్ సత్యకుమార్ ఫ్రమ్ కాకినాడ. హాయ్ సత్యకుమార్ గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నాగేంద్రప్ప ఉడువు మొల్కమూర్ తాలూక్ కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి, అండ్ మీ ప్రశ్నకి సమాధానం అంటూ శ్వేతానిష్క హని వీరు ఇరువురు రైట్ ఆన్సర్స్ పంపించారు. శుభోదయం మిత్రమా, ప్రియసకి బాగున్నారా? చాలా బాగున్నానండి. సో తల్లిదండ్రుల గురించి, వాళ్ళ పిల్లల ప్రవర్తనలో విద్యాబుద్ధులు, వీటికంటూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి పేరెంట్ టేక్ కేర్ తీసుకోవాల్సినటువంటి విషయాలు అందించారు. థ్యాంక్స్ అ లాట్, ఇట్స్ మై ప్లెజర్. అండ్ కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ ఆన్సర్, పిఎస్ రంగారావు గారు వస్తాంబరం చెన్నై నుంచి సరైన ఆన్సర్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్, హాయ్ మామ్, దిస్ ఇస్ సైదులు ఫ్రమ్ మచిలీపట్నం. హాయ్ అండి సైదులు గారు, వెరీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. భానువర్ధన్ ఫ్రమ్ గూడూరు నుంచి రైట్ ఆన్సర్. అవును, ఈరోజు వరల్డ్ ఆల్బినిజం డే. ఇది ఒక జన్యుపరమైనటువంటి చర్మ వ్యాధి అంటూ రాజేష్ హిందుపూర్ నుంచి పంపించారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి సరైన సమాధానం. అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. జయస్వి గారు ధన్యవాదాలు. రామచంద్రరావు గారు విజయవాడ నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల రాజు గారు, హాయ్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అదిరింది బాస్. ఈ రోజు విద్యార్థులు రేపు ఉన్నత స్థాయికి వెళ్లాలంటే ఎలా ఉండాలి అనేది స్టూడెంట్ లైఫ్ గురించి చాలా చక్కగా వివరించారు. సూపర్బ్ షో, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు హరివిల్లు అంటూ రైట్ ఆన్సర్ అందించినందుకు మీకు ధన్యవాదాలు. అండ్ 2026 సంవత్సరానికి కాను గ్లోబల్ టీచర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు ఎవరు? సో ఇది ఈనాటి నా ప్రశ్న. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. హాయ్ జయస్వి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎవరు? థ్యాంక్స్ చిత్ర గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ బట్ వాట్స్ యువర్ నేమ్. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ నుంచి. ఏంటి విశ్వజ్ఞ, నువ్వు కూడా పేరు పెట్టకపోతే ఎలా? ఈసారి పేరు పెట్టు. అండ్ థ్యాంక్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం నుంచి గనగలూరు రామకృష్ణారెడ్డి గారు, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం తెలియజేస్తూ, మీరు అందరి పేర్లు చదువుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ మీకు పలకరిద్దామని మెసేజ్ పెట్టాను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ కృష్ణకుమారి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేమే కాదు, అందరూ అందరి పేర్లు చదువుతాము. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ మెసేజ్. మీ మొదటి ప్రశ్నకి నా సమాధానం అంటూ ముంబై నుంచి మనకి సుష్లా వేణుగోపాల్ దత్త గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ కూడా చదివి వినిపిస్తాను. ఇప్పుడే ట్యూన్ చేస్తున్నాను దేవసేన తిరుపతి నుంచి. అయ్యో, క్వశ్చన్ వినలేదా? 2026 గ్లోబల్ టీచర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు ఎవరు? సో రూబల్ నాగి అన్నమాట, ఇది దీనికి సమాధానం. నా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, సో దానికి ఆన్సర్ పంపించే ప్రయత్నం చేయండి. సువెల్, మరి ఈనాటి నా నెక్స్ట్ క్వశ్చన్, వోకల్ ఫర్ లోకల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? వోకల్ ఫర్ లోకల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662-4888-14 కి వాట్సాప్ చేస్తూ ఉండండి బాస్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేస్మితో. వోకల్ ఫర్ లోకల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది అని అడిగాను. ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, సో గెస్ట్ చేస్తూ ఉండండి. శుభోదయం జేస్వి. ఒడిదుడుకుల ఆలోచన వచ్చినా వణకని పడవై సాగిపో, అసమర్థత నీడలొచ్చినా ఆత్మవిశ్వాస దీపమై వెలిగిపో, అస్తవ్యస్త భావాలని అంతరంగాల్లో శుద్ధి చేస్తే గెలుపు గుమ్మం ముందుకొచ్చి నీ పేరు పలుకుతుంది, మిడుగురులా మెరిసే చిన్న చిరునవ్వు చాలదా. జీవితమనే చీకటిలో వెలుగుల జల్లు కురిపించటానికి మార్కుల వెనక ఎంత కష్టముందో కాలమే చెప్తోంది. విజ్ఞానంగా మారినటువంటి చదువే మనిషిని నిజంగా నిలబెడుతుంది. అనుకరణ అడుగులు దూరం తీసుకెళ్లకపోవచ్చు, ఆలోచన రెక్కలు మాత్రం ఆకాశాలను చేరుస్తాయి. శిల్పానికి ప్రాణం ఉండదు, శిల్పి చేతిలో రూపం దాల్చుతుంది. ప్రాణమున్న ఈ విద్యార్థి అనేటువంటి శిల్పం మాత్రం గురుస్పర్శతో మహోన్నత స్థాయికి చేరుకుంటాడు. నాటితరం పాఠాన్ని అనుసరించి

మనకి సమాధానాలు ఇవ్వలేవు అని చెప్పి. బడిలో తప్పులు చేస్తే మార్కులు తగ్గిపోతాయనే భయం మనకి ఎప్పటినుంచో ఉంటుంది. కానీ నిజమైన జీవితంలో తప్పు చేయటం ద్వారా, ఓటముల ద్వారానే మనం ఎక్కువ నేర్చుకుంటాం. సో ఈ ర్యాంకులు, గోల్డ్ మెడల్స్ మాత్రమే విద్యావంతుణ్ణి చెయ్యలేవు అని. అందుకనేనేమోనండి, ఒక్కడు సినిమాలో పసిడి పదకాల హారం కాదురా విజయమేళం అనేటువంటి మాట ఎంత బ్యూటిఫుల్ గా రాశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు మీ మెసేజ్ వింటే ఆ మాట ఆ పాటే గుర్తొచ్చింది. సో 10:26 AM అయిపోయింది మన క్లాక్ లో. టైం వోకల్ ఫర్ లోకల్ అనే కార్యక్రమాన్ని ఎవరు, ఏ సంస్థ ప్రారంభించింది అన్నాను. రైట్ ఆన్సర్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ వేణుగోపాల్ దత్ గారు. అండ్ కమింగ్ బ్యాక్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి మీహర్ టిరాకియా అంటూ పంపించారు. సో ఇదైతే ఆన్సర్ కాదండి. కనకారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు పెడ నుంచి. అండ్ మై నేమ్ ఈస్ సత్యకుమార్ ఫ్రమ్ కాకినాడ. హాయ్ సత్యకుమార్ గారు. అండ్ ఎస్, కొన్ని కొన్ని ఆన్సర్స్ నాకు అలా డిస్ప్లే కొంచెం లేట్గా అవుతున్నాయి, అన్నిదా భావించకండి. రైట్ ఆన్సర్ పంపించారు ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్నకి. మరి ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్నకు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్స్ అలాట్. మన భారతదేశానికి ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. అండ్ ఆ మహానుభావులు నేర్చుకున్నది చదువు. చదువుతో రికార్డులు సృష్టించారు. ఆఫ్ కోర్స్ చదువుతో రికార్డులు సృష్టించారు. అందులో అందెవేసిన చెయ్యి. అందుకే కదండి భారతదేశం విశ్వగురువుగా పరిడవిల్లుతోంది. అండ్ కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ క్వశ్చన్, దేవసేన గారు తిరుపతి నుంచి. మీ ప్రశ్నకి సమాధానం తెలియటం లేదండి, నేను తెలియజేస్తాను కదా. అండ్ అలాగే దేవి గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. ఎంఎస్ దుర్గారావు గారు రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. లత ఫ్రమ్ బియూర్ నుంచి సరైన ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు సెంట్రల్ బ్యూరో సంస్థ రాంగ్ ఆన్సర్. ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటూ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్కా అండ్ హనీఫ్ రైట్ ఆన్సర్. అలాగే విఎన్కే తేజ మచిలీపట్నం నుంచి. రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి. వీరందరూ కూడా సరైన సమాధానాన్ని అందించారు నేను అడిగిన ప్రశ్నకి. కమింగ్ బ్యాక్ టు వేటపాలెం రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ జయస్వి గారు ఎలా ఉన్నారు, నేను చాలా బాగున్నాను. భానువర్ధన్ ఫ్రమ్ గూడూరు నుంచి. సో రైట్ ఆన్సర్ అండి, నేను మీ మెసేజ్ కూడా చదివే ప్రయత్నం చేస్తాను. జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. అండ్ హాయ్ హాయ్ జయస్వి గారు ఎలా ఉన్నారు అంటూ సౌజన్య రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలు మీకు కూడా. హే జయస్వి గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. సో వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సంస్థ నీతి ఆయోగ్. ఇది ఆశయా బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేసినటువంటి సంస్థ. సో నీతి ఆయోగ్ స్టార్ట్ చేసిందనమాట వోకల్ ఫర్ లోకల్. సో వెల్ మరి 10:28 దాటి అలా పరుగులు తీస్తోంది మన క్లాక్ లో. టైం నా మూడో ప్రశ్న, దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2014 ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏమిటి? దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2014 ప్రారంభించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ఏమిటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు కూడా వాట్సాప్ చేస్తూ ఉండండి. నా మూడో ప్రశ్న ఇది. సో నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? హాయ్ జయస్వి గారు ఎలా ఉన్నారు, నేను చాలా బాగున్నానండి. పిఎస్ రంగారావు గారు వస్తామరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్స్ అలాట్. కేవీ రమణమూర్తి గారు రైట్ ఆన్సర్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ స్కూల్ డేస్ ఆ గోల్డెన్ డేస్. అసలు ఆ స్కూల్కి వెళ్లే రోజులే వేర్లే. సైకిల్ వేసుకుని అమ్మకు కావాల్సినవన్నీ తెచ్చి పెడుతూ అండ్ మధ్యాహ్నం వేళల్లో ఆ సైకిల్ మీద ఇంటికి వచ్చి బయట కూర్చుని అమ్మ చేత అన్నం ముద్దలు తింటూ హోంవర్క్ చేసుకుంటూ, వాట్ ఎ మెమరబుల్ డేస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అన్ని అద్భుతమైన రోజుల్ని గుర్తు చేసినందుకు తోట అనిల్ కుమార్ గారు కొల్లిమర్ల విజయ గుంటూరు నుంచి పంపించారు. థ్యాంక్ యూ సార్. అబ్దుల్ కలాం గారు పెద్ద పరిమి నుంచి నేను అడిగిన క్వశ్చన్ కి ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్ పంపించారు. థ్యాంక్స్ అలాట్ అండి. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్. సో సిస్టర్ వేణుగోపాల్ దత్త గారి సందేశం కూడా అనుభవాలతో నేర్పిన పాఠాన్ని గుర్తు చేసింది, అద్భుతంగా ఉంది. తప్పకుండా అండి. అండ్ మేక్ ఇన్ ఇండియా అంటూ వెంకటరమణ గారు ఫ్రమ్ అల్లపరు నుంచి పంపించారు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ నీతి ఆయోగ్ అంటూ రైట్ ఆన్సర్ అందించారు. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ నుంచి అండ్ భానువర్ధన్ ఫ్రమ్ గూడూరు నుంచి. సో వెల్ ఇంకా మూడో ప్రశ్నకి సమాధానం కూడా పంపించండి. దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2014 ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏమిటి? సో ఆలోచిస్తూ ఉండండి, లోపు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: మూడు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2014లో ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏంటి అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ అలాగే భానువర్ధన్ ఫ్రమ్ గూడూరు నుంచి, ఈ రోజుల్లో చదువులో వెలుగున్న విలువల్లో మాత్రం కాస్త చుక్కెదురు కనిపిస్తుంది. ఏది ఏవైనా నిజమైన జ్ఞానం మాత్రం మనసుతో నేర్పే గురువుల చేతుల్లోనే ఉంటుంది. పుస్తకాలకే కాదు జీవితానికి ఉపయోగపడే పాఠాలు నేర్పేవారు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటి గురువులే సమాజానికి అసలైన మార్గదర్శకులుగా నిలుస్తారు అని అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, అండ్ అలాగే భానువర్ధన్ గారు, ఇరువురు రైట్ ఆన్సర్స్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడ నుంచి, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్, లతా ఫ్రమ్ వియూర్, అండ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు ముంబై నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. లలితా మురళి, భాను, కామకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి, అండ్ మై నేమ్ ఇస్ సత్యకుమార్ ఫ్రమ్ కాకినాడ. సో వీరిరువురు రైట్ ఆన్సర్స్ అందించారు. అండ్ వాటితో పాటుగా పిఎస్ రంగారావు గారు వస్తాంబరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్, అండ్ శ్వేతాలక్ష్మి నిష్కాహని హైదరాబాద్ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ సరైన ఆన్సర్ పంపించారు. సౌజన్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాఘవ గారు వెరీ గుడ్ మార్నింగ్, కనకరావు గారు పెడన్ నుంచి, ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ అందించారు, మల్లికార్జున్ గారు, అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం రైట్ ఆన్సర్, హాయ్ జయస్వి గుడ్ మార్నింగ్ అంటూ వీర రాఘవమ్మ, రేఖా సాయి, మౌనిక మనకి పోరంకి నుంచి మెసేజ్ చేశారు, రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి, పెడన్ జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. సో వీరందరూ రైట్ ఆన్సర్స్ అందించారు. అండ్ నేను చదువుకున్న రోజులే ఒక చిరునవ్వు జ్ఞాపకం చెప్తాను. 3వ క్లాస్ ఆ రోజు రామాయణం పాఠం చెప్తున్నప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, తెల్లవారి వెళ్ళాను. ఆ రోజు మాస్టర్ ఒక ప్రశ్న అడిగారు, రామాయణంలో రాముడు తండ్రి ఎవరు అని అందరూ చేతులెత్తారు. నాకు తెలియదు, ఇప్పుడు నా ఫ్రెండ్ని అడిగాను, ఏంట్రా అదని చెప్పు నాకు కూడా అని, అంటే నాకు బలపం ఇస్తే చెప్తాను అని అన్నాడు. అప్పుడు ఎవరా దశరథుడు అని చెప్పారు. అప్పుడు నేను చేయి పైకి లేపాను, మాస్టర్ చెప్పు అని అంటే నేను ఆన్సర్ చెప్పాను. ఆ రోజులు నాకు గుర్తొస్తున్నాయి. చిన్న బలపంతో మీరు ఒక ఆన్సర్ తెలుసుకున్నాను, ఎంత అద్భుతం అండి. ఎంతైనా చిన్నతనంలో ఇలాంటి స్లేట్ పెన్సిల్స్ కానివ్వండి, పెన్సిల్స్, పెన్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం. ముఖ్యంగా ఆ పెన్సిల్ బాక్స్, దాన్ని కాపాడుకోవడంలో మనం చేసే ప్రయత్నం, అమ్మ బాబోయ్, సో స్వీట్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ బ్యూటిఫుల్ మెమరీ. అండ్ మేక్ ఇన్ ఇండియా అంటూ క్యాదర్ వీరేష్ రాజౌలి మండలం నుంచి, గుడ్ మార్నింగ్ జయస్వి, ఎలా ఉన్నావు, హ్యావ్ ఎ నైస్ డే. తయారీ రంగంలో మనకి 2014లో ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా, ఎస్టీవీ హనుమంతాచారి గారు, సొలస భవాని, శ్రీనగర్, గుంటూరు నుంచి మనకు పంపించారన్నమాట. ధన్యవాదాలండి మీకు కూడా. హాయ్ జయస్వి గారు అంటూ మురళి గారు మెసేజ్ పంపించారు. అలాగే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటూ భాను గారు లెమెలపాడు నుంచి, ధన్యవాదాలు మీకు కూడా. సో మేక్ ఇన్ ఇండియా ఈజ్ రైట్ ఆన్సర్ అన్నమాట. అది కూడా 2014 సెప్టెంబర్ 25 స్టార్ట్ అయింది. అండ్ ఈనాటి ఆఖరి ప్రశ్న, రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? సో టగటగ నాకు ఆన్సర్స్ పంపించేసేయండి, ఎందుకంటే 10:45 ప్రాయోజిత కార్యక్రమం ఉంది. రుసోమా ఆన్సర్ ఆరెంజ్ ఫెస్టివల్, రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని వాట్సాప్ చేస్తూ ఉండండి బాస్.
1: ఈస్ట్ కి వెస్ట్ కి తేడా తెలియని ఇన్నోసెంట్ ఫేసు.

That's the way, oh ho, we like it. సో నువ్వే నువ్వే మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఉన్నారు కదా. సో రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది అన్నాను. చాలా మంది ఆన్సర్స్ పంపించేశారు. మేక్ ఇన్ ఇండియా అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు, థ్యాంక్స్ అ లాట్ అండి రైట్ ఆన్సర్తో. వావ్, ఇంకా నేను ఇంటికి ఎలా వెళ్తాను ఇన్ని అద్భుతాలు పెడితే శ్వేతాలక్ష్మి నిష్కా హని గారు, థ్యాంక్స్ అ లాట్. లతా గారు ఫ్రమ్ వుయూర్ నుంచి అండ్ న్యూస్ ఆన్ ఎయిర్ నాకు అందించిన ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు అండ్ దిస్ ఇస్ సత్యకుమార్ ఫ్రమ్ కాకినాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. లతా ఫ్రమ్ వియూర్ నుంచి రైట్ ఆన్సర్. అరుణాచల్ ప్రదేశ్ అంటూ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దాంతోపాటుగా నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, ఎంఎస్ దుర్గారావు గారు సో సరైన ఆన్సర్ పంపించారు. నా కోసం సాంగ్ పాడండి బాస్, సో టైం అయితే లేదండి. అండ్ 10:44 అయిపోయింది. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి అండ్ లలిత మురళి భాను కుమార్ కామాకూరు తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్స్. అండ్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం నుంచి సరైన సమాధానం పంపించారు. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి, కనకారావు గారు పెడన నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, నాగాలాండ్ అంటూ అబ్దుల్ కలాం పెద్ద పరివి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ రాజౌళి మండలం నుంచి. సో వీరందరూ కూడా సరైన సమాధానాన్ని అందించారు. హాయ్ జేస్వి గారు, ఒక పాట ఖచ్చితంగా పాడతాను, కొంచెం వెయిట్ చేయండి. అండ్ కేవీ రమణమూర్తి గారు రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్లీ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ నాగరాజు గారు ఆదోని నుంచి పంపించారనమాట. సో వెల్, ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్. రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ప్రధానంగా నాగాలాండ్, ఇది గ్రామ అభివృద్ధి, గ్రామ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయడానికి, ప్రోత్సహించడానికి చేసేటువంటి ఒక మంచి గ్రామీణ పండుగ అనమాట. సో 10:45 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి ఈ సమయం ప్రాయోజిత కార్యక్రమం షుగర్ వ్యాధి గురించి అవగాహన నిర్వహణ డాక్టర్ డి అనుష, జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ డయాబెటీస్ సెంటర్ భవానీపురం విజయవాడ. ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ భవానీపురం విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్ డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్ స్వాతి సెంటర్ భవానీపురం విజయవాడ. ఫోన్ నంబర్ 9154

0: 4744915406474.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్, బీపీ, థైరాయిడ్ ఇంకా ఈ జ్వరాలు లాంటివి కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వైద్య సేవలు అందిస్తూ అనుభవం గడించారు. ప్రధానంగా డాక్టర్ గారు, వయోధికుల్లో బీపీ, షుగర్ అనేటువంటిది నియంత్రణలో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది మా శ్రోతలకు తెలియజెప్తారని చెప్పి భావిస్తూ, ఎందుకని వయోధికుల్లో బీపీ అనేటువంటిది వస్తుంది, ఒకసారి కారణాలు చెప్పండి.
2: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. సో ముఖ్యంగా మనం వయోధికుల్లో బ్లడ్ ప్రెషర్ అంటే అధిక రక్తపోటు మరియు అదుపులేని బ్లడ్ షుగర్ అంటే డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఎక్కువగా చూస్తుంటాము. కాకపోతే దీనికి ప్రత్యేకించి వయసు ఒక పెద్ద కారణం అండి. కాకుండా అప్పటికప్పుడు వచ్చింది అనుకోకుండా, మనం 40 ఏళ్ళు దాటినప్పటి నుంచే తరచూ సంవత్సరానికి ఒకసారి పీరియాడికల్గా చెకప్ చేసుకుంటూ ఉంటే ఈ బీపీ, షుగర్ వచ్చే రిస్క్ని మనం ముందుగానే గుర్తించి దానికి తగు జాగ్రత్తలు పాటించి ఈ బీపీ, షుగర్ రాకుండా జాగ్రత్తలు పడవచ్చు. ఇకపోతే మనం బీపీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీపీ గురించి క్లుప్తంగా మనకి కామన్ పబ్లిక్ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక నార్మల్ పర్సన్ యొక్క రక్తపోటు 120 పైది సిస్టాలిక్, కింద 80 అంటే డయాస్టాలిక్ మధ్యలో ఉండాలండి. ఎవరికైనా సరే ఈ బీపీ 130-139 సిస్టాలిక్ మరియు 80-89 డయాస్టాలిక్లో ఉన్నప్పుడు మనం కొంచెం స్టేజ్ 1 హైపర్ టెన్షన్గా, లేదు 140/90 లేదా పైన ఉన్నప్పుడు స్టేజ్ 2 హైపర్ టెన్షన్గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. బీపీ అనేది ఉన్నపలంగా రాదండి, ఖచ్చితంగా 2-3 సంవత్సరాల నుంచే ఉండొచ్చు, లేదా కొంచెం ముందు నుంచే ఉండొచ్చు. 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ముందుగానే బీపీ వచ్చినప్పుడు దానికి తగు జాగ్రత్తలు తీసుకుని బీపీ పెరగకుండా చూసుకోవచ్చు. ఇంకా ఆహార నియమాలతో కంట్రోల్ కానప్పుడు మనం ఈ బీపీకి సంబంధించిన మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఉప్పు ఎక్కువగా తీసుకునే వాళ్ళకి, అంటే మనం బాగా నిలవ పచ్చళ్ళు కావచ్చు, లేకపోతే మనం తీసుకునే ఆహారంలో ఉప్పు బాగా ఉన్నప్పుడు ఉప్పు వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది వయోధికుల్లో. తర్వాత ఎక్కువగా శారీరక శ్రమ పడుతూ రైస్ ఎక్కువ తీసుకున్న, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కూడా బాడీలో జరిగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ల వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది. బీపీని మనం 2 విధాలుగా భాగించాలండి, ప్రైమరీ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్. ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే 90% మందికి ఉండే బీపీ, దీనికి కారణాలు అంటూ ఉండవు. జెనెటిక్గా పేరెంట్స్కి బీపీ ఉంటే పిల్లలకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఏ కారణం లేకుండా కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది. సింపుల్ కారణాలు ఏంటంటే, ఎక్కువగా నిద్ర లేకుండా, బాడీకి సరైన రెస్ట్ లేకుండా కూడా మనం ఎప్పుడు ఏదోటి ఆలోచిస్తూ సరిగా నిద్రపోకుండా ఈ ఫోన్లలో వాటిల్లో మునిగిపోయి ఏదో మనం ఏదో ఆలోచనలు ఉన్నా కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది. బాగా గురకొచ్చే వాళ్ళకి, అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఈ సమస్య గురక చాలా మందికి ఉంటుంది. గురకలో ఏంటంటే మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. బాడీ వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. తరచుగా షుగరీ ఫుడ్ బాగా తినే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. క్రానిక్ పెయిన్ కిల్లర్స్ అంటే మనం వయోధికుల్లో చూసినప్పుడు ఏంటంటే మోకాలు నొప్పులు కానీ ఆ నొప్పులు కానీ బాగా నొప్పి పిల్లలు వాడే వాళ్ళకి కూడా, అంటే డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నొప్పి పిల్లలు వాడే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా కారణాలు అనేకమైనా సరే తరచూ బీపీ చెకప్ చేసుకోవడం ద్వారా మనం బీపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం ముందుగా గుర్తించే అవకాశం ఉంది. కానీ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, ఈ బీపీలో ఏంటంటే నార్మల్గా 160-150 మనం కొత్తగా చూసినప్పుడు పేషెంట్ని మనం మానిటర్ చేసి, పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసి అసలు ఎందువల్ల బీపీ వచ్చింది అనేది మనం ఏ ఏజ్ వాళ్ళైనా సరే మనం దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటాము. అలా కాకుండా సడన్గా ఉన్నపలంగా ఎప్పుడు నిజంగా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటున్న పర్సన్, అసలు ఎప్పుడు బీపీ లేనటువంటి పర్సన్, 50 సంవత్సరాల మనిషి, అంతకుముందు నిజంగా ఎప్పుడు నెల నెల బీపీ చెక్ చేసుకుంటూ బీపీ లేనట్టు మనిషి సడన్గా కళ్ళు తిరుగుతూ, నడవడానికి ఇబ్బంది అయ్యి, తూలొస్తూ, మాట తడబడుతూ, బీపీ కనుక 200-190 అనేది కనుక ఉంటే అది హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ అంటాం అన్నమాట. అంటే అలాంటి బీపీని కూడా మనం అసలు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. అలా అని చెప్పి అలా 200 వచ్చిన బీపీని ఖచ్చితంగా మనం న్యూరలాజికల్ కారణాన్ని రూల్ అవుట్ చేయకుండా మళ్ళీ బీపీ తగ్గేని కూడా కూడదు. కాబట్టి ఎవరన్నా సరే ఎప్పుడు రెగ్యులర్ చెకప్లో ఉండే పేషెంట్, ఎప్పుడు బీపీ నార్మల్గా ఉండే పేషెంట్ సడన్గా తలనొప్పి, మాట స్పష్టత కోల్పోయి, నడుస్తున్నప్పుడు తూలుడొస్తూ, బీపీ ఎప్పుడు నిజంగా లేదు కానీ ఆ రోజు సడన్గా 200 వచ్చిందంటే ఖచ్చితంగా ఏదన్నా న్యూరో ప్రాబ్లం ఉందా అనేది మనం ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తరచుగా

0: అంటే ఒక వయసు 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు బీపీ చెకప్ అనేది రెగ్యులర్గా చేయించుకుంటూ, షుగర్ చెకప్ చేయించుకుంటూ, కొలెస్ట్రాల్ చెకప్ చేయించుకుంటూ, కిడ్నీ కూడా బేసిక్ క్రియాటిన్ లెవెల్స్, యూరిన్ ప్రోటీన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ, ఇయర్లీ వన్స్ 45 ఇయర్స్ దాటినప్పుడు ఒక బేస్ లైన్ ఈసీజీ, అవసరమైతే 2D ఎకో చేయించుకుని, ఈ బీపీకి సంబంధించిన ఎవాల్యుయేషన్లో భాగంగా బీపీని కంట్రోల్లో పెట్టుకుని తద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం దూరంగా ఉంచుకునే అవకాశం ఉంది. ఇకపోతే బీపీకి రెండో కారణం సెకండరీ హైపర్ టెన్షన్. ఇందాక నేను చెప్పింది ప్రైమరీ హైపర్ టెన్షన్, దానికి 90% మందికి అది కారణం ఉంటుంది. సెకండరీ హైపర్ టెన్షన్ ఏంటంటే పేషెంట్కి బీపీ శరీరంలో ఇంకేదో కారణం వల్ల బీపీ పెరగడం అనేది సెకండరీ హైపర్ టెన్షన్. సెకండరీ హైపర్ టెన్షన్ బేసికల్గా మనకి దేనివల్ల వస్తుందంటే ఏదన్నా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు రావచ్చు, తర్వాత హార్మోన్ సమస్యలు, థైరాయిడ్ కానీ, ఫియోక్రోమోసైటమ్ అంటే కొన్ని కొన్ని హార్మోన్ సమతౌల్యతలు దెబ్బతిన్నప్పుడు బీపీ రావచ్చు. కొంతమంది పేషెంట్స్కి పడుకున్నప్పుడు సడన్గా బీపీ పెరగడం, కూర్చున్నప్పుడు బీపీ తగ్గడం, అలాంటి కొన్ని హార్మోన్ సమస్యలు అలాంటిది వస్తూ ఉంటుంది. ఈ రీనల్ ఆర్టరీ స్టినోసిస్ అనే ఒకటి ఉంటుంది, అంటే కిడ్నీకి సంబంధించిన రక్తనాళం సన్నబడడం వల్ల కూడా బీపీ రావచ్చు. సో బీపీ అనేది జస్ట్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చి దాన్ని మనం తేలిగ్గా తీసుకోకుండా నిజంగా బీపీ 160/100 ఒక రీడింగ్లో కాకుండా వారంలో ఒక 3-4 సార్లు బీపీ ఉన్నప్పుడు మనం ఒక 3-4 టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో బీపీ చెక్ చేసుకుని నిర్ధారణకు వచ్చి దీనికి ప్రాథమిక కారణం ఏంటో అంచనా వేసి మనం దానికి తగ్గ ఆహార నియమాలతో పాటు మెడిసిన్స్ మనం అడ్వైస్ చేయాల్సిన అవసరం ఉంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, ఇప్పుడు మామూలుగా వయోధికుల్లో ఇది కామనేలే, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి బీపీలు షుగర్లు సహజమేలే, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, ఏం కాదులే, ఇలాంటిది కూడా అంటుంటారు.
0: బీపీ అనేది వయోధికుల్లో ఇంకొక కారణం ఏంటంటే రక్తనాళాలు గట్టిపడడం వల్ల కూడా బీపీ వస్తుంది. కానీ ఎవరికైనా సరే బీపీ అదుపులో లేనప్పుడు దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్లో కామన్గా బీపీ పేషెంట్స్ కూడా ఉంటాయి. ప్రాథమికంగా వచ్చేసి కిడ్నీ దెబ్బతినడం, కండి చూపుకి సంబంధించిన రక్తనాళాలు దెబ్బతినడం, గుండె యొక్క కండరాల మీద బీపీ యొక్క ప్రెజర్ పెరిగి గుండె దెబ్బతినడం, తర్వాత పక్షవాతం వచ్చే అవకాశం ఉండడం. సో కాబట్టి బీపీ ఇది వయసు వాళ్ళకి పర్లేదు అని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, వదిలిపెట్టకూడదు కూడా. ఏ వయసుకు తగ్గట్టు వాళ్ళకి ఆ వయసుకు తగ్గట్టు మందులు ఇచ్చి మనం బీపీ నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఉంది. బీపీని మనం ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ వయసు వాళ్ళైనా సరే బీపీ 120/80 లోపల ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఏంటంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు మాకు లో బీపీ అయిపోయింది, లేకపోతే కొంతమంది బీపీ మందులు వాడేవాళ్ళు నిజంగా మంచిగా ఇంట్లో బీపీ చెక్ చేసుకున్న మిషన్ కొనుక్కొని బీపీ చెక్ చేసుకుని కొన్నిసార్లు ఏమవుతుందంటే డాక్టర్ని కలవడం వీలుగా పోయినప్పుడు కింద బీపీ 60 వస్తుంది 50 వస్తుంది అని చెప్పేసి లో అయిపోయిందనే భయంతో బీపీ మందులు ఆపేసేవాళ్ళని కూడా చూసాము. కాబట్టి బీపీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లో బీపీ అంటే పైన బీపీ సిస్టాలిక్ బీపీ 90 కంటే తగ్గినప్పుడు మనం లో బీపీ అని అనాల్సి, అంటే హైపోటెన్షన్ అంటాము. సో అంతేగాని కింద బీపీని మీరు పట్టించుకోకర్లేదు, పై బీపీ మాత్రమే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పైన బీపీ 90 కంటే తగ్గుతున్నప్పుడు మీరు డాక్టర్ని కలిసి మీరు వాడుతున్న ట్యాబ్లెట్స్ని డోస్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని కింద బీపీ 40 వచ్చింది 50 వచ్చింది అనే మిషన్లో మీరు సొంతంగా బీపీ మెడిసిన్స్ని అడ్జస్ట్ చేసుకోకూడదు డాక్టర్ని కలవకుండా. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మంది లేడీస్లో బాగా సన్నగా ఉండే వాళ్ళలో 90/60 సాధారణంగా చూస్తూ ఉంటాము. ఇంకా బాగా సన్నగా ఉండేవాళ్ళు, హెల్తీగా ఉండి ఏమాత్రం ఏ సమస్యలు లేనటువంటి వాళ్ళకి 80/60 కూడా చూస్తాం లేడీస్లో, ఎక్కువగా అబ్బాయి జెంట్స్లో కాదు. సో 90/60 మొదలుకుని పైన 120/80 మధ్యలో ఎంతన్నా ఉండొచ్చు బీపీ. అది 120/80 అలా ఉన్నప్పుడు స్టేజ్ 1 బీపీ. దీంట్లో వీళ్ళు జాగ్రత్తలు పాటించి తీసుకునే ఆహారంలో ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే మనకి రెడీమేడ్ ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్, ఇన్స్టెంట్ నూడిల్స్, లేకపోతే బేకరీ ఐటమ్స్, మైదాతో చేసిన ఐటమ్స్, హై షుగర్ ఉండే ఫుడ్స్, తర్వాత ముఖ్యంగా బేసిక్గా ఆల్కహాల్, లేకపోతే స్మోకింగ్, లేకపోతే ఆ పొగాకు ఏ రూపంలో అయినా సరే, నవిలే పొగాకు కావచ్చు, గుట్కా కావచ్చు, ఇలాంటి ఏ పదార్థాలు అలవాటు ఉన్నా సరే వాటిని మానుకొని నిలవ పచ్చళ్ళు, ఉప్పు శాతాన్ని రోజుకి 1.5 గ్రామ్ లోపల తీసుకుని శారీరక వ్యాయామం పాటించి మినిమం ఒక 40-45 నిమిషాల నడకతో పాటు ప్రాపర్గా 7 నుంచి 8 గంటలు నిద్రపోతే 99% బీపీ షుగర్ అన్ని కంట్రోల్లోకి వస్తాయి.
1: ఇక డాక్టర్ గారు, వయోధికుల్లో ఈ డయాబెటీస్ అనేటువంటిది చాలా చాలా ఫ్రీక్వెంట్గా, అంటే ఈ బీపీ కంటే కూడా ఎక్కువగా గమనిస్తున్నాను డాక్టర్.
0: అవునండి,
1: వయసు కూడా ఒక కారణం అనుకోవాలి.
0: వయసు ప్రథమ కారణం, తర్వాత అతను చిన్న వయసులో నుంచే తీసుకునే ఆహార అలవాట్ల ప్రభావమే ఒక వయసులో షుగర్ రావడానికి ఒక కారణం అవ్వచ్చు. లేకపోతే దీర్ఘకాలికంగా అతనికి ఉండే ఒత్తిడి వల్ల బాడీలో షుగర్ కంట్రోల్ అదుపు తప్పే అవకాశం ఉంది. ఎక్కువ రోజుల నుంచి బాగా కార్బోహైడ్రేట్స్ అధికంగా

0: తీసుకోవడం వల్ల ఒక వయసు వచ్చేటప్పటికి బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉండడం వల్ల షుగర్ రావచ్చు, లేకపోతే ఇన్సులిన్ ఉన్నా సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా షుగర్ వచ్చే అవకాశం. సో పలు పలు కారణాల వల్ల పెద్దవాళ్ళలో మనం షుగర్ చూస్తూ ఉంటాము. సో షుగర్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా సరే లేదా పెద్దవాళ్ళు అయితే బేసికల్గా ఆహార నియమాలతో చాలా వరకు వీళ్ళకి కంట్రోల్లో వచ్చేస్తుందండి. దానికి తగ్గట్టు మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా మందులు వాడాలి.
1: డాక్టర్ గారు, ఈ బీపీ షుగర్ రెండు ఉన్నటువంటి వయోధికుల్లో అంటే ఎక్కువగా రిస్క్లు ఏమేమిటి? హార్ట్ ఏక్ గాని, స్ట్రోక్ ఒకటి, రీనల్ ఫెయిల్యూర్,
0: బీపీ
1: రెటినా.
0: బీపీ కంట్రోల్లో లేకపోయినా, షుగర్ కంట్రోల్లో లేకపోయినా మనకి ముఖ్యమైన అవయవాల మీద దాని ప్రభావం ఉంటుందండి. షుగర్ కంట్రోల్ లేనప్పుడైనా సరే, బీపీ కంట్రోల్ లేనప్పుడైనా సరే కంటి చూపు నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాళ్ళ రక్త సరఫరాలో తగ్గి కాళ్ళకి ఏమైనా పుండ్లు పడితే పుండ్లు మానకపోయే అవకాశం ఉంది షుగర్లో. తర్వాత ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి హార్ట్ మీద పడడం, హార్ట్ అటాక్, తర్వాత పక్షవాతం. బీపీ అదుపులో లేనప్పుడు మెదడుకి సంబంధించి సివిఏ అంటాం, అంటే సెరిబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్, దాంట్లో మనకి రక్తం గడ్డగట్టే అవకాశం ఉంది, రక్తనాళాలు చిట్లిపోయే అవకాశం ఉంది. సో బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ మనం దూరం చేయగలవచ్చు.
1: షుగర్ కంట్రోల్లో లేకపోతే స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
0: షుగర్ బీపీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. కంట్రోల్లో లేనప్పుడు షుగర్ పేషెంట్ గానే బీపీ పేషెంట్ గానా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్లు ఆల్మోస్ట్ లైక్ కామన్ గానే ఉంటాయి.
1: పక్షవాతం కూడా,
0: పక్షవాతం, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, కిడ్నీకి సంబంధించిన క్రియాటిన్ లెవెల్స్ అనేది బీపీ పేషెంట్ షుగర్ పేషెంట్ కు సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కంటికి సంబంధించిన సమస్యలు కూడా, అంటే రెటినోపతి కూడా, హైపర్ టెన్సివ్ రెటినోపతి అండ్ డయాబెటిక్ రెటినోపతి. సో ఈ రెండింటిలో ఆల్మోస్ట్ ఏంటంటే కంట్రోల్ లేని వాళ్ళకే ఈ సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం.
1: డాక్టర్ గారు, ఈ రెండు ఉన్నటువంటి పెద్ద వయసు గల వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెబుతారు?
0: ఫస్ట్ ఆహార నియమాల్లో రైస్, రైస్ లేకపోతే పాలిష్డ్ ఫుడ్స్ ఏం తినకూడదు, అంటే పాలిష్డ్ రైస్ తీసుకోకూడదు, ఎక్కువగా పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి, నాన్ వెజ్లో రెడ్ మీట్ తక్కువ తీసుకోవాలి, ఫిష్, చికెన్ ఎక్కువ తీసుకోవాలి, ఉప్పు తీసుకునే ఉప్పు శాతం రోజు మొత్తం మీద 1.5 గ్రామ్స్ దాటకుండా చూసుకోవాలి. తర్వాత నడక అనేది మనకి మినిమం ఒక 30-30 నిమిషాల నుంచి 45 నిమిషాలు నడక అవసరం. నిద్రపోవాలి కరెక్ట్గా, ఒక 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. తర్వాత అనవసరమైన ఒత్తిళ్లు తీసుకోకూడదు, స్క్రీన్ టైం తగ్గించుకోవాలి, కాఫీ టీలు కూడా పరిమితిలోనే తీసుకోవాలి.
1: డాక్టర్, బీపీ అనేటువంటిది ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేయించుకోవాలంటే ఉంది అని తేలింది అనుకోండి.
0: బాగా ఫ్లక్చుయేషన్స్ ఉండేవాళ్ళు 2 మంత్స్కి ఒకసారి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుండా ఉండాలి. బాగా ఫ్లక్చుయేషన్స్ ఉండేవాళ్ళు హోమ్ మానిటరింగ్ ఆఫ్ బీపీ కూడా అడ్వైజబుల్ అండి. అంటే ఎలక్ట్రానిక్ బీపీ మిషన్ మంచి యాక్యురేట్ మెజర్మెంట్ ఉండేది, కాలిబ్రేషన్ అన్ని కరెక్ట్గా ఉండే, దాంతో ఇంట్లో వారానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే బెటర్. కంట్రోల్ ఉండేవాళ్ళు 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి డాక్టర్ ఫాలోఅప్ మేరకు వాళ్ళు చూపించుకోవాల్సిన అవసరం ఉంది.
1: ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం.
0: నమస్కారం, ధన్యవాదాలండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91 54.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. భారతీయులున్న నౌకలపై ఇరానే దాడులు చేసిందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. అవి నిరాధారమైనవని చెప్పింది. ముగ్గురు అమాయక భారత నావికుల మృతికి అమెరికానే కారణమైందని పేర్కొంది. ఈ మేరకు భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్టు పెట్టింది. మరోవైపు ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకలపై అమెరికా దాడి విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా

దాడిపై ఆయన నిరసన తెలియజేశారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై దాడి జరిగిందంటూ మీడియాలో వెలువడిన వార్తలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. దాడి వార్తలు అవాస్తవం అని పేర్కొంది. సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తల ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. అమెరికా మార్కెట్లలో స్పేస్ ఎక్స్ సంస్థ షేర్ల లిస్టింగ్ విజయవంతం కావడంతో ఆ కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ లక్ష కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలో తొలి ట్రిలియనీర్గా అవతరించారు. ఇప్పటివరకు ఈ స్థాయి సంపదకు చేరిన ఏకైక వ్యక్తిగా ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకుని సుసంపన్న ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్రను సాకారం చేయడంలో భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా ఈరోజు జిల్లా ఆయుష్, పర్యాటకం, వైద్య, ఆరోగ్యం, రెవెన్యూ, విద్య, మున్సిపల్ తదితర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బెరంపార్క్ వద్ద జరిగిన ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యోగా ఔత్సాహికులతో కలిసి వారు యోగాసనాలను అభ్యసించారు. బుడమేరు డైవర్షన్ ఛానల్లో లైనింగ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో తాత్కాలిక క్రాస్ బండ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. బుడమేరు ద్వారా వచ్చిన స్వల్ప పరిణామంలోని వర్షపు నీటిని వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా సుమారు 100 క్యూసెక్ల మేర విడుదల చేస్తున్నామని, ఈ నీటి విడుదల పూర్తిగా నియంత్రిత పద్ధతిలో జరుగుతోందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ఎలాంటి పుకార్లను నమ్మకుండా జిల్లా అధికార యంత్రాంగం విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష కోరారు. డీజిల్ రీటైల్ విక్రయాలపై ప్రభుత్వం పరిమితులు విధించింది. రోజుకు ఒక వాహనానికి గరిష్టంగా 200 లీటర్లు మాత్రమే డీజిల్ విక్రయించాలని ఆదేశించింది. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు ఇకపై బంకుల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల

0: తప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

శుభోదయం, గుడ్ మార్నింగ్. వివిధ భారతి శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, వాటితో పాటు ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు నేనైతే స్టూడియోస్ లో మీ ముందుకి వచ్చేసాను, మీ ఆర్జే ఆదిత్య. పదకొండు గంటల 12 నిమిషాలు దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంకా సినిమా కబుర్లు స్టార్ట్ చేసేద్దామా? ఏదైనా సరే మనకి నచ్చిన ఒక వస్తువు ఉంటే గనక దానికి ఒక పేరు పెట్టుకుంటూ ఉంటాం కదా. అంటే చాలా వస్తువులు ఉంటూ ఉంటాయి, కానీ ఏదైనా మనకి బాగా నచ్చింది ఉంటే కనుక దానికి మనకి మన మనసుకి నచ్చిన పేరుని పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఏంటంటే, మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి బంగారం, ఇలా ఇళ్లల్లో ఏదైనా మంచి వస్తువు కానీ ముఖ్యమైన వస్తువు ఇంకా చెప్పాలంటే అందరూ చక్కగా ప్రేమతో చూసుకునే ఆడపిల్లలకు. సో అలాగే ఏ కుటుంబానికి ఏ వృత్తి జీవనాధారంగా ఉంటుందో ఆ వృత్తిలోని ముఖ్యమైన వస్తువులకు ఇలాగా మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి బంగారం అనేవి పేర్లు పెట్టుకుంటూ వాటిని గౌరవించుకుంటూ ఉంటారన్నమాట. సో ఇలాగా ఎల్లప్పుడూ వాటిని ఎంతో జాగ్రత్తతో చూసుకుంటూ ఉంటారు ఆడపిల్లలైనా సరే, ఇంకా మనం ఇక్కడ ముందుగా చెప్పుకున్నట్టు మంచి వస్తువులు ఏమైనా సరే. సో యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్ అన్న సూత్రం అందరికీ తెలిసిందే కదా. సో ఈ విధంగా ఏంటంటే, మనం ఎక్కడ ఎవరిపైన దేనిపైనైనా ప్రేమ చూపిస్తే అది కూడా మనకి అవసరమైన సమయంలో తిరిగి ప్రేమ చూపిస్తుంది అన్నమాట. సో అదే ప్రేమ ఇంకా ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుంది, మరి ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను, అన్నీ తెలుసుకుందాం సినిమా కబుర్లో.

ఆనంద్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో సాధనా సర్గం పాడిన పాట ఆకాశమంత మూవీ నుంచి అయితే వినేశారు కదా. 11:19 దాటి 42 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి సినిమా కబుర్లో అని చెప్పి యాక్షన్ ఈస్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్ అని ఏదో ఫార్ములా చెప్పానని చెప్పి అనుకుంటున్నారేమో, అది ఫార్ములా అయితే కాదు, ప్రతి చోట కూడా అప్లికబులే అనమాట. ఏంటంటే ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, దాన్నే ఒక అప్లికేషన్ రూపంలో చెప్పాలంటే గనక యాక్షన్ ఈస్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్ అని చెప్పి ఫిజిక్స్ లో చెప్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పాను అంటే గనక, మనం ఎంత ప్రేమతో గనక ఏదైనా చేస్తే అది మనకి తిరిగి వస్తుంది. ఇంకా చెప్పాలంటే మనం ఎంత గట్టి సంకల్పంతో ఉంటే గనక విధి సంకల్పం కూడా మనకి తోడై ఉంటుంది అని చెప్పి చెప్తుంటారు కదా. అలాంటే ప్రేమతో మనం చూసుకుంటే గనక అవసర సమయాల్లో కుటుంబం మొత్తానికి తోడుగా ఉంటారు ఆడపిల్లలు. సో ముందుకి నడిపిస్తారన్నమాట, ఆర్థిక సహాయంలోనైనా మాట సహాయంలోనైనా. సో ఈ ఆర్థిక సహాయం మాట సహాయం మాత్రమే కాదు, అవసరమైతే ఖాళీ రూపము దాల్చి కుటుంబం మొత్తానికి కూడా అండగా ఉంటారు. సో ఇదంతా దేనికి అంటే మా ఇంటి బంగారం సమంత మెయిన్ రోల్లో నటించిన మూవీ అనమాట. ఈ జూన్ 19 విడుదలకి సిద్ధంగా ఉంది. సో ఈ మూవీలో గుల్షన్ దేవయ్య ఇంకా దిగంత్ మంచాలి ఒక బాలీవుడ్ యాక్టర్ ఇంకా కన్నడ యాక్టర్ తెలుగులో నటించారనమాట. మా ఇంటి బంగారం మూవీలో వీళ్ళిద్దరు నటించడం అంటే తెలుగు మూవీలో నటించడం ఫస్ట్ టైం అవ్వచ్చు. సో ఫిమేల్ రోల్ మెయిన్ క్యారెక్టర్గా సమంత నటించిన సినిమాలు చెప్పాలంటే కొంచెం ఎక్కువే ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓ బేబీ కానీ, శాకుంతలం కానీ, ఇంకా ఈగ. సో ఈగ సినిమాలో ఈగ ఉన్నా సమంతని అక్కడ మొత్తం అంతా కూడా నడిపించినట్టుగా మనకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మా ఇంటి బంగారంలో కూడా ఫీమేల్ రోల్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. సో శాకుంతలం పౌరాణికమైతే ఓ బేబీ చెప్పాలంటే పాస్ట్ ప్రెజెంట్ ఇంకా ఏజ్కి సంబంధించిన ఒక ఫ్యాంటసీ మూవీ అని చెప్పొచ్చు. మరి ఈ మా ఇంటి బంగారం థీమ్ ఎలా ఉండబోతుందో మూవీ రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది అనుకుంటా. సో శాకుంతల మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ అయితే వినిద్దామా, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:27 దాటి 34 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనం ఉన్నాం సినిమా కబుర్లో. శాకంతల మూవీ నుంచి మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో రమ్య బెహరా పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా ఇప్పుడు సినిమా అప్డేట్ దేని గురించి అంటే గనక జైలర్ 2. సో జైలర్ 2 సినిమా షూటింగ్ కంప్లీట్ క్లైమాక్స్కి వచ్చేసిందంట. ఇంకా ఎడిటింగ్ ప్రోగ్రెస్లో ఉంది. అయితే రజనీకాంత్ గారు జైలర్ 2 మూవీ తర్వాత మరొక సినిమా చేసేందుకు కూడా ఇంకా రెడీగా ఉన్నారంట. ఇది ఆయన ఫిలిం కెరియర్లో 173rd ఫిలిం అంట. ఇంకా ఈ సినిమాలో డాక్టర్గా రజనీకాంత్ గారు నటించబోతున్నారు. చెప్పాలంటే రజనీకాంత్ గారు ఆల్రెడీ 2 సినిమాల్లో డాక్టర్గా నటించేశారు. అంటే డాక్టర్ అంటే మనం ఎవరికైనా సరే ఒక ప్రొఫెషన్ చెప్పంగానే కొన్ని గుర్తుకొస్తూ ఉంటాయి కదా కంటి ముందు. సో డాక్టర్ అంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంటంటే స్టెథోస్కోప్, దాని తర్వాత వైట్ కోట్ కదా. మరి రజనీకాంత్ గారు ఆల్రెడీ డాక్టర్గా 2 సినిమాల్లో చేశారన్న కదా. మరి ఏ సినిమాలో ఇలాగా ఒక వైట్ కోట్ ఇంకా స్టెథోస్కోప్ పట్టుకున్నారు? అందులో రెండిట్లోనూ లేరన్నమాట. చెప్పాలంటే చంద్రముఖి సినిమాలో సైకియాట్రిస్ట్గా చేశారు, ఆయన డాక్టరే కదా. ఇంకా రోబో మూవీలో సైంటిస్ట్గా డాక్టరేట్ హోదాలో చేశారన్నమాట. సో ఇప్పుడు కనిపించబోయే సినిమా ఏదైతే ఉందో 173rd ఫిలింలో ఆయన నిజంగా డాక్టర్, అంటే వైట్ కోట్ ఇంకా స్టెటోస్కోప్లోనే కనిపించబోతున్నారన్నమాట. మరి ఇంకా మూవీ అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం సినిమా కబుర్లో. ఇప్పుడైతే రోబో మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వనమాలి లిరిక్స్ లో రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో విజయ్ ప్రకాష్ శ్రేయ ఘోషల్ పాడిన పాట రోబో మూవీ నుంచి అయితే విన్నారు. ప్రతి జీవితంలోనూ మలుపు ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కదా. మరి చదువులో కూడా మలుపు ఉంటుంది. చదువులో మలుపు ఏంటి? అదేనండి ఇంటర్మీడియట్. నిజంగా పేరు ఎవరు పెట్టారో కానీ స్కూల్ లైఫ్కి ఇంకా తర్వాత కాలేజ్ లైఫ్కి, అది కూడా కాలేజే కదా అంటారు. ఎస్ కాలేజే, కానీ ఎప్పుడైనా విన్నారా జూనియర్ కాలేజ్ అని చెప్తారు, కానీ ఉట్టి కాలేజ్ అని చెప్పరు అనమాట. అంటే కాలేజ్ కంటే కొంచెం ముందు, అందుకనే జూనియర్ కాలేజ్ అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. కాబట్టి చదువులో మలుపు అంటే ఇంటర్మీడియట్. వెళ్తున్న దారి, రహదారి, హైవే అయితే గనక వచ్చే మలుపు ట్రాన్సిషన్ కర్వ్. నిజంగా ఆ హైవేలో మలుపు వచ్చినప్పుడు కొంచెం స్లో చేస్తాం కదా, అది సేఫ్టీ కోసం. ఇంకా కొంచెం స్లో చేసి అలా హైవే చూస్తే గనక ఫాస్ట్గా వచ్చే వెహికల్స్, ఇంకా స్లోగా వచ్చే వెహికల్స్, మొత్తం హైవే అంతా కనబడుతుంది. ఓ, మనతో పాటు ఇంతమంది ప్రయాణిస్తున్నారా, మనతో పాటు ఊళ్ళోకి వెళ్ళే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని చెప్పి అనిపిస్తుంది. హైవే మీద అంతగా గమనించవచ్చు, గమనించకపోవచ్చు, ఎందుకంటే ఇండివిజువాలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇంకా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఇలా పాటలు మాటలు వింటూ ఉంటాం.

ఏదో ఒకటి పక్క వాళ్ళు మాట్లాడుతుంటారు, లేకపోతే పక్క వాళ్ళు పడుకుంటూ ఉంటే నడిపే వాళ్ళకి కూడా అప్పుడప్పుడు కొంచెం నిద్ర రాకూడదు, అలా మామూలుగా ఏదో వస్తుందేమో అని చెప్పి అన్నాను. సో అదంతా కాకుండా ఏదైనా ట్రైన్లో వెళ్తుంటే కనుక మలుపు తిరిగితే మొత్తం ట్రైన్ అంతా కూడా కనబడుతూ ఉంటుంది కదా. అదే సమయంలో ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి విండో దగ్గర ఫేస్ పెట్టి చూస్తారనమాట, అయ్యి మన ట్రైన్ కనబడుతుందే మొత్తం అంతా అని చెప్పి. మలుపు చూడటానికి ఎంత బాగుంటుందో దాంట్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు కూడా అంత సేఫ్గా ఉండాలన్నమాట. నిజంగా ఆ సేఫ్టీ ఉంటే గనక మలుపు ప్రయాణం ఎంతో అందంగా ఉంటుంది, ఒకవేళ ఆ సేఫ్టీ లేకపోతే ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. మరి జీవితంలో మలుపు మనం తీసుకునే నిర్ణయం సందర్భం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏమీ తెలియని దశ నుంచి ఎంతో నేర్పుతో పనిచేసే స్థాయికి ఎదగాలంటే మధ్యలో పడాల్సిన శ్రమ ఎంతో ఉంటుంది, అదే మలుపు అనుకోవచ్చు. సో ఆ శ్రమ ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది తీసుకునే నిర్ణయంలోనే ఉంటుందన్నమాట. అందుకే అంటుంటారు ఏంటంటే కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అని పెద్దలు చెప్తుంటారన్నమాట. ఏంటంటే కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి సరైనవి కాదు కదా, మనల్ని అసలు ఎటువంటి సమస్యల్లోకి వెళ్ళకూడదు అటువంటి సమస్యల్లోకి తీసుకెళ్తూ ఉంటాయన్నమాట. సో ఇంకా గట్టిగా చెప్పాలంటే గనక డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలా స్ట్రైట్ రోడ్ మీద ఎంతైనా స్పీడ్ పెంచేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పీడ్ లిమిట్ అక్కడ 70-80 ఉన్నా కూడా 100 వరకు వెళ్తూ ఉంటారు, హైవే సంగతి చెప్తున్నా. పోనీ సిటీ లిమిట్స్లోనే మాట్లాడుకుందాం, సిటీ లిమిట్స్లో 20-30 కంటే ఎక్కువ ఉండదు కదా, కానీ నడిపే వాళ్ళు ఎవరైనా సరే 40s నడుపుతూ ఉంటారనమాట. కానీ ఒక్కసారిగా మలుపు వస్తే ఆ 40 km/h స్పీడ్తో తిప్పగలమా? కాదు, ఖచ్చితంగా కొంచెం బ్రేక్ క్లచ్ పట్టుకుని ఇంకా బ్రేక్ వేస్తూ అలాగా స్లోగా తిప్పుతూ ఉంటాం. కాబట్టి ఒక మలుపు వచ్చినప్పుడు మనం డ్రైవింగ్ చేస్తుంటే ఫాస్ట్గా వెళ్తామా స్లోగా వెళ్తామా? అంతే. జీవితంలో కూడా ఎప్పుడైతే మనం ఒక నిర్ణయం అనేది తీసుకుంటామో అదే జీవితంలో పెద్ద మలుపు అన్నమాట. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు కోపంతో ఉండాలా ప్రశాంతంగా ఉండాలా ఆలోచించండి. మరి ఇంకా మూవీ అప్డేట్స్లో మాట్లాడుకుందాం. ఈ మలుపుకి సంబంధించిన ఒక చిన్న అప్డేట్,

11:43 దాటి 44 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సుద్దాల అశోక్ తేజ్ గారు లిరిక్స్ అందించగా విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పడిన పాట చంద్రముఖి మూవీ నుంచైతే విన్నారు. మరి మనం మాట్లాడుకున్నాం ఏంటి అంటే కనుక మలుపు గురించి కదా. మలుపుకి సంబంధించిన ఒక మూవీ అప్డేట్ అయితే ఉందన్నమాట. ఏంటి అంటే కొత్త మలుపు హీరో ఆకాష్ నటించిన 2వ మూవీ. సో మలుపు అనగానే కొంత డెడికేషన్ కాన్సన్ట్రేషన్. ఈ డెడికేషన్ కాన్సన్ట్రేషన్తో పాటు అన్నింటికంటే ఎంతో అవసరమైనది జాగ్రత్త. సో వీటన్నింటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అది జీవితంలో మలుపైనా రోడ్డు మీద కానీ మనం ప్రయాణిస్తున్న మలుపైనా సరే. సో ఆ జాగ్రత్తలు ఏమీ అవసరం లేదంట. ప్రతి మలుపు వినోదాన్ని పంచుతోంది అని తెలిస్తే గనక మలుపులన్నీ కూడా అప్పుడు సర్ప్రైజెస్ ఆనందాలే. నిజంగా మనం ట్రైన్లో ఉన్నప్పుడు అటువంటి ఆనందాన్ని అనుభవించవచ్చు. అంటే ట్రైన్ మనం నడపం కదా, ఎంతమంది ఉన్నా సరే ఒకే లోకో పైలట్ ఉంటాడు కాబట్టి ట్రైన్ అంతటినీ కూడా నడిపిస్తుంటాడు. ఇంకా ట్రైన్లో ఎంతమంది ఉన్నా మలుపుని ఆస్వాదించవచ్చు. ఇంకా దాని గురించి భయపడుతున్నారు, మలుపు వచ్చిందంటే కనుక అది ఒక ఫోబియా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ప్రతి మలుపుకి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలి అంటే కింద వాటర్ఫాల్, అదే కింద పెద్ద లోయ పక్కన వాటర్ఫాల్ ఉంటే దాన్ని ఆస్వాదించడం కోసమే చాలామంది ముఖ్యంగా ఆ ట్రైన్ ట్రిప్కి వెళ్తూ ఉంటారనమాట. సో సినిమా కబుర్ల నుంచి ఇంకా మనం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాం కదా. సరే చెప్పాలంటే అలాగ ప్రతి మలుపుకి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా ఒకవేళ అటువంటి మలుపు వచ్చిందంటే గనక దాన్ని ఏదో అడ్వెంచర్ లాగా తీసుకుని దాన్ని మనం కొంచెం గట్టెక్కితే గనక అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్గా చెప్పాలంటే మన డైరీ తిప్పి చూసుకుంటే గనక అది మనకి ఎంతో మోటివేషనల్గా అనిపిస్తుంది అనమాట. సో కామెడీ సర్ప్రైజెస్తో ఇలాగ మలుపులన్నీ కూడా ఉంటాయంట మూవీలో, అదే కొత్త మలుపు మూవీలో. సింగర్ సునీత గారి అబ్బాయిగానమాట నటించిన ఈ సినిమా హీరో ఆకాష్ది. సో పల్లెటూరు అందాలు, ముఖ్యంగా చెప్పాలి అంటే ఆంధ్ర కేరళ కోనసీమ అందాలు సినిమాలో హైలైట్. సో ఈ విధంగా మలుపు అని అనగానే గనక మనం ఏదంటే ఆలోచిస్తున్నాము అంటే కొంత భయం ఎవరికైనా ఉంటుంది. అసలు ఎవరికి భయం ఉంటుంది అంటే గనక ఎక్స్పీరియన్స్ లేకపోతే గనక భయం ఉంటుంది. అదేంటి అంటే ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటుందా? ఎవరైనా 10th చదివే కదా అంటే ఇంకా చెప్పే

వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, సో చుట్టూరాగా వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటే కనుక ఓహో ఇంతేనా దాటేస్తే సరిపోద్ది అని చెప్పి అనిపిస్తుంది. అలాగే ఏంటంటే ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఒక మలుపు తిప్పాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు. చెప్పాలంటే ఒక వెహికల్ మీద, బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ మలుపు తిప్పుతున్నప్పుడు కాళ్ళు కింద పెట్టి తిప్పుతూ ఉంటారు కదా. నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటి అంటే కనుక ఒకవేళ కార్ నేర్చుకుంటున్నప్పుడు క్రాస్ చేయాలి, అదే ఒక మలుపు తిప్పాలి అంటే ఎలాగా కారులో నుంచి కాళ్ళు బయట పెట్టలేరు కదా. అందుకే నేను కారులో ఇలాగ ఏదైనా మలుపు తిప్పడం అంటే కటింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇలాగ ఏంటి అంటే కనుక ముఖ్యంగా మనకి తెలియని విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం భయపడుతూనే ఉంటాం. కానీ ఆ భయాన్ని దాటాలి అంటే కనుక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అనేది మన చుట్టుపక్కల ఉండాలన్నమాట. సో అటువంటి వాళ్ళు ఉంటే కనుక అది మలుపు అన్నా ఏదైనా ఒక కొత్త ప్రాబ్లం అన్నా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఈజీగా దాటేయచ్చు. ఇంకా దాటిన తర్వాత ఆ ఆనంద క్షణాలను ఎల్లప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు.

మికీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో చిత్రగారు పడిన పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు సినిమా కబుర్లో. 11:52 దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి విద్యుర్ ఆర్జే ఆదిత్య. ఇంకా మూవీ అప్డేట్ చెప్పుకోవాలంటే గనక విజయ్ దేవరకొండ రష్మిక వీరి కాంబినేషన్లో షూటింగ్లో ఉన్న మూవీ అందరికీ తెలిసింది ఏంటంటే రణబాలి. మరి చెప్పాలంటే బ్రిటిష్ కాలం నాటి మూవీ అంట. మరి అప్పటి వాతావరణం సెట్స్ అన్ని వేయాల్సి ఉంటుంది కదా. సో ఇటువంటి మూవీస్ చేయాలి అంటే కనుక డైరెక్టర్స్కి కొంచెం చాలా పెద్ద పని అవుతుంది. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో మూవీ తీయాలి అంటే కనుక ఎక్కడైనా మంచి స్పాట్ బాగుందా అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయి మూవీ షూటింగ్ అంతా చేసేసి ఇంకా ప్యాకప్ చేపేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి ఒక థీమ్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పౌరాణికం కానీ ఇలా ఒక చరిత్రకి సంబంధించింది కానీ ఇంకా చెప్పాలి అంటే గనక బాగా పర్టికులర్గా ఇలా బ్రిటిష్ కాలం నాటి మూవీ లేకపోతే రాజుల కాలం నాటి మూవీ శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి మూవీ అంటే అప్పుడు ఆ కాలం నాటి పరిస్థితులు ముఖ్యంగా తీసుకురావాలి. ఆ కాలం నాటి డ్రెస్సింగ్ సెన్స్ ఆ కాలంలో ఏ ఏ వస్తువులు వాడేవారో అవే ఉపయోగించాలి. అందులో కొంచెం తేడా వచ్చినా ఇంకా అంతే సంగతులు అన్నమాట. కాబట్టి అణువణువు కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఇంకా ఏంటంటే చూసుకుంటూ ఉండాలన్నమాట. సినిమా అలాగా షూటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ మొత్తం మనకి సంబంధించిన వస్తువులు ఏమీ లేవు కదా, అన్నీ ఆ కాలం నాటివే కదా అని చెప్పేసి. సో చెప్పాలంటే మూవీ తీయడం కూడా కష్టమైన పని, అదే చాలా కష్టమైన పని అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి అప్పటి వాతావరణం సెట్స్ అన్నీ కూడా వేయాల్సి ఉంటుంది అనగా బ్రిటిష్ కాలం నాటి మూవీ అనగానే అందులో ఫారెన్ యాక్టర్స్ కూడా కంపల్సరీగా ఉండాల్సిందే, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చూడాలి కదా. సో ఈ సినిమా అందుకే హాలీవుడ్కి చెందిన యాక్టర్ ఆర్నాల్డ్ని తీసుకొచ్చి మన ముందు ప్రవేశపెట్టబోతుంది ఈ సినిమా అన్నమాట. మరి ఈ ఆర్నాల్డ్ ఏ పాత్రలో నటించబోతున్నారు అంటే సినిమాలో విలన్ పాత్రలో. మరి యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ ఈ ఆర్నాల్డ్ని ఎలా ఎదుర్కొంటాడు మరి మూవీ తెలియాలి అంటే కనుక 11 సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విద్యుర్ ఆర్జే ఆదిత్య. కంచి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీ అందరి కోసం ప్లే చేసేస్తున్నాను.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరుగుతున్న గ్రాడ్యుయేషన్ పరేడ్కు రివ్యూయింగ్ ఆఫీసర్గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ, యుద్దంలో సాంకేతిక వినియోగం పెరిగిందని, సాంకేతిక వినియోగాన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ ట్రైనీలకు వింగ్స్, బ్రివెట్స్ అందజేశారు. పరేడ్లో సుఖోయ్, సూర్యకిరణ్, సారంగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ యాంటీషిప్ వార్ఫేర్లో కొత్త టెక్నాలజీని డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. దీంతో దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల దాడులను తిప్పికొట్టే సామర్థ్యం భారత్కు లభించినట్లయింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్లో వెల్లడిస్తూ ప్రయోగానికి సంబంధించిన చిత్రాలను షేర్ చేశారు. అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఎయిర్బేస్ లోపల ల్యాండ్ అయిన వెంటనే మంటలు చెలరేగడంతో కూలిపోయింది. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణం, ప్రాణనష్టంపై ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. రాజధాని అమరావతిలో కొండవీటివాగు, పాలవాగు పనులు వేగంగా జరుగుతున్నాయని, 2 వాగులపై 69 బ్రిడ్జిలు కడుతున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో ఈరోజు పర్యటించిన మంత్రి నారాయణ కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను పరిశీలించారు. అమరావతి నిర్మాణంలో వాగులపై 43, ఎల్పిఎస్ లేఅవుట్లలో 26 బ్రిడ్జిలను సీఆర్డీఏ నిర్మిస్తోంది. బుడమేరు డైవర్షన్ ఛానల్లో లైనింగ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో తాత్కాలిక క్రాస్ బండ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. బుడమేరు ద్వారా వచ్చిన స్వల్ప పరిణామంలోని వర్షపు నీటిని వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా సుమారు 100 క్యూసెక్ల మేర విడుదల చేస్తున్నామని, ఈ నీటి విడుదల పూర్తిగా నియంత్రిత పద్ధతిలో జరుగుతోందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మకుండా జిల్లా అధికార యంత్రాంగం విడుదల చేసిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కలెక్టర్ లక్ష్మీషా కోరారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో తొలి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో గ్రూప్ డిలో ఈరోజు జరిగిన మ్యాచ్లో అమెరికా పరాగ్వేపై 4-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. కెనడా, బోస్నియా మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిన్న జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ల్లో మెక్సికో దక్షిణాఫ్రికాపై, దక్షిణ కొరియా చెకియాలపై విజయం సాధించాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. 12:10 కావస్తోంది సమయం. మరి మీకు తెలిసేలోకి మనమైతే ఎంటర్ అయిపోయాం కదా. అందమైన పూదోట చూసినప్పుడు ఎవరైనా సరే అలా కాసేపు ఆ పూదోట అందాన్ని చూస్తూ మాయ మర్చిపోవాల్సిందే. ప్రయాణంలో ఎక్కడికైనా మనం వెళ్తూ ఉన్నప్పుడు అలాగా చుట్టుపక్కల కొన్ని పచ్చని పైర్లు కనిపిస్తేనే అలా చూస్తూ వెళ్తాము ఉంటాం కదా. ఆ పచ్చని పైర్లు పచ్చగా కాకుండా, అంటే పచ్చగా కాకుండా ఇన్ ద సెన్స్ నెగిటివ్ మీనింగ్ అని కాదు, ఏదైనా ఒక పూదోట వస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బంతి తోట అయితే మొత్తం అంతా కూడా యెల్లో కలర్లో, ఇంకా ఒకవేళ మల్లెపూల తోట అయితే కనుక అక్కడక్కడక్కడ అంతా వైట్ కలర్లో, సో ఇలాగ ఏ పువ్వులకి సంబంధించిన కలర్ అయితే ఆ పూలకి సంబంధించిన కలర్ ఆ ఎకరాలు ఎకరాలు అంతా కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే నిజంగా కాసేపు ఆగి వాటిని చూస్తూ అలా ఉండిపోవాలి అనిపిస్తుంది అనమాట. సో అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి పక్కన ఎక్కడైనా సరే అలాగ పూదోటలు వేసినా మనకి ఒక్కసారిగా 1 fine morning లేచి చూస్తే గనక ఆ పూదోటలన్నీ పూలన్నీ వికసిస్తే అలాగా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. సో ఇలాంటి పూదోటలు 1980s 1990s ఫిలిమ్స్లో సాంగ్స్కి బెస్ట్ స్పాట్స్ అనమాట. ఇంకా చెప్పాలంటే తులిప్ తోటలకి ఎక్కువగా టూరిస్ట్, ఇంకా ఫిలిం ఇండస్ట్రీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తరలి వస్తూ ఉంటుంది. మరి నిజంగా ఇలాగా అంటే 1980s 1990s ఎక్కువగా మన మూవీస్కి సంబంధించిన

0: సాంగ్స్ అన్నీ కూడా షూటింగ్ ఇలాగా పార్క్స్ కానీ ఇంకా తర్వాత పూతోటల్లో ఎక్కువగా ఉంటాయన్నా కదా. ముఖ్యంగా ఈ పూతోటల్లో కూడా తులిప్ గార్డెన్స్కి ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారనమాట. మరి ఇంతకీ ఈ తులిప్ గార్డెన్స్కి విజిట్ చేయడానికి కారణం ఏంటి తెలుసుకుందాం మీకు తెలుసాలో.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనస్ లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: పన్నెండు గంటల 17 నిమిషాలు దాటి 35 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. ఆత్రేయ గారు లిరిక్స్ అందించగా ఘంటసాల పి సుశీల గారు పడిన పాట ప్రేమ్ నగర్ మూవీ నుంచి అయితే విన్నారు కదా. మరి ఈ మూవీలో ఇప్పుడు విన్న సాంగ్ కూడా షూటింగ్ అంతా కూడా ఒక వాటర్ ఫాల్ పక్కన పార్క్లో ఇలాగా చేస్తారనమాట. సో 1980s 1990s ముఖ్యంగా సాంగ్స్ షూటింగ్స్ అన్నీ కూడా ఇటువంటి టూరిస్ట్ స్పాట్స్ చెప్పాలంటే పార్క్స్ ఆ తర్వాత వాటర్ ఫాల్స్ ఇలాగా ఎక్కువగా చూస్ చేసుకున్నారు. మరి ఇప్పుడు తులిప్ తోటలు అని చెప్పి అన్నా కదా, ఎందుకని తులిప్ తోటలు అంతగా ప్రసిద్ధి ముఖ్యంగా మూవీ షూటింగ్స్కి కానీ ఇంకా టూరిస్ట్ కానీ. చెప్పాలంటే ఎక్కడైనా సరే ఒక టూరిస్ట్ స్పాట్ ఉంది అంటే ఎక్కువగా వచ్చేది టూరిస్టే కదా, పర్యాటకులు. ఆ తర్వాత సాంగ్స్ షూటింగ్కి సంబంధించి ఫిలిం క్రూ అంతా కూడా అక్కడికి వెళ్తూ ఉంటారనమాట. సో ఇది చెప్పాలంటే గనక తులిప్ తోటలకి ఎందుకు అంతగా అట్రాక్ట్ అవుతారంటే గనక, ఫస్ట్ ఇట్ ఈస్ టోటలీ హార్టికల్చర్, ఆ తర్వాత ఫ్లోరిస్ట్ ఆర్ట్ అనమాట. ఏంటంటే ఇందాక మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఏదైనా పచ్చని పైరు కనిపిస్తూ ఉంటే గనక దాన్ని చూస్తూ అలాగా కాసేపు గడపడం అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమే. కానీ ఆ పచ్చని పైర్లలో గనక పూదోట అలా కనిపిస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా చూడాలని అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ తులిప్ తోటలకి ఎందుకు అంత అట్రాక్షన్ అంటే గనక, సో మనం ఏంటంటే ఈ కాలంలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంతా కూడా వాళ్ళకి సంబంధించిన ఏదైనా వర్క్కి సంబంధించిన టైర్డ్నెస్ని కొంచెం దాని నుంచి బయటపడాలి అంటే గనక అవుటింగ్కి ఎక్కువగా రిసార్ట్కో ఇంకా ఎక్కడికైనా మంచి టూరిస్ట్ స్పాట్లకో వెతుకుతూ వెళ్తూ ఉంటారు అనమాట. ఇంకా పిల్లలంటే చెప్పక్కర్లేదు, స్కూల్ నుంచి వచ్చినా లేకపోతే స్కూల్కి వెళ్లే ముందు మార్నింగ్ అయినా పార్క్ అయితే కంపల్సరీగా వాళ్ళకి కావాల్సిందే. మరి ఈ తులిప్ తోట అందాలు మన దగ్గర పూసే పూదోట అందాలతో సమానంగానే ఉంటాయి. అయితే తులిప్ తోటల్లో రకరకాల రంగుల్లో పూలు చాలా ఎంతో గుబాళ్యంతో ఉంటాయన్నమాట. ఇంకా చెప్పాలంటే హార్టికల్చర్ అని చెప్పి అన్నా కదా, రకరకాల పూలు ఇంకా ఒకే పూలు రకరకాల రంగులు ఇలాగ తులిప్ తోటల్లో ఎన్నో ఉంటాయి. సో ఇలాగ వరుస క్రమంలో పండిస్తున్న తీరు ఈ తులిప్ తోటను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, అదే అసలైన కారణం అనమాట. అందుకనే ఆ మూవీ షూటింగ్కి సంబంధించిన సాంగ్ ఏదైనా అక్కడ షూట్ చేస్తున్నా సరే అందరూ కూడా ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. చెప్పాలంటే సాంగ్ కంటే కూడా వెనకాల ఆ సీనరీకి సంబంధించిన సీన్స్ చూడాలి అని చెప్పేసి ఆ సాంగ్స్కి కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. మరి ఇలాగ తులిప్ తోటలకి సంబంధించిన తెలుగు మూవీస్లో ఎస్పెషల్లీ సాంగ్ చెప్పాలి అంటే కనుక అపరిచితుడు, తమిళ్ మూవీ అయినా తెలుగులో డబ్ అయింది కదా. సో ఈ అపరిచితుడు మూవీలో ఒక తులిప్ తోటల్లోనే పాట అంతా కూడా షూట్ చేసిన ఒక సాంగ్ అయితే ఉంది. మరి ఆ సాంగ్ మీకోసం ప్లే చేసేస్తున్నాను, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 107.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 12:25 కావస్తోంది సమయం. మరి తులిప్ తోటల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ప్రపంచంలో ఎక్కువగా తులిప్ తోటలు రకరకాల రంగులతో వ్యాపించి ఉన్నాయన్నమాట. సో మరి ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కువగా తులిప్ తోటలు ఏ దేశంలో ఉన్నాయో తెలుసా? నెదర్లాండ్స్. కేవలం నెదర్లాండ్స్ లోనే తులిప్ గార్డెన్స్ మొత్తం చాలా ఉంటాయన్నమాట. ఆ తులిప్ గార్డెన్స్ మొత్తం విస్తీర్ణం అంతా చెప్పాలి అంటే దేశమంతా ఎంత ఉంటుందో తెలుసా? ఆ తులిప్ గార్డెన్ల విస్తీర్ణం 30,000 ఎకరాలు ఉంటాయంట. ఈ 30,000 ఎకరాల్లోని తులిప్ గార్డెన్స్ లో ప్రత్యేకంగా 79 ఎకరాలకి సంబంధించిన క్యూకెన్హాఫ్. ఈ క్యూకెన్హాఫ్ అంటే నథింగ్ బట్ ఇది కూడా తులిప్ తోటే, కానీ ఏంటంటే ఈ క్యూకెన్హాఫ్ అనేది చాలా ప్రత్యేకం అన్నమాట. దీన్నే గార్డెన్ ఆఫ్ యూరోప్ అని చెప్పి పిలుస్తారు. ఈ గార్డెన్ ఆఫ్ యూరోప్ క్యూకెన్హాఫ్ కి ఎక్కువగా మూవీ షూటింగ్ కి సంబంధించిన సాంగ్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి షూటింగ్ కి సంబంధించిన పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్తారనమాట. ఇంకా టూరిస్ట్ కూడా ఎక్కువగా తులిప్ తోటల్ని సందర్శించాలి అంటే ఈ క్యూకెన్హాఫ్ కి ఎక్కువగా వస్తుంటారు. మరి ఇక్కడ ఈ క్యూకెన్హాఫ్ లో కేవలం ఇలాగ షూటింగ్ కోసమేనా ఇలాగ తులిప్ తోటల్ని ఇన్ని ఎకరాలు పండిస్తున్నారు అంటే కారణం రెండోది కూడా ఉందన్నమాట. అయితే ఇప్పుడు జగదేక వీరుడు ఆదిలోక సుందరి మూవీ నుంచి ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ ఆనందిస్తున్న వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: వింటున్నారు వివిధ భారతి. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేసేలా ఈ పర్యటన సాగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి మోదీ భారత్ ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తారు. ఇది భారతీయ స్టార్టప్లను ప్రపంచ పెట్టుబడులతో అనుసంధానిస్తుందన్నారు. ఆ తరువాత 2 రోజుల పర్యటన కోసం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాకు చేరుకుంటారు. అక్కడ అధ్యక్షుడు పెల్లెగ్రిని ప్రధాని పికోలతో సమావేశమై యూరోపియన్ యూనియన్తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేయనున్నారు. ఇక ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో ఎవియాన్ నగరంలో జరిగే G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. జూన్ 18 ప్యారిస్లో మాక్రాన్తో కలిసి వివాటెక్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. చివరిగా ప్యారిస్లో ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలు ఐరోపా, G7 దేశాలతో భారతదేశ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక ఉత్పత్తి, అంతరిక్షం, సెమీకండక్టర్లు, డ్రోన్ల వరకు వివిధ రంగాల్లో భారత యువత తమదైన ముద్ర వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అగ్రగామి స్టార్టప్ గమ్యస్థానాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, ఈ విజయగాథల్లో చాలా వరకు చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన యువశక్తే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. క్రీడారంగంలో దేశానికి అపార కీర్తి తీసుకురావడమే కాకుండా అనేక అంతర్జాతీయ పోటీల్లో యువ అథ్లెట్లు దేశ ప్రతిష్ట పెంచుతున్నారని యువతను ప్రశంసించారు.

0: ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రస్తావిస్తూ ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, వ్యాపారాలు ప్రోత్సహించే ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించినట్టుగా ప్రధానమంత్రి తెలిపారు. బలమైన క్రీడా వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలు అథ్లెట్లకు కొత్త అవకాశాలు సృష్టించడంతో పాటుగా క్రీడలపై ప్రోత్సహించడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం యువత నేతృత్వంలో అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు పురుష క్యాడెట్లతో కలిసి శిక్షణ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ వేడుకల్లో 500 మందిగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో కీలక భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార రవాణా, నిఘా వ్యవస్థ నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమన్నారు. సవాళ్లు ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్దంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కష్టపడి పనిచేయడంతో పాటు మేధోశ్రమం ముఖ్యమైనని వివరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం వైమానిక దళంలో చేరింది. కార్యక్రమంలో Sukhoi-30 MKI సారింగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: భారత్ కి ఢాల్ ఔర్ భారత్ కి తల్వార్ బన్ కర్ రహీ హై. హాల్ హి మే ఆపరేషన్ సింధూర్ మే భీ హమ్నే యహీ భావనా ఆప్ సబ్ కే అందర్ దేఖీ. యే సాత్ ఆతంకీ ఠికానో కో నష్ట నాబూద్ కర్నే మే కామ్యాబీ హాసిల్ కీ. యది హమ్ ఉతనా బడా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజామ్ దే పాయే తో ఉస్కే పీఛే హమారే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ కే సాత్ సాత్ హమారీ ఎయిర్ ఫోర్స్ కే ట్రైన్ కరేజియస్ ఔర్ డిసిప్లిన్ ఆఫీసర్స్ కా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ థా. నిశ్చిత హి భవిష్య కే ఆపరేషన్స్ మే భీ హమారే ఎయిర్ ఫోర్స్ కీ యహీ భూమికా దేఖనే కో మిలేగీ ఐసా మేరా విశ్వాస్ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @HAIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్ తీరంలో భారతీయులను నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జయశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తుంది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో శాంతి, సామరస్యం, స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు పరిస్థితి సమీక్షించేందుకు, సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంతో పాటుగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు, ఇరు దేశాల స్నేహ సంబంధాలకు దోహదపడతాయని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి డీజీసీ సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. నీట్ పునఃపరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయం ద్వారా పునఃపరీక్ష పారదర్శకంగా సజావుగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. అస్సోం మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మహే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు పశ్చిమ బెంగాల్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఒడిశా, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా లాస్ ఏంజల్స్లో సోఫా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి ఓపెనింగ్ మ్యాచ్లో అమెరికా 4-1 తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. మరోవైపు కెనడాలో జరిగిన మ్యాచ్లో కెనడా గోల్స్ సాధించి బోస్నియా హెర్జెగోవినాతో 1-1 మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో పివి సింధు ప్రత్యర్థి చెన్ సుయుపై 21-6 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యామాగుచి భారత్కు చెందిన తన్వి శర్మను 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ వరకు సిద్దమయ్యారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో 1:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లు లక్నో, చెన్నైలో జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మజ మూవీ నుంచి భువన్ చంద్ర లిరిక్స్ అందించగా శంకర్ మహదేవన్ హరిణి పడిన సాంగ్ అయితే విన్నారు. 12:45 కావస్తోంది స్టూడియోస్లో సమయం. మరి మనం మాట్లాడుకుంటాం ఏంటి అంటే కనుక నెదర్లాండ్స్లోని తులిప్ తోటల గురించి. సో 30,000 ఎకరాల వరకు కూడా ఈ తులిప్ తోటలు వ్యాపించి ఉన్నాయి అన్న కదా. కేవలం అందం కోసమేనా? అందం కోసమే అయితే మరి అంతగా 30,000 ఎకరాలు అయితే అవసరం లేదు కదా. ఆ అందంలో 79 ఎకరాలు క్యూకన్ హాఫ్ అని చెప్పి అన్నా కదా. సో యూరోప్ ఆఫ్ గార్డెన్ అని చెప్పి, అదే గార్డెన్ ఆఫ్ యూరోప్ అని చెప్పి. సో ఈ గార్డెన్ ఆఫ్ యూరోప్కి సందర్శన తాకిడి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి ఈ సందర్శకులు కేవలం యూరోప్ నుంచి మాత్రమే కాదు, విదేశాల నుంచి కూడా ఎక్కువగా వస్తుంటారు. అయితే ఎక్కువగా యూరోప్ నుంచి వస్తూ ఉంటారు కాబట్టి యూరోప్ వాళ్ళందరికీ కూడా ఇదే క్యూకెన్ హాఫే పెద్ద గార్డెన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట. మరి మిగిలిన ఎకరాల్లోనే ఈ తులిప్ తోటలు ఏం చేస్తారు? సో ఏంటంటే కనుక ముఖ్యంగా పూల ఎగుమతులు ఇంకా పరిమళాల తయారీ కోసం అనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే కనుక ఏస్థెటిక్ అపీరెన్స్, బ్యూటిఫికేషన్. నిజంగా అలా చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో కదా. ఇక్కడ మనదకి కూడా ఉంటుంది. ఏంటంటే కనుక మామిడి తోట కేవలం సమ్మర్లోనే కదా, అంటే దాని నుంచి మనకి ఒక అవుట్పుట్ వచ్చేది. ఇంకా మిగిలిన కాలంలో ఏంటంటే కనుక ఆ మామిడి తోటల్ని పార్టీస్కో లేకపోతే ఫంక్షన్స్కో ఇలా లేకపోతే ఇలాగ రిట్రీట్ చేసుకోవడానికి అద్దెకిస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ ఈ పూల తోటలు కూడా అలాగా అద్దెకిస్తూ ఉంటారన్నమాట. ఇంకా తర్వాత పూల ఎగుమతులు అని చెప్పి అన్నా కదా, మరి ఇంతగా వ్యాపించిన పూ తోటలకు నీళ్ళు ఎలాగా? ఒక్క పూట పోయకపోయినా సరే మన ఇంట్లో గులాబీ చెట్టు వాడిపోతుంది కదా, అంటే కొంచెం వడిలిపోతుంది కదా. మరి ఇలాంటి ఎకరాలు ఎకరాలు పూల తోటలు ఉంటే కనుక వాటిల్లో ఎక్కడైనా కనీసం ఒక్క దానికి కూడా, అంటే ఒక వరుసలోకి కూడా నీళ్లు సరిగ్గా అందకపోతే అవి పాడైపోతూ ఉంటాయన్నమాట. అలా పాడైపోయినప్పుడు మొత్తం తోట అంతా కూడా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి నిత్యం కూడా మట్టి తడిగా ఉండేలాగా వాటరింగ్ ఏర్పాట్లు ఆల్రెడీ చేసేసారు. ఇప్పుడే కాదు 19వ శతాబ్దంలోనే అన్నమాట. ఎలాగా? స్ప్రింక్లర్స్ ద్వారానా? నిజంగా అదే గుర్తొస్తుంది. ఎవరికైనా సరే వాటర్ అంటే ప్రతి మట్టి రేణువు కూడా తడిగా ఉంది అంటే కనుక పొలంలో స్ప్రింక్లర్స్ పెట్టారా లేకపోతే డ్రాప్లెట్స్, చెప్పాలంటే చిన్న చిన్న డ్రాప్ ఆధారంగా కూడా పంటలు పండిస్తుంటారు కదా. సో ఆ విధంగా పెట్టారు అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెట్టారని చెప్పేసి వస్తుంది. కానీ అలా కాదనమాట. ఏంటి అంటే కనుక వాటరింగ్ ఏర్పాట్లంతా కూడా

సాగింది ఎలాగా అంటే విండ్ మిల్ వాటర్ కలెక్షన్ ఆధారంగా. ఏంటి ఈ విండ్ మిల్ వాటర్ కలెక్షన్? ఏం లేదు, ఇప్పుడు అంటే గనక మనకి ఏంటంటే ఒక పొలం పక్కన ఒక సెలయేరు, చెప్పాలంటే ఒక చిన్న కాలువ పారుతూ ఉంటుంది. అంటే గనక ఆ కాలువలోని నీరు తీసుకొచ్చి పొలంలో పెట్టాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి ఆ మాత్రం తెలియదా? మోటార్ వేస్తే చాలు అని చెప్పి. ఎస్, మోటార్ వేస్తాం కదా. మోటార్ వేయాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి కదా. మరి 19th సెంచరీస్లో ఎలక్ట్రిసిటీ అప్పుడప్పుడే కదా అభివృద్ధి చెందుతుంది. మరి ఇంత పూదోటలకు నీళ్లు పెట్టాలి అంటే ఎలక్ట్రిసిటీ కావాలి. మరి అంత ఎలక్ట్రిసిటీ కుదరదు కాబట్టి ఈ విండ్ మిల్స్ కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. ఏంటి ఈ విండ్ మిల్స్ అంటే, మనకి లైట్ హౌస్లు ఏ విధంగా పెద్ద పెద్దగా కనిపిస్తాయో ఆ విధంగా, మరీ అంత ఎత్తులో కాకపోయినా ఏదో కొంచెం ఎత్తులో ఒక విండ్ మిల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. దానికి పెద్ద పెద్ద రెక్కలు అమరుస్తారన్నమాట. గాలికి ఆ రెక్కలు తిరుగుతూ ఉంటే అలా సెలయేరులోని నీరంతా కూడా అది తోడి ఈ పంట పొలాలన్నింటికి, అంటే తులిప్ తోటల మొత్తానికి కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా తులిప్ తోటల్లో ప్రతి ఒక్క మొక్క చక్కగా పుష్పించేలాగా, తులిప్ తోటలోని ప్రతి ఒక్క మట్టి రేణువు తడిగా ఉండేలాగా విండ్ మిల్ వాటర్ కలెక్షన్ అనేది ఎంతగానో ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. మరి మరి ఇలాగా తులిప్ తోటలు కేవలం నెదర్లాండ్స్లోనే లేకపోతే ఫారిన్ కంట్రీస్లోనే ఉన్నాయా? మన దేశంలో లేవా? ఎస్, ఉన్నాయి. అంత ఫారిన్ వరకు వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. మన దేశంలో కూడా అందమైన తులిప్ తోటలు ఉన్నాయి. మరి ఇంతకీ ఎక్కడున్నాయి తెలుసుకుందాం. మీకు తెలుసాలో వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలో. మరి తులిప్ తోటలు కేవలం యూరోప్లోనో ఎక్కడో నెదర్లాండ్స్లోనే అయినా మన దేశంలో కూడా ఉన్నాయి. ఎక్కడో తెలుసా? మరి మీకు తెలుసా? నేను చెప్తా. ఏంటంటే భారతదేశంలో తులిప్ గార్డెన్స్ అనేవి ప్రతి చోట కూడా ఉండవు. ఎందుకంటే టూరిస్ట్ ఎక్కువగా దానికి అట్రాక్ట్ అవుతూ ఉండాలి కదా. ఇంకా తులిప్ గార్డెన్స్కి కూల్ క్లైమేట్ అవసరం అన్నమాట. అందుకనే భారతదేశంలోని తులిప్ గార్డెన్స్ శ్రీనగర్లో ఉంటాయన్నమాట. సో ఈ శ్రీనగర్లోని తులిప్ తోట ఏషియన్ కాంటినెంట్లోకెల్లా చాలా ప్రసిద్ధి చెందింది అండ్ అలాగే చాలా పెద్దదైంది కూడా అన్నమాట. ఇంకా ఈ తులిప్ తోటలు శ్రీనగర్లో మరి ఎక్కడున్నాయి, ఈసారి వెళ్ళినప్పుడు చూద్దాం అని అనుకుంటున్నారా? అయితే ఎక్కడుందో చెప్పేస్తాను. ఏంటంటే అందరికీ సుపరిచితమైన దాల్ సరస్సు అందరికీ తెలిసిందే కదా. సో ఈ దాల్ సరస్సు ఒడ్డునే ఉంటుంది ఈ తులిప్ గార్డెన్. ఎందుకో మరి, ఏంటంటే దాల్ సరస్సులో వాటర్ని ఇక్కడికి పంపిస్తూ ఉంటారేమో. సో నిజంగా ఈ ప్రాంతం ఎంతో అద్భుతం. ఒక పక్కన ఎత్తైన హిమాలయాలు మంచుతో తెల్లటి మబ్బులతో కప్పబడి ఉంటాయి, మరో పక్కన జలకాలాడే దాల్ సరస్సు, దాని పక్కనే వివిధ వర్ణాలలో విలసిల్లే విరిబోణుల తులిప్ తోట. సో ప్రతి ఒక్క నెదర్లాండ్సే వెళ్ళక్కర్లేదు, దాల్ సరస్సు పక్కనున్న ఈ మన తులిప్ తోటలని కూడా ఈసారి వెళ్ళినప్పుడు ఒక లుక్ వేసేయండి,

0: పలికించుకో.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. భారీ వర్షాల కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా అధికారులు పలు విమానాలను దారి మళ్లించారు. ముంబై, ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, సింగపూర్ నుంచి వచ్చే విమానాలపై ప్రభావం పడింది. శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్కు పరిస్థితులు అనుకూలంగా లేవని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో జరుగుతున్న గ్రాడ్యుయేషన్ పరేడ్కు రివ్యూయింగ్ ఆఫీసర్గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, యుద్దంలో సాంకేతిక వినియోగం బాగా పెరిగిందని, సాంకేతిక వినియోగాన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఎయిర్ఫోర్స్, నేవీ, కోస్ట్గార్డ్ ట్రైనీలకు వింగ్స్, బ్రివెట్స్ అందజేశారు. పరేడ్లో సుఖోయ్, సూర్యకిరణ్, సారంగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబర్ నెల కోటాను ఈ నెల 22 నుంచి 24 తేదీల మధ్య ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను 22వ తేదీ ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24వ తేదీ ఉదయం 10 గంటలకు, తిరుమల తిరుపతిలో గదుల కోటాను 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ అధికారిక వెబ్సైట్లో టికెట్లను బుక్ చేసుకోవాలని ఆ ప్రకటనలో తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఔటర్ రింగ్ రోడ్లోని ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూ లైన్ కనిపిస్తోంది. దేశ నలుమూల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల్లో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఎయిర్బేస్ లోపల ల్యాండ్ అయిన వెంటనే మంటలు చెలరేగడంతో కూలిపోయింది. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి కారణం, ప్రాణనష్టంపై ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. రాజధాని అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు పనులు వేగంగా జరుగుతున్నాయని, 2 వాగులపై 69 బ్రిడ్జిలు కడుతున్నామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో ఈరోజు పర్యటించిన మంత్రి నారాయణ కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను పరిశీలించారు. అమరావతి నిర్మాణంలో వాగులపై 43, ఎల్పీఎస్ లేఅవుట్లలో 26 బ్రిడ్జిలను సీఆర్డీఏ నిర్మిస్తోంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మధ్యాహ్నం 1:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

టాక్సీ వాళ్ళ మూవీ నుంచి శ్రీరామ్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురార్జే ఆదిత్య. 1:10 దాటి 7 సెకండ్లు కావస్తోంది సమయం. ప్రతి మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత తాను మళ్లీ కొత్తగా పుట్టాను అని భావిస్తూ ఉంటుంది కదా. కొత్త ప్రాణంతో, కొత్త ఆనందంతో, కొత్త బాధ్యతలతో కూడుకున్న ఆ క్షణాలు తల్లిదండ్రులకే కాదు, వారి బాగోగులు చూసుకునే వారికి, వారి శ్రేయోభిలాషందరికీ కూడా ఆనందకరమైన క్షణాలు. మహిళ 9 నెలలు గర్భాన్ని మోసి ఎంతో కఠినమైన శ్రమను తట్టుకుని ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అయితే ఏ క్షణాన బిడ్డకు జన్మనిస్తుందో ఆ క్షణమే ఆ 9 నెలల కష్టాన్ని, లేబర్ పెయిన్స్ని మర్చిపోతుంది. మరి నిజంగా ఆ క్షణంలో పడిన 9 నెలల కష్టాన్ని మర్చిపోవడం అంటే సాదా సీదా విషయం అయితే కాదు కదా. నిజంగా మనం ఏదైనా ఒక పని కోసమో, అంతెందుకు ఒక బస్ కోసం వెయిట్ చేస్తున్నామంటే ఆ వెయిటింగ్ వల్లనే ఎంతో టయర్డ్ అయిపోతాం. ఇంకా టయర్డ్నెస్తో పాటు ఎంతో చిరాకు, ఇలా రకరకాలుగా ఎన్నో సమస్యలు, ఇంకా పాస్ట్లో ఎదురైనా చేదు అనుభవాలు, ఇలా రకరకాలుగా ఏవేవో గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట. బస్సు వచ్చినా ఆ వచ్చిందిలే చాలా లేట్కి అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. అది బస్సు అయినా కావచ్చు, లేకపోతే మనకు కావాల్సిన వెహికల్ అయినా కావచ్చు, మనకి కావాల్సిన ఒక సందర్భమైనా కావచ్చు, ఇలా రకరకాలుగా ఏదైనా సరే. మరి నిజంగా జస్ట్ ఏదో 1/2 అవరో గంటో లేట్ అయితేనే మనం ఆ విధంగా ఎంతో అసహనానికి లోన్ అవుతూ ఉంటాం కదా. మరి నిజంగా 9 నెలల కష్టాన్ని ఒక్క క్షణంలో మర్చిపోవడం అంటే అది మామూలు విషయం అసలు కానే కాదు. సో అందుకనే అన్నమాట, ఏంటి అంటే ఎవరైనా కొంచెం పెద్దగా మాట్లాడినా సరే తల్లికి కోపం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకా కోపం ఏంటి అంటే మళ్ళీ వెంటనే తగ్గిపోతూ ఉంటుంది. మరి ఆ పిల్లలు అర్థం చేసుకోవాలన్నమాట, నిజంగా ఏంటంటే కోపం వచ్చింది అనేసానా, మరి నిజంగా ఈ విధంగా బయటికి రావడానికి తను ఎంత కష్టపడింది అని చెప్పి ఆలోచించాలన్నమాట. సో ఆ విధంగా ఎప్పుడైనా చిన్నగా ఒకవేళ అరిచి ఉంటే సారీ చెప్పేసుకోండి, నేను సారీ చెప్పేసుకుంటున్నాను. మరి ఏంటంటే ఈ ప్రయాణంలో ఏదైతే 9 మాసాలు మోసి ఒక బిడ్డకి జన్మనిచ్చే ఈ ప్రయాణంలో ఆర్థిక సహాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ పథకం పేరే ప్రధానమంత్రి మాతృవందన యోజన. మరి ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజనకి సంబంధించిన కొన్ని అంశాలు ఈరోజు ధీరాలో నేను మీతో షేర్ చేసేస్తాను. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. వార్తల వివరాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని అభివృద్దిలో భాగంగా సీఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. వానాకాలం దృష్ట్యా నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కాలువ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే జేసీబీలతో వెంటనే చర్యలు చేపట్టాలని నారాయణ అన్నారు. మరో ఏడాదిలో ఎక్కువ శాతం వంతెనలు పనులు పూర్తి కానున్నాయని మంత్రి నారాయణ వివరిస్తూ,
1: అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వెస్టర్న్ బైపాస్ కి పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. అదేవిధంగా 69 ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ డైవర్ట్ చేయమని అది కూడా అధికారులు చేపట్టారు. నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది.
0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రగతి పాదయాత్ర కార్యక్రమంలో

0: భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి అభివృద్ది పనులను ఆమె ఈరోజు పరిశీలించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం దివాన్ చెరువు ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమయ్యే 327 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ
1: 2047వ సంవత్సరానికల్లా భారతదేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దాలి అన్నది వారి యొక్క ఆకాంక్ష. వికసిత్ భారత్ అంటే ఒక పక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో తీసుకుని వెళ్తూ విశ్వగురు స్థాయికి ఎదిగే విధంగా కృషి చేయాలన్నది వారి సంకల్పం. దేశంలో 25 కోట్ల మంది ఎవరైతే దారిద్ర రేఖకు దిగువన ఉన్నారో వారిని పేదరికం నుండి వెలుపలికి వారు ప్రధాని అయిన తర్వాత 25 కోట్ల మందిని బయటికి తీసుకురావడం జరిగింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు స్పందిస్తూ 12 ఏళ్ల క్రితం భారత యువత అవకాశాల కోసం వెతికేదని, ప్రస్తుతం యువతే అంకుర సంస్థలను స్థాపించి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో 2,20,000కు పైగా అంకుర సంస్థలు 23 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పిస్తున్నాయని తెలిపారు. అలాగే క్రీడల్లో రికార్డు స్థాయి పతకాలు, ప్రపంచస్థాయి సంస్థల ఏర్పాటు, ఆవిష్కరణల రంగంలో భారీ పెట్టుబడులు దేశ అభివృద్దికి నిదర్శనమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నీటి వనరులు, చెరువుల సంరక్షణ లక్ష్యంగా సోమవారం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు, జలవనరుల శాఖ, ఇతర శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేపటిలోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెరువుల హద్దుల సర్వే ప్రక్రియను పూర్తి చేసి సోమవారం నుంచి క్షేత్రస్థాయి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే జలధార, జలహారతి కార్యక్రమాలు అమలులో ముందంజలో ఉన్నామని పేర్కొన్న కలెక్టర్ ఇకపై జలరక్షణ కార్యక్రమాన్ని కూడా సమాంతరంగా వేగవంతం చేసి విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం కింద మంజూరైన ఈ నిధులతో వచ్చే 5 ఏళ్లలో గ్రామాలలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, గ్రామీణ మౌలిక వసతులను అభివృద్ది చేయనున్నారు. గత 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి లభించిన నిధులతో పోలిస్తే దాదాపు 3,800 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించారు. మొత్తం కేటాయింపులో 13,302 కోట్లు బేసిక్ గ్రాంట్లుగా, 3,325 కోట్లు పర్ఫార్మెన్స్ గ్రాంట్లుగా అందనున్నాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా ఈ రోజు ఉదయం విజయవాడ బరం పార్క్ వద్ద నిర్వహించిన ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ ఆయుష్ విభాగం రూపొందించిన 45 నిమిషాల యోగా మార్గదర్శకాల ఆధారంగా యోగాను ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. దక్షిణ కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంస్థ విజయవాడ డివిజన్ అధికారిక లోగోను సంస్థ అధ్యక్షురాలు స్మృతి చారు మాధుర్ ఈరోజు విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ లోగో కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, ప్రతి మహిళలోని శక్తి, ఐక్యత, సేవాభావాన్ని ప్రతిబింబించే ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ది కోసం సంస్థ మరింత విస్తృతంగా పనిచేయాలన్న సంకల్పానికి ఇది నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ఖరీఫ్ పంటకాలం

ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆమె నిన్న మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ ఆదేశించారు. స్వచ్ఛపదం కార్యక్రమాన్ని ప్రతి బుధవారం తప్పనిసరిగా నిర్వహించి గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కలెక్టర్ అన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తాగునీటి సరఫరా వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించి క్లోరినేషన్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. వాటర్ ట్యాంకుల శుభ్రత, నీటి నమూనాల పరీక్షల ద్వారా డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ను నివారించాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన రైతులు పండిస్తున్న వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి వారి ఆదాయాన్ని పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజనులు పండించిన పంటను ఇతర ప్రాంతాలకు నిన్న అమ్మకాలకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు సహజ పద్ధతుల్లో అధిక నాణ్యత కలిగిన పైనాపిల్ పంటను సాగు చేస్తున్నారన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

1:36 దాటి 16 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యారాజే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. సాహితీ లిరిక్స్ అందించగా చక్రి కౌసల్య పాడిన పాట అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీ నుంచి అయితే వినేశారు కదా. సో ప్రధానమంత్రి మాతృవందన యోజన ఈ పథకానికి సంబంధించిన విషయాలు ఈరోజు ధీరాలో నేను మీతో షేర్ చేస్తాను అన్నాను. సో మరి ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని ఎవరు అమలు చేస్తూ ఉంటారంటే కనుక కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు అమలు చేస్తూ ఉంటారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారి కుటుంబాలకు ముఖ్యంగా ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని అందిస్తారన్నమాట. సో ఈ పథకంలో అందించే అమౌంట్ ఏ విధంగా అందిస్తారు అంటే గనక ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు కొంత అమౌంట్ని, ఆ తర్వాత బిడ్డ డెలివరీ అయిన తర్వాత బిడ్డకి చేసే రిపోర్ట్స్ ఆధారంగా కొంత అమౌంట్ని, అప్పుడు టోటల్ అమౌంట్ని జమ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఈ విధంగా మొత్తం ఎంత జమ చేస్తారు అంటే కనుక 5,000 రూపాయలను ఈ బ్యాంక్ ఖాతాలో మహిళ యొక్క సంబంధించిన బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మొట్టమొదటి సంతానానికి. ఆ తర్వాత సంతానం, రెండవ సంతానం ఆడపిల్ల అయితే గనక మొత్తం మహిళ ఖాతాలో 6,000 రూపాయలను జమ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకానికి ఏ విధంగా

1:44 దాటి 20 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నారు కదా. మరి ఈ పథకంలో ఎన్రోల్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వాలి? సో ఇప్పుడైతే కనుక స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఉంది కాబట్టి ఆన్లైన్ విధానంలో ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కనుక ప్రధానమంత్రి మాతృవందన యోజన PMMVY అనే మొబైల్ యాప్ను మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. తర్వాత ఓటీపీ ఇవ్వడం, తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అవి అడుగుతూ ఉంటుందన్నమాట. సో హెల్త్కి సంబంధించిన రిపోర్ట్ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో మనం ఫిల్అప్ చేసిన తర్వాత దానికి సంబంధించి సో ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద ఏమైతే బెనిఫిషియరీస్ అందిస్తూ ఉంటారో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా బెనిఫిషరీస్ పొందొచ్చు. ఒకవేళ ఆఫ్లైన్ పద్ధతిలో అంటే ఆన్లైన్ పద్ధతి కాకుండా డైరెక్ట్గా మీట్ అయ్యి ఎవరైతే ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్స్ పొందాలనుకుంటున్నారో ముందుగా మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డును తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి ఏమిటి ఈ మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డ్? దీన్ని కేంద్ర ప్రభుత్వం వారు అందిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇంకా మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఈ రెండు మంత్రిత్వ శాఖల సంయుక్తంగా ఈ మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డ్ని అందిస్తాయన్నమాట. మరి ఈ ప్రొటెక్షన్ కార్డ్ని పొందాలంటే ఏ విధంగా పొందాలి? సో సిటీలో ఉన్నవారైనా లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు ఎవరైనా సరే మీ లొకాలిటీకి సంబంధించి ANMs కానీ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పి ఈ మదర్ అండ్ చైల్డ్ కార్డ్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డ్ని పొందిన తర్వాత ఏవైతే రిపోర్ట్స్ ఉంటాయో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తే బెనిఫిషరీస్ అందరికీ కూడా బ్యాంక్ ఖాతాలోనే బెనిఫిట్స్ అంతటినీ కూడా జమ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని ఎవరెవరు పొందవచ్చు, ఇంకా ఏ అర్హతలు కావాలి తెలుసుకుందాం ధీరాలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య.

1 గంట 52 నిమిషాలు దాటి 20 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్న ధీరాలో మరి ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకానికి సంబంధించి ఇంకా అర్హతలైతే ఉన్నాయన్న కదా. అసలు ముందుగా ఎవరు అర్హత కలిగిన వారు అంటే గనక 19 సంవత్సరాలు నిండిన వారై ఉండాలన్నమాట ప్రెగ్నెంట్. ఇంకా అలాగే తెల్ల రేషన్ కార్డుదారులు అందరూ కూడా ఈ పథకానికి అర్హులు. అలాగే ఈ శ్రమ్ పోర్టల్, సో ఎవరైతే డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారో, ఇంకా శ్రామికులు లేబర్ వర్క్స్ ఉంటారో, వారందరూ కూడా ఈ

ఇన్స్టాగ్రామ్ పోర్టల్ ద్వారా నమోదు చేయించుకున్న వారు అయితే గనక వారందరికీ కూడా ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకానికి అర్హులవుతారు. సో కొంతమంది ఏంటంటే లేబర్ పని కోసం ఇంకా అలాగే కన్స్ట్రక్షన్ వర్క్ కోసం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్తూ ఉంటారు కదా, వారందరికీ కూడా రేషన్ కార్డు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదన్నమాట. సో వారందరికీ కూడా ఈ శ్రమ్ పోర్టల్లో గనక వాళ్ల పేరు నమోదు చేయించుకున్నట్లయితే వారికి కూడా ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకానికి అర్హులు అవ్వచ్చన్నమాట. వీటితో పాటు విబిజి రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ కింద ఎవరైతే పని దినాల ప్రకారం పనిచేస్తుంటారో గ్రామీణ ప్రాంతాల్లో వారు కూడా ఈ పథకానికి అర్హులేనమాట. అలాగే కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం ద్వారా ఎవరైతే ప్రతి సంవత్సరం కూడా బెనిఫిట్స్ పొందుతున్నారో వారు కూడా ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకానికి అర్హులవుతారు. అలాగే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ద్వారా ఎవరైతే రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటారో ఇంకా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారో వారు కూడా ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకానికి అర్హులవుతారన్నమాట. సో ఈ విధంగా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా స్పెషలైజ్డ్ ఒక స్పెషలిస్ట్ దగ్గర డెలివరీ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఆసుపత్రి ఇంకా గవర్నమెంట్ ఏవైతే హాస్పిటల్స్ని రికగ్నైజ్ చేస్తుందో ఆ హాస్పిటల్స్లో డెలివరీ అయిన వారికి మాత్రమే ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద ఈ 5,000 రూపాయలు 6,000 రూపాయల నగదుని జమ చేస్తారన్నమాట. ఈ నగదు మొత్తాన్ని కూడా వాళ్ల బ్యాంక్ అకౌంట్లోనే డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. సో ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం గురించి ఎవరెవరు ఎలిజిబుల్, ఇంకా ఆ పథకాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ముఖ్యంగా మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డ్ని ఏ విధంగా సంపాదించాలి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. మరి ఈరోజు ధీరాలో మాతృవందన యోజన పథకానికి సంబంధించి ఎన్నో విషయాలు అయితే తెలుసుకున్నారు. మరైతే ఇప్పుడు ఒక సాంగ్తో మీ అందరినీ ఎంటర్టైన్ చేసేస్తాను.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహి ఆకాశవాణీ, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్, కహానీ నహీ బదలీ స్టైల్ గయా హై బదల్, జో కహానియా హమ్ సునతే ఆయే దేఖతే ఆయే అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
2: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.

2:21 దాటి 3 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. పి రవికిరణ్ లిరిక్స్ అందించగా హరిహరన్ చిత్ర పడిన సాంగ్ అయితే విన్నారు ఎదురులేని మనిషి మూవీ నుంచి. నెక్స్ట్ ఇంకా సందడే సందడిలో వచ్చేస్తున్న సాంగ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్లో శంకర్ మహదేవన్ పడిన పాట జై చిరంజీవ మూవీ నుంచి.

2:31 దాటి 11 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం ఎంటర్ ఇచ్చేసాం సండేలోకి. మరి ఎంటర్ అయిపోయాం కదా, అడగాల్సిన ప్రశ్న ఫస్ట్ నేనే అనమాట. ఆ తర్వాత మరి మీరు ఆన్సర్ పంపించడానికి రెడీనా? మరి ఇంకెందుకు ఆలస్యం? 0866244114కి మెసేజ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇంతకీ ప్రశ్న ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో విండ్ మిల్ ద్వారా అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి ఏ జిల్లాలో జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో విండ్ మిల్ ద్వారా అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి ఏ జిల్లాలో జరుగుతుంది? సో మనం ఎక్కడికైనా వెళ్తుంటే కనుక కొండ పైన లేకపోతే కొన్ని నదుల పక్కన, ముఖ్యంగా చెప్పాలి అంటే తమిళనాడులో సముద్రాల పక్కన ఎక్కువగా కనిపిస్తాయన్నమాట ఈ విండ్ మిల్స్. ఏం లేదు, జస్ట్ ఒక పోల్ ఉంటుంది, దానిపైన పెద్దగా 3 రెక్కలు అలా మెల్లగా మెల్లగా తిరుగుతూ ఉంటాయి. ఇంకా అవి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో అవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఏ జిల్లాలో ఉన్నాయి? ఇది తెలిస్తే కనుక 8662484 కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. అంతగా ఆలోచించక్కర్లేదు, పాటలోనే ఉంది క్లూ. అంటే పాటలోనే ఉంది క్లూ అంటే పాట లిరిక్స్లో కాదు, పాటలోనే ఉంది క్లూ అంటే పాట వెనకాల దాగి ఉంది క్లూ.

2:39 దాటి 11 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. సందడే సందడిలో మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో విండ్ మిల్ ఆధారంగా అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి అయ్యే జిల్లా ఇది, మరి ఏ జిల్లానో తెలియాలంటే కొంచెం పాట వింటే చాలు. అంటే పాటలో ఎక్కడుంటుంది లిరిక్స్ అని చెప్పేసి జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు. పాటలో లేదు, పాట వెనకాల ఉంది అన్న కదా. ఏంటి పాట వెనకాలేముంది? ఎస్ ఉంది, ఆన్సర్ అయితే ఉంది, పాట వెనకాలే. చూద్దాం మరి ఇంకా ఎవరెవరు మెసేజెస్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేశారు. విజయవాడ వెళ్తూ జర్నీలో వింటున్నాను అంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. అడిగింది నేను రాష్ట్రం అడిగానా, మరి జిల్లా అడగలేదా? ఓకే రాష్ట్రం అయితే కరెక్టే, కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంటుంది? కాజా నుంచి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ చేశారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అనంతపూర్ తాడిపత్రి నుంచి, శాంతినగర్ నుంచి, సారీ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్, స్వాగతం, సుస్వాగతం అంటూ థ్యాంక్ యూ సో మచ్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆనంద్ ఆన్సర్స్ ముందు పెట్టేస్తున్నారనమాట, సో అందుకనే అది మీ ఊరు పేరు అనుకుని చదివేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారో చూద్దాం. భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుండి ముజఫర్ నగర్ నుండి మెసేజ్ చేస్తున్నారు. అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామ్, కార్తీక, వెన్నెల. ఎస్ పంపించిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఇంకా పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు? జానకీరామ్ గారు మెసేజ్ చేస్తున్నారు నందిగామ నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే ఆదిత్య అంటూ మెసేజ్ చేశారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్ రెడ్డి గారు, గురుమూర్తి రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు గనగలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలియా గారు ఆలగడ నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. గోనేగండ్ల గ్రామం కర్నూలు జిల్లా నుండి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా శివ సునీత మెసేజ్ చేశారు దర్శి నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, మా జిల్లానే అవునా, నింబగళ్ళు పుత్తలూరు రామగిరి నుండి. సారీ పేరా అండి ఊరా? ఓకే. నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు మెసేజ్ చేశారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుండి. తిరుపతి చిత్తూరు అక్కడ ఉంటాయంటారా? ఎస్ తిరుమలలో ఉన్నాయి విండ్ మిల్స్, కానీ ఎక్కువగా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్న జిల్లా ఏది అని చెప్పి అడిగాను క్వశ్చన్ అయితే. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మేడ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపురం జిల్లా కొంకల గ్రామం నుండి గురులహరి, అరవింద, తులసి, రాఘవేంద్ర మెసేజ్ చేశారు. ఆన్సర్ నేనే రివీల్ చేసేసినట్టున్నాను, సో ఆన్సర్ కొంచెం లాస్ట్లో పెట్టండి. మీరు పంపించింది మీ ఊరు దగ్గర నుంచి, అదే మీ ఊరు అనుకుంటున్నాను. ఎవరైతే పంపిస్తున్నారో మెసేజెస్ వాళ్ళ ఊరు పేరు ముందు పెట్టారనుకుంటున్నాను. కుస్మా గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ స్టేట్ అయితే అదే, కానీ జిల్లా కావాలి అని అడిగాను. మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కువగా విండ్ మిల్ ఆధారంగా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు? ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి నాని గంగ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇంకా మెసేజెస్ అయితే చాలానే ఉన్నాయి, మరి ఎవరెవరు మెసేజెస్ చేశారో మళ్ళీ చదివి వినిపించే ముందు ఈలోపు మా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి. ఓకే ఒక్కడు

2:50 దాటి 29 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు హరిణి గారు పడిన పాట ఒకే ఒకడు మూవీ నుంచి విన్నారు కదా. అడిగిన ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో విండ్మిల్ ద్వారా అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు పంపించారు, మరి చూద్దాం ఇంకా ఎవరు పంపించారు.

పెడన జోగానందర కాలనీ నుంచి అప్పల్ దాస్ గారు ఆన్సర్ కరెక్ట్ చేసుకున్నారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్. మా ప్రాంతంలోనే ఉంటుంది, మా జిల్లాలో అంటూ తాడిపత్రి నుంచి సత్యభార్గవి గారు మెసేజ్ చేశారు. అవునా? సో ఇప్పుడైతే మీ ఊరి గురించి అందరికీ తెలిసిందనుకుంటా. సులోచన గారు కరీంనగర్ నుండి మెసేజ్ చేస్తున్నారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కట్ల రాజేశం గారు. సరోజ్ని మాయా. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కర్నూలు నుంచి నజరీన్ ఇంకా నజీర్ గారు. కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల శివాన్వి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మోహన్ రావు లీలావతి గారు హేమప్రియ కప్పలదొడ్డి నుండి అమృత మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కాజా నుంచి టి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. వివి రెడ్డి గారు అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారా? వివి రెడ్డి గారు అడ్రోడ్ నుంచి మెసేజ్ చేశారు. ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మరాణి అక్షర మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కుస్మా గారు అంబటి నగర్ నుండి. కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స కోణాపూర్ నుండి. కరెక్ట్ ఆన్సర్. లావణ్య లక్ష్మీ సుప్రియ హర్షవర్ధన్ మెసేజ్ చేస్తున్నారు నర్సాపురం నుంచి. ఎస్ అనుకుంటున్న ఆన్సర్ కరెక్టే. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు పెదమస్తానరావు గారు మెసేజ్ చేశారు. నమస్తే అండి. కానూరు నుంచి తాతారావు గారు మెసేజ్ చేశారు. ఎస్ నెల్లూరులో కూడా కనిపిస్తాయి. ఎక్కడ అంటే రంగనాథ స్వామి గుడి దగ్గర, పెన్నా నది దగ్గర. ఎస్ కనిపిస్తాయి, కానీ అంతగా అయితే కాదనమాట. ఇంకో జిల్లా ఉంది. అదే ఆన్సర్ అయితే ఇంకోటి ఉంది. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా నూర్జహాన్ గారు మెసేజ్ చేశారు. వెస్ట్ గోదావరి కాదండి. ఆన్సర్ వచ్చేసి ఏంటంటే అనంతపురం జిల్లా. సో ఫస్ట్ అడిగినప్పుడే ఆ క్వశ్చన్కి సంబంధించి పాట కూడా ప్లే చేశా కదా, అనంతపురం 1980 మూవీ నుంచి కొంటే చూపుతూ నీ అనే సాంగ్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది. మరి పాటలో అయితే ఆన్సర్ ఉంది అన్నా కదా. పాటలో కాదు, పాట వెనకాల. అంటే పాట ఏ సినిమా నుంచి వచ్చిందో చెప్తాం కదా, పాట ఏ సినిమాలోదో చెప్పాలి అంటే పాట వెనకే కదా కొంచెం సినిమా ఉండేదని చెప్పి అలా చెప్పాను. పాటలో లిరిక్స్ అయితే కాదు, పాట వెనకాల ఆన్సర్ ఉంటుందని. మరి ఇంకా సందడి సందడిలో రెండవ ప్రశ్నకి వచ్చేస్తే కనుక,

మార్నింగ్ అయితే లైట్ చాలా బ్రైట్గా ఉంటుంది కదా, మరి రాత్రి మసక మసక చీకటి. సో మసక చీకటిలో అంటే ఈ మసక చీకటి అనే మొత్తం పదంలో ఒక పదం తీసుకుంటే గనక దానికి మెలాన్ MELON మెలాన్ అనే పదాన్ని జోడిస్తే ఒక ఫ్రూట్ పేరు వస్తుందన్నమాట, ఒక పండు పేరు వస్తుంది. ఇంతకీ క్వశ్చన్ మాకు అర్థం కాలేదని అనుకుంటున్నారేమో, మళ్ళీ మీ అందరి కోసం నేను రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే మసక చీకటి అనే ఈ పదంలో ఒక పదమే తీసుకోండి, ఆ పదానికి MELON అనే ఇంగ్లీష్ పదం మెలాన్ జోడిస్తే ఒక పండు పేరు వస్తుంది. ఇంతకీ మనకి కావాల్సిన ఆ పండు ఏమిటో తెలుసా? మరి తెలిస్తే గనక మెసేజ్ చేసేయండి 8662-4111కి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే
1: యా.

0: మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే
1: యా.

0: మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే
1: యా.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రగతి పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆమె నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి అభివృద్ధి పనులను పరిశీలించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రితో పాటు వెళ్లనున్నారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస అన్నారు. విజయవాడ భవానీపురంలో ఈరోజు క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఈరోజు జిల్లాలోని పర్చూరులో యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న సమాచారంపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి వైరల్ అవుతున్న షెడ్యూల్ పూర్తిగా అవాస్తవమని, దానిని తాము విడుదల చేయలేదని స్పష్టం చేసింది. నిరుద్యోగ యువత ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కమిషన్ ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానం సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించి సుప్రభాతం, తోమాల సేవ, అర్చన వంటి సేవల కోటాను ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయబడుతుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడం తెలిసిందే. రెపో రేటును 5.25% వద్ద నిలకడగా ఉంచుతున్నట్లు ద్రవ్య పరపతి కమిటీ సమావేశం అనంతరం ప్రకటించింది. ధర్మశాల వేదికగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ప్రారంభం కావలసిన తొలి వన్డేకు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. స్టేడియంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో టాస్ ఆలస్యమైంది. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ధృవీకరించింది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఆతిథ్య అమెరికా తన తొలి మ్యాచ్లో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. లాస్ఆంజల్స్లో స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పరాగ్వేను 4-1 తేడాతో అమెరికా చిత్తుగా ఓడించింది. వాతావరణం. నైరుతి రుతుపవనాలు ఈరోజు వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించాయి అని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

3:04 దాటి 29 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, మసగ చీకటిలో ఒక పదాన్ని తీసుకుని దానికి మెలోన్ అనే పదం జోడిస్తే గనక ఒక పండు పేరు వస్తుంది. మరి ఇంతకీ మసక మసక చీకటిలో సాంగ్ అయితే విన్నారు కదా, ఎల్ఆర్ఈశ్వరి గారు పడిన సాంగ్. సో ఎల్ఆర్ఈశ్వరి గారి వాయిస్ అంటేనే కొంచెం డిఫరెంట్గా ఇంకా అందరినీ అట్రాక్టివ్గా చేసుకుంటారనమాట. సో నెక్స్ట్ ఇంకా మరి ఈ క్వశ్చన్కి ఎవరెవరు మెసేజెస్ పంపించారో చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు. రాంగ్ ఆన్సర్ అండి. కాదు, అడిగిన క్వశ్చన్లోనే రెండు ఆన్సర్లు ఉన్నాయన్నమాట. కేదర్ వీరేష్ గారు రాజోల నుండి మెసేజ్ చేశారు, అయ్యో వాటర్ మిలాన్ కాదే. శాంతినగర్ నుంచి ఓకే ఒకటి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జానకీరామ్ గారు మెసేజ్ చేశారు నందిగామ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు గురు గారు. లహరి అరవింద, తులసి రాఘవేంద్ర, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, కుసుమ గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మురారి మహేష్ గారు బేతంచెర్ల కర్నూలు జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి యాకుపాష నూర్జహాన్ గారు. కమలా పండు రాంగ్ ఆన్సర్ అండి. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రజనీకాంత్ గారు హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు ఆన్సర్ అంటూ సత్య భార్గవి గారు తాడిపత్రి నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు లేఖన నిర్మల ధ్రువ ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా హని మెసేజ్ చేశారు. అవును తెలుగులో ఇదంటారు అంటారా, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు, తెలుగు ఆన్సర్ మెసేజ్ చేశారా, ఓకే. పాలెం పోలే గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, కాదండి పుచ్చకాయ కాదు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి వాటర్ మిలాన్ కాదండి, రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ మెసేజ్ చేశారు, పుచ్చకాయ కాదు కాదు. చిలకా నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుండి రాంగ్ ఆన్సర్. లలిత గారు మురళీ గారు భాను గారు కామకూరు తిరుపతి జిల్లా నుండి, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా గౌసబ్ బాషా షాబియా మెసేజ్ చేశారు కర్లపూడి నుంచి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి రామకార్తీక వెన్నెలబల్లి తులసి రాఘవేంద్ర మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా కుటుంబ సభ్యులు గణగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు, మసక చీకటిలో ఒక పదం తీసుకోమన్నాను, తెలుగులో ఇది అంటారా పోని కన్నడలో అంటారా, పంపించిన ఆన్సర్ అయితే మరి నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఇంకా సుమలత గారు సంతోష్ గారు నిత్య సంతోషిని మెసేజ్ చేస్తున్నారు, భద్రాద్రి కొత్తగూడెం కర్ణాటక సారీ కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీరామారావు గారు అపరాజిత గారు పెనంలో నుండి మెసేజ్ చేశారు, పుచ్చకాయ కాదండి. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి చూద్దాం. అడిగిన క్వశ్చన్, మసక చీకట్లోని ఒక పదం తీసుకోండి దానికి మెలాన్ జోడించండి, ఒక పండు పేరు అయితే వస్తుంది. ఆన్సర్ అయితే మొత్తం క్వశ్చన్లోనే ఉంది.

3:14 దాటి 3 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి ఇంతకీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మసక చీకటిలోని ఒక పదానికి మెలాన్ జోడిస్తే కనుక ఒక పండు పేరు వస్తుంది అని చెప్పి అన్న కదా. సో 35, ఇది చిన్న కథ కాదు, మూవీ నుంచి మంగ్లీ గారు పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి ఇంకా చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల శివాన్వి మెసేజ్ చేశారు. ఇంకా కుటుంబ సభ్యులు, వాటర్ మిలాన్ అయితే కాదండి. నెక్స్ట్ ఇంకా జీలక్ష్మి గారు, సత్యనారాయణ గారు, నందిని, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు. పెదకొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నా రాజన్న సిరిసిల్ల నుండి మెసేజ్ చేస్తున్నారు. వేముల పరశురాములు గారు, పద్మ గారు. ఉచ్చకాయ రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుండి, కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి రవి చంద్ర గారు, చంద్రమొగలి గారు, పద్మరాణి గారు, అక్షరకృప మెసేజ్ చేశారు. వాటర్ మెలాన్ రాంగ్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు. కొంచెం వెరైటీగా ఆలోచించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. నిజంగా అదే నేను అడిగిన పండు అయితే ఉంది. మెసేజ్ చేస్తున్నారు ఎవరు, సుబారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు మెసేజ్ చేశారు. అయ్యో, పుచ్చకాయ అయితే కాదు. గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు. రెండు ఆన్సర్స్ పంపించారా, అందులో ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, కోట శ్రీమన్ నారాయణమూర్తి గారు, సుజాత గారు, భవానీపురం విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గంటలమ్మపాలెం మచిలీపట్నం నుండి మెసేజ్ చేస్తున్నారు చండిక వరలక్ష్మి వాసు గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. సౌత్ గోవా నుంచి రాజ్ మెసేజ్ చేశారు, అవునా? ఎస్, కరెక్ట్ ఆన్సర్. క్యాదర్ వీరేష్ రాజా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. పంపించిన ఆన్సర్ కరెక్టే కానీ అది దోస పండ, పెద్ద దోసకాయలు కూడా వచ్చాయి కానీ దాన్ని ఏమంటారు, పెద్దగా ఉండే దోసకాయలని దోసకాయ అంటారు కదా. పంపించిన ఆన్సర్ కరెక్టే కానీ తెలుగులో దాన్ని దోస పండు అనరేమో. నెక్స్ట్ ఇంకా చూద్దాం. రాజేష్ అంబికా ప్రేమసాయి, షోలాపూర్, మహారాష్ట్ర, కరెక్ట్ ఆన్సర్. రాజు నుంచి జయన్న, హాయ్ అండి. నెక్స్ట్ ఇంకా లత గారు ఉయ్యూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి నాగమణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ నుండి పంపించిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగారు అందులో కాలేజ్ నుంచి అప్పల్ దాస్ గారు ఆన్సర్ కరెక్ట్ చేసుకున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ గారు ద్రాక్ష పండు, నో. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బురహరి గారు ఆన్సర్ కరెక్ట్ చేశారా? ఎస్, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలియా గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్, రమేష్ గారు చింతామణి కర్ణాటక, కరెక్ట్ ఆన్సర్. చక్రధర్ మహిధర్ శ్రీధర్ శశిధర్ ఆన్సర్ కరెక్ట్ చేసుకున్నారు, కరెక్ట్ ఆన్సర్. వావిలాల రాము గారు జనగావ్ నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని మాయ, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్, ఫణి సత్యశ్రీ మెసేజ్ చేస్తున్నారు తెనాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. నందం జగదీష్ గారు కాజా నుంచి యాపిల్ పండు, అయ్యో కాదే. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల్ల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి మెసేజ్ చేస్తున్నారు మిరియాల తిరుమలయ్య గారు ఆండాళ్ళు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. హలో ఆదిత్య, ఇప్పుడే ట్యూన్ చేశాను అంటూ మిరియాలగూడ నుండి చిన్నమ్మాయి గారు మెసేజ్ చేశారు. ఆయన ఆన్సర్ కరెక్ట్ మెసేజ్ చేశారండి. మల్లేశ్వరరావు గారు, శాంభవి గారు, జగదీష్ తమన్, కుటుంబ సభ్యులు ఉప్పలూరు కృష్ణా జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. కమల శర్మ గారు కర్నూలు మెసేజ్ చేస్తున్నారు. కమల పండ ఆన్సర్ మీరు పంపింది, కమల పండ అయితే కాదు. పెడన నుండి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. జయం భాషా గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, తేజశ్రీ సుకుమార్ మెసేజ్ చేస్తున్నారు, అమూల్య అఖిల. ఊరి పేరు అయితే అర్థం కాలేదు. నెక్స్ట్ ఇంకా మెసేజ్, సాయి శిరీష గారు తిరుపతి నుండి మెసేజ్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దాన్ని దోస పండే అంటారు, చీనీ పండ.
ఓకే, ఏదో ఒక పండుగ అని ఆన్సర్ మాత్రం నా దగ్గర ఉన్నదే చెప్తా. ఏంటంటే మసక చీకటిలోని ఒక పదాన్ని తీసుకోండి, దానికి మెలాన్ జోడిస్తే వచ్చే ఆన్సర్ మస్క్ మెలాన్. సో మసక మెలాన్ అంటే అది కొంచెం ఏంటోలా ఉంటుంది కదా. సో ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ప్రకారం మస్క్ మెలాన్ అనేది ఇంగ్లీష్లో ఉంది, కొంచెం సందడే సందడి కదా, అలాగే ఉంటుందన్నమాట. మన మసక మెలాన్ అయితే కాదు, మస్క్ మెలాన్. సో మస్క్ మెలాన్ ఈజ్ నథింగ్ బట్ కర్బూజా. చెప్పాలంటే ఈ కర్బూజా ఎక్కువగా మన వైపు పండదు కదా. ఇప్పుడంటే పండిస్తున్నారు కానీ ఏవైనా పండిస్తారు, ఏం కావాలంటే అది పండిస్తారు. కానీ ఎక్కువగా ఇది నార్త్, అటు ఉత్తరప్రదేశ్, ఇంకా ఉత్తరాఖండ్, బీహార్ ఎక్కువగా వీటిని తింటూ ఉంటారనమాట కర్బూజా. సో అటు నుంచి వచ్చింది. ఇంకా చెప్పాలంటే దోస పండు అని చెప్పి ఇప్పుడు అన్నారు కదా. సో దోస పండు, దోసకాయ మన ఆల్రెడీకి తెలిసిందే, మనం ఆల్రెడీ తింటూ ఉంటాం దోసకాయ పప్పు కానీ, ఇంకా దోసకాయతో కూరలు కానీ. దాంతోపాటు దోస పండు అంటే దోసకాయ కంటే కొంచెం దానికి జైంట్, జంబో సైజులో ఉంటుందన్నమాట ఈ దోసపండు. దీన్ని ఇక్కడ పండిస్తూ ఉంటాం కదా. సో ఇక్కడి నుంచి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్ వాళ్ళందరూ తింటూ ఉంటారనమాట. సో ఇది భలే ఉంది, అక్కడి నుంచి కర్బూజా, ఇక్కడి నుంచి దోసపండు. నెక్స్ట్ ఇంకా మన సందడిలోకి వచ్చేద్దాం. సందడే సందడిలో మరి మూడో ప్రశ్న ఏమిటంటే ఉప్పు లేనిదే ఈ రెసిపీయే లేదు. ఏంటి అదే క్వశ్చన్ అనమాట, ఉప్పు లేనిదే ఈ రెసిపీయే లేదు. మరి ఏమిటి ఆ రెసిపీ మీకు తెలిస్తే కనుక 8624111414కి రెసిపీ అక్కర్లేదు, ఆన్సర్ పంపిస్తే చాలు. సందేహం రావచ్చు ఏంటంటే ఉప్పు లేనిదే రెసిపీయే లేదా, అసలు ఏ రెసిపీయే లేదు, అటువంటి ఉప్పు లేనిదే ఎవరు తింటారు అని చెప్పి వస్తుంది సందేహం. ఉప్పు లేకుండా కూడా రెసిపీస్ చేయొచ్చు, కావాలంటే ఉప్పు కావాల్సిన వాళ్ళు దాన్ని జోడించుకుని తింటారు, ఉప్పు అవసరం లేని వాళ్ళు ఉప్పు లేకుండానే రెసిపీస్ ఏదైనా తినచ్చు. కానీ ఈ రెసిపీలో మాత్రం అసలు ఉప్పు లేకపోతే ఆ రెసిపీ చేయాల్సిన అవసరమే లేదన్నమాట. ఇంతకీ ఏమిటా రెసిపీ, మరి కొంచెం క్లూ కావాలా? కావాలంటే పాట వినేయండి మరి.

3:24 దాటి 47 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. అడిగిన క్వశ్చన్ సందడి సందడిలో ఏంటంటే కనుక ఉప్పు లేకపోతే ఈ రెసిపీయే లేదు. ఇంతకీ ఏమిటా రెసిపీ?

మరి ఫస్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే గనక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ఆల్రెడీ ఆన్సర్ అయిపోయింది. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. కేదర్ వీరేష్ రాజాల నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ 78 ఇయర్స్ మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి గారు మెసేజ్ చేశారు. అవునా, మరి పేరు చూసి అనుకున్నాను. అయినా సరే అంత వయసు పెద్దదైనా సరే మరి పెద్దది అని అనిపించట్లేదు, ఎందుకంటే అంత సందడిగా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ ఇంకా ఉప్మా అయితే పంపించారు. ఉప్మా, ఉప్పు లేకుండా ఓకే, ఆ పేరులో ఉప్పు లేదు, ఉప్పు లేకపోతే పేరే లేదు కదా, అలా పంపించారా? సో రెసిపీలో ఉప్పు లేకుండా ఆ రెసిపీని తయారు చేయలేరు అని చెప్పి అన్నాను. ఉప్మాలో ఉప్పు లేకుండా ఉప్మా తయారు చేయొచ్చు కదా. నెక్స్ట్ ఇంకా చూద్దాం. రాజల్ నుండి జయన్న గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. చిత్రాన్నం నథింగ్ బట్ పులిహారే కదా అది, ఉప్పు లేకుండా చేయొచ్చు, చూద్దాం. కొండారెడ్డి గారు సిద్ధపటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. శర్మ గారు మెసేజ్ చేస్తున్నారు. నాయోనిక బాలాజీ నగర్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. మరి పంపించింది ఎవరు, ఆన్సర్ అయితే పంపించారు. రమేష్ గారు చింతామణి కర్ణాటక నుండి కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య గారు మీ మూడవ ప్రశ్నకు ఆన్సర్ అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీనిష్కా అని మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు. వేడి వేడి అన్నంలో లేకపోతే నెయ్యి కలిపి తింటుంటే ఉంటుంది స్వర్గం. ఓకే, ఆన్సర్ అయితే అందరికీ అర్థమైపోయి ఉంటుంది మీరు వర్ణించిన తీరులో. ఉప్పలూరు గ్రామం కృష్ణా జిల్లా నుండి మల్లేశ్వరరావు గారు, శాంభవి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. సుకుమార్ తేజశ్రీ అమూల్య ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా భీమేశ్వరరావు గారు మెసేజ్ చేస్తున్నారు పెడన నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ముమ్మల కోటేశ్వరరావు గారు, ఝాన్సీరాణి గారు పోలవరం నుండి. కరెక్ట్ ఆన్సర్. రాజ్ గోవా నుండి మెసేజ్ చేశారు. పులిహోరం ఓకే. రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమ్ సాయి, వరుణ్ షోలాపూర్ మహారాష్ట్ర. పిజానా, పిజ్జా ఎక్కువగా నేను ఎప్పుడు తినలేదు, మరి మన వాళ్ళు కూడా ఎక్కువగా తినరు అనుకుంటా. సరే చూద్దాం, పిజ్జాలో ఉప్పు లేకుండా ఉంటుందా ఏమో. మరి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. మురహరి గారు, యశోద, జానకిరాజు గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక చేనేత కాలనీ నుంచి మెరియాల తిరుమలయ్య గారు ఆండాళ్ళు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. లలిత మురళి భాను కామకూరు తిరుపతి జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇంకా పంపించినారు ఎవరు చూద్దాం. ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా నుండి లేఖన నిర్మల ధ్రువ చంద్రమోహన్ రెడ్డి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు ఆన్సర్. ఎస్ అవును, అది అదే కరెక్ట్ ఆన్సరే. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఉప్పు లేకుండా తయారు చేసే రెసిపీ కాదు కాదు, ఉప్పు లేకపోతే ఆ రెసిపీయే లేదు. తో ఉప్పు లేకుండా ఏ రెసిపీ అయినా తయారు చేయొచ్చు, కానీ ఉప్పు లేకపోతే అసలు ఆ రెసిపీకి అర్థమే లేదు.

3:35 దాటి 44 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఉప్పు లేకపోతే ఈ రెసిపీయే లేదు అన్నా కదా, మరి ఏం రెసిపీ? ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చూద్దాం. మల్లికార్జున గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, అన్నం ఉప్పు లేకుండానే వండుతారు కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా రజనీకాంత్ గారు వేల్గొడే నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి అరవింద తులసి రాఘవేంద్ర గారు మెసేజ్ చేశారు, ఇంకా కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు. ఓ, పాయసం. ఎస్, కరెక్ట్ ఆన్సరే. కానీ ఆ రెసిపీయే లేదు అన్నా కదా, అంటే ఇక్కడ పాయసం ఉంది, తింటున్నాం కదా. పాయసం చేయొచ్చు ఉప్పు లేకుండా, అసలు ఏ రెసిపీ అయినా చేయొచ్చు ఉప్పు లేకుండా, కానీ ఉప్పు లేకపోతే ఆ రెసిపీయే లేదు. క్వశ్చన్ కొంచెం టఫ్గానే ఉంది అర్థం చేసుకోవడానికి. అడగడానికి నేనైతే కొంచెం కరెక్ట్గా, కొంచెం కాదు పూర్తిగానే కరెక్ట్గానే అడిగాను. నెక్స్ట్ ఇంక మెసేజ్ ఎవరు చేస్తున్నారు? భానువర్ధన్ గూడూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఉప్పు లేనిదే మీ టైటిల్ అయితే బాగుందండి, అయితే లాస్ట్లో రివీల్ చేస్తా. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? మురారి మహేష్ గారు బేతంచెర్ల గౌరీపేట నుండి మెసేజ్. అప్ప, అప్పుకి ఇక్కడ ఉప్పుకి సంబంధం లేదు, అసలు అప్పు మాట వద్దే వద్దు ఇక్కడ. జానకంపేట నిజామాబాద్ నుంచి చిలుక నారాయణ అనసూయమ్మ, జానకంపేట. ఓకే, కరెక్ట్ ఆన్సర్. బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి సాయి శిరీష గారు మెసేజ్ చేశారు, పాయసం ఎస్ చేయొచ్చు ఉప్పు లేకుండా, తింటున్నాం కదా, కానీ ఉప్పు లేకపోతే ఆ రెసిపీయే లేదు అన్నాను. అంటే ఉప్పు లేకుండా ఆ రెసిపీ చేస్తే అసలు నిలవే ఉండదు, మనం తినేంత వరకు ఎందుకు, అదనమాట అక్కడ క్వశ్చన్. నొన్న నుంచి శోభారాణి రంగారావు అవినాష్ సాగర్, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి కాలనీ మెసేజ్ చేస్తున్నారు, ఎస్ పెరుగులో ఉప్పు వేసి రెసిపీస్ చేయొచ్చు కదా. కాదండి, జయం బాషా గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి శోభ గారు మెసేజ్ చేశారు, పాయసం. ఓకే, లతా గారు ఉయ్యూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, ముజాఫర్నగర్ నుంచి రామ్ కార్తీక వేనలవల్లి, ఇంకా కుటుంబ సభ్యులు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మెసేజ్ చేస్తున్నారు ఎవరు? నాగర్ కర్నూలు జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు సత్యనారాయణ గారు, లక్ష్మీ గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ గారు భూలక్ష్మి గారు వెల్లుల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ముజాఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేశారు? ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. మీ ప్రశ్నకు మా సమాధానం అంటే నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. సుభద్ర గారు హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. ఇద్దరు మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేశాను. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, మద్దూరు నగర్ నుంచి ధర్మరాజు గారు, లక్ష్మీబాయి బాలాజీ, లక్ష్మీనారాయణ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఫణి సత్యశ్రీ తెనాల నుండి, కరెక్ట్ ఆన్సర్, మెసేజ్ చేశారు. జానకిరామ్ గారు నందిగేం నుండి.

మెసేజ్ చేశారు, పప్పు పప్పు ఉప్పు లేకుండానే వండొచ్చు తినొచ్చు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఆన్సర్ పంపించారా, కరెక్ట్ ఆన్సరేనండి. పాలెం పోలియ గారు ఆలగడ నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఉంది, అవునా, నేను గమనించలేదు. ఎప్పుడు వేసిన పాట అయినా సరే మీరు క్లూస్ గమనించాలని చెప్పి వేస్తాను. మరి ఇప్పుడు నేను ప్లే చేసిన ఇద్దరిలో పాట, ఓకే ఇద్దరిలో కాదు, మిథునంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలో ఉందన్నమాట. అసలు పాట ప్రారంభమయ్యిందే ఆ పదంతో అనమాట. ఎస్పి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక నుండి, అన్నం ఉప్పు లేకుండానే వండుతాం కదా. లీలావతి హేమప్రియ గారు కప్పల్దొడి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నాగరాజు గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అక్రపాక నుండి రమా గారు మెసేజ్ చేశారు, సీను టైలర్స్ అయిరాల గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కేవీ రమణ గారు శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు, వంకాయ లేకపోతే సెకండ్ ఆన్సర్ అయితే కరెక్ట్ అండి. ఉప్పులూరు గ్రామం నుంచి నాగేశ్వరరావు గారు, కనక సులోచన గారు, హరికృష్ణ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజన సిరిసిల్ల నుంచి వేముల పరశురాములు గారు, పద్మ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష గారు బ్యాంక్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు, ఎస్ ఆన్సర్ రివీల్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా మెసేజ్, సులోచన గారు కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నాగేష్ లావణ్య మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలీ నుంచి సునీత గారు, భరత్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, నాగమణి గారు మెసేజ్ చేస్తున్నారు తాడేపల్లి నుంచి, ఉప్పు లేకుండా చేయగలిగేది అది ఉప్పే, అవునా, ఆవకాయ అది కరెక్ట్. ఆవకాయాన్ని పంపించారు కదా, మళ్ళీ ఏంటి ఆవకాయ అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఉప్పు లేనిదే ఊరగాయే లేదు అంటూ మెసేజ్ చేస్తున్నారనమాట. సో టైటిల్ అయితే మీరు పంపింది లాస్ట్లో రివీల్ చేస్తారన్న కదా, సో భలే ఉంది టైటిల్, ఉప్పు లేనిదే ఊరగాయే లేదు. ఏంటంటే ఉప్పు లేకుండా ఏ రెసిపీ అయినా చెయ్యొచ్చు, కావాలంటే దాంట్లో ఉప్పు జత చేసుకుని తినొచ్చు, కానీ ఉప్పు లేకుండా ఆవకాయ అనేది ఉండదు. ఎందుకంటే ఆవకాయ అంటేనే నిల్వ ఉండడానికి చేసే పద్ధతి కదా. సో ఈ నిల్వ ఉండడానికి అక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ కావాల్సింది ఏంటంటే గనక ఉప్పు. సో అటువంటి ఉప్పు లేకపోతే అసలు ఆవకాయ నిల్వ ఉండదు, ఇంకా ఆవకాయ తినేది ఎక్కడా, కాబట్టి ఉప్పు లేనిదే ఊరగాయ లేదంట. మరి ఇప్పుడు సందడిలో ఇప్పుడు అడగబోయే ప్రశ్న ఏమిటంటే, కాల్ కరేసో ఆజ్కర్, ఆజ్ కరేసో అబ్, పల్ మే పర్లే హోయేగీ బహురీ కరేగో కబ్. ఇది ఏంటంటే కబీర్ కే దోహే, అంటే మామూలుగా మన దగ్గర ఉన్న ఎంతోమంది కవులు పద్యాలు రాస్తారు కదా, సో అలాగే హిందీలో కూడా చెప్పాలంటే అవధి భాష. ఇటువంటి రీజనల్ లాంగ్వేజెస్ అనేవి చాలానే ఉంటాయన్నమాట పాతకాలంలో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్లో. సో అలాగా కబీర్ గారు తన దోహేలో ఇలా ఒక పద్యాన్ని రాశారు. మరి ఆ పద్యానికి తెలుగు మీనింగ్ ఏంటి అంటే, రేపటి పనిని ఈరోజే చేయాలి. మరి ఈరోజు పనిని ఎప్పుడు చేయమని కబీర్ గారు చెప్తున్నారు, మరి ఎప్పుడు చేయమని చెప్తున్నారో తెలిస్తే గనక 8664888146624888814కి మీ మెసేజ్ పంపించేయచ్చు. రేపటి పనిని ఈరోజే చేయాలి, ఈరోజు పనిని ఎప్పుడు చేయాలి,

3:48 దాటి 10 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఏవండాయు శ్రీవారు. ఈ మూవీ నుంచి కార్తీక్ ఇంకా సుజాత గారు పాడిన పాట శ్రీకాంత్ దేవ మ్యూజిక్ అందించగా ఆనంద్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. మరి అడిగిన క్వశ్చన్ ఏమిటి అంటే కనుక రేపటి పనిని ఈరోజే చేయాలి, ఈరోజు పనిని ఎప్పుడు చేయాలి? మరి పంపించిన వారు ఎవరు అంటే ఫస్ట్ కేదర్ వీరేష్ రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్ శాంతినగర్ నుంచి. ఓకే, ఒకడు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బెడల నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్. జానకి రామ్ గారు మెసేజ్ చేశారు నందిగామ నుంచి, కరెక్ట్ ఆన్సర్. చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు, చీర్లవంచ గ్రామం నుంచి. వేముల పరశురాములు గారు, పద్మా గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కర్నూలు నుండి మెసేజ్ చేస్తున్నారు శర్మ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్.

రాజుల నుంచి జయన్న మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి గురులహరి అరవింద తులసి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మల్లేశ్వరరావు గారు, శాంభవి గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు ఉప్పలూరు గ్రామం నుంచి. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కరెక్ట్ ఆన్సర్. ముజాఫర్ నగర్ నుంచి, కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు దేవేంద్రబాబు గారు, కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రజనీకాంత్ గారు వేల్గొడే నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సాయి శిరీష గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస్ వర్మ గారు నక్కగూడెం నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. కుస్మ గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాము వావిలాల పాలకుర్తి నుండి, జనగావు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. ఖమ్మం జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు మీరా అమీదా బేగం. ఆన్సర్ కాదు, కొంచెం ఆలోచించండి. నిన్న అన్నారా ఆన్సర్? నిన్న అయితే కొంచెం రాంగే. రాజ్ గారు గోవా నుండి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ అంబిక ప్రేమసాయి వరుణ్ షోలాపూర్ మహారాష్ట్ర నుండి, కరెక్ట్ ఆన్సర్. లలిత మురళి భాను కామకూరు తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి, అవును సాంగ్లోనే ఉంది. ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా నుండి నిర్మల ధ్రువ లేఖన చంద్రమోహన్ రెడ్డి గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ గారు భూలక్ష్మి గారు వెల్లుల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. లత గారు ఉయ్యూరు నుండి మెసేజ్ చేశారు. రాజోలి నుంచి భరత్ నిఖిల్ మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు, అవునా. రామలకోట నుండి దుబాయ్ భాషా గారు మెసేజ్ చేశారు, నేనటి పనిని లేదు, రేపటి పనిని ఈరోజే చేయాలి, ఈరోజు పనిని, ఎస్, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుండి, కరెక్ట్ ఆన్సర్. సీను గారు ఐరాల నుండి మెసేజ్ చేస్తున్నారు, నిన్న అని పంపించారు ఆన్సర్, నిన్న అయితే కాదు. కబీర్కి దోహా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. సుభద్ర గారు హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి బోరెల్లి సంధ్య గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? నాగరాజు గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలే గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి, కోనసీమ జిల్లా నుండి రామ్ చరంద్రాపురం మండలం నుండి మెసేజ్ చేస్తున్నారు, ఒట్రుమిల్లి గ్రామం నుంచి. మంచం శేషగిరిరావు గారు, అభిరామ్ గారు, పృథ్వీకుమార్ పుల్లారావు గారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. అక్కరపాక నుండి రమా గారు మెసేజ్ చేశారు, అదే ఇప్పుడే మెసేజ్ చేశారు, ఎస్, ఇప్పుడే, కరెక్ట్ ఆన్సర్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మూడు గంటల 53 నిమిషాలు దాటి 18 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజ్య ఆదిత్య. మరి చాలా క్వశ్చన్స్కి అడిగిన క్వశ్చన్స్ కొన్ని అయినా చాలా మంది మెసేజెస్ అయితే పంపించారు, సో చదవడానికి ఇంతసేపు పట్టిందనమాట. మరి ఈ రోజు సందడే సందడిని ఇక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ సఖీ మూవీ నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఆనందిస్తుండండి విత్యురాజ్య ఆదిత్య.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 16,627 కోట్ల రూపాయల మేర నిధులను కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం కింద మంజూరైన ఈ నిధులతో వచ్చే 5 ఏళ్లలో గ్రామాలలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. పారిశ్రామిక వాణిజ్య రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు గూగుల్ క్లౌడ్, జీఐసి, వైసీహెచ్ లాజిస్టిక్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. రాజధాని అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై బ్రిడ్జ్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో ఈరోజు పర్యటించిన మంత్రి వాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను పరిశీలించారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ను విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని గత 4 వారాల పాటు ఒక్కో వారం ఒక్కో ప్రత్యేకమైన అంశంతో విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వైఎస్ఆర్ కడప ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి కడప జిల్లాలోని బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను ఈరోజు పరిశీలించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేసి సొంతింటి కలను సాకారం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని సౌత్ కోస్ట్ జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ తెలిపారు. విజయవాడ నుంచి గూడూరు వరకు ఆయన ప్రత్యేక రైల్లో ప్రయాణిస్తూ వివిధ స్టేషన్లను పరిశీలించారు. ఏలూరు జిల్లాలోని పోలీస్ పెరేడ్ మైదానంలో పోలీస్ సిబ్బందికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి ఆధ్వర్యంలో సామూహిక యోగాసనాల సాధన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి నియంత్రణకు ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా యోగా గురువులు పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వేసవి సెలవులు పూర్తిగా వస్తుండటంతో మరియు వారాంతపు రద్దీతో తిరుమలలో సందడి నెలకొంది. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 4:04 దాటి 16 సెకండ్లు కావస్తోంది. మనం ఎంటర్ అయిపోయాం వివిధలోకి. ఈరోజు వివిధలో విజయశాంతి గారు నటించిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. మరి ఇంకా వివిధలో ఈరోజు మొట్టమొదటిగా ప్లే చేస్తున్న సాంగ్ స్వయం కృషి మూవీ నుంచి. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఎస్పి శైలజ గారు పాడారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు లిరిక్స్ అందించారు.

4:09 దాటి 34 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. స్వయం కృషి మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. వివిధలో ఈరోజు విజయశాంతి గారు నటించిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా మెకానిక్ అల్లుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడిన పాట.

4:16 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. వివిధలో విజయశాంతి గారు నటించిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు. ఇప్పుడు చిన్నరాయుడు మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు పాడిన పాటకు భువన్ చంద్ర గారు లిరిక్స్ అందించారు.

4:27 కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. ఈరోజు వివిధాలో విజయశాంతి గారు నటించిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటాం. నెక్స్ట్ ఇంకా జైత్ర యాత్ర, ఈ మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పీ శైలజ గారు పాడిన పాట.

4:32 దాటి 30 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. వివిధలో విజయశాంతి గారు నటించిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు కదా, జైత్ర యాత్ర మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు. నెక్స్ట్ ఇంకా గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ వచ్చేస్తుంది. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పాడిన ఈ పాటకి భువన్ చంద్ర లిరిక్స్ అందించారు.

వింటున్నారు వివిధ భారతి. వివిధాలో విజయశాంతి గారు నటించిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు కదా. గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు. నెక్స్ట్ ఇంకా లారీ డ్రైవర్ మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు పాడిన పాటకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు.

4:49 దాటి 15 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. ఈరోజు వివిధాలో విజయశాంతి గారు నటించిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే ప్లే చేయడం జరిగింది. ఇంకా లాస్ట్లో విన్న సాంగ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడిన పాట మొద్దుల మేనలుడు చిత్రం నుంచి. దాటి 45 సెకండ్లు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రాం వస్తుంది. ఇవి ఈనాటి సంగతులు, విశేషాలు, మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, కబుర్లతో నేను మళ్ళీ మీతో మీట్ అవుతాను. అంతవరకు ఉందాం హ్యాపీగా, కాన్ఫిడెంట్గా. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య ఈజ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Today I am going to speak about how to keep yourselves motivated. మనిషి జన్మ లభించింది, సరే గాని ఈ జన్మ దేనికోసం లభించింది, దీనివల్ల ఏం ప్రయోజనం అని ఆలోచించేవారు ఎందరు? మనిషి జన్మ అనేది దేవుడికి చేరువ కావడానికి ఒక అవకాశం దొరికింది అనుకోవాలి. భక్తి మార్గంలో ఉండి వైరాగ్యం చెంది భగవంతుణ్ణి చేరుకోవడానికి మానవ జన్మ తప్పించి మరో జన్మ లేదు. అయినా పూర్వజన్మ పుణ్యఫలంతో సాలీడు, ఏనుగు, పాము, నెమలి వంటివి దేవుణ్ణి పూజించి ముక్తి పొందినట్టు పురాణ గ్రంథాలు తిరిగేస్తే తెలుస్తుంది. కానీ మనిషిగా పుట్టిన వారందరూ భగవంతుడికి దగ్గరయ్యే మార్గాన్ని ఏ మేరకు ఉపయోగించుకుంటున్నారు? మనిషి పుట్టినప్పటి నుంచి తాను చేయవలసిన మంచి పనులు చేయక తప్పదు, సంసార సాగరంలో ఈదుకుంటూ పోవలసిందే. ఇందులో మరో దారి లేదు. ఒక్కో దశలో ఎన్ని పనులు చేయాలో విడిగా చెప్పక్కర్లేదు. అయితే ఎన్ని పనులు చేసినా చివరికి అప్పటి వరకు వెన్నంటే వచ్చిన బంధాలను విడిచిపెట్టి భగవద్ ధ్యానంలో లీనమైపోవాలి. ఒక చెట్టున మొగ్గొచ్చింది, అది పువ్వు అయింది, ఆ తర్వాత కాయ అయింది, అనంతరం అది పండయింది, కొంతకాలానికి అది నేల రాలుతుంది. అయితే ఇక్కడ విషయం గమనించాలి, పిందెగానో కాయగానో ఉన్నప్పుడు దాన్ని కొమ్మ నుంచి కోసి వేరు చేస్తున్నప్పుడు అది ఉన్న చోటు నుంచి నీరు కారుతుంది. కాయ మొదల్లోనూ నీటి తడి చూడొచ్చు, కానీ పండు రాలిన చోట కూడా నీటి తడి ఉండదు. కానీ కాయ కోస్తున్నప్పుడు నీటి తడి ఉండటానికి కారణం, అయ్యో మరిన్ని రోజులు నన్ను అంటిపెట్టుకునుంటే అది పండయ్యేది కదా అని చెట్టు కొమ్మ కంట తడి పెడుతుంది, కనుక అక్కడ నీటి తడిని చూడొచ్చు. అలాగే కాయ మొదల్లోనూ ఆ నీటి తడుంటుంది, అయ్యో ముందుగానే నన్ను చెట్టు కొమ్మ నుంచి వేరు చేస్తారు కదా అని కాయ కూడా బాధపడుతుంది. కానీ పండు విషయంలో అలా కాదు. కాయ పండి రాలుతున్నప్పుడు చెట్టు కొమ్మన నీటి తడి కనిపించదు, పండు మొదల్లోనూ నీటి తడి ఉండదు, రెండింటిలోనూ ఓ పరిపక్వత వస్తుంది. దాని బంధం అయిపోయింది కనుకే పండు రాలిపోయినట్టు చెట్టు కొమ్మ అనుకుంటుంది, పండు కూడా తన కాలం ముగిసినట్టు అనుకోవడంతో అటు ఇటు రెండు వైపులా బాధ అనేది ఉండదు. అలాగే మనిషి జీవితం కూడా సంసార చక్రంలో ఉండి కుటుంబ వ్యవహారాలు సాగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి అర్థవంతంగా పక్కకు తప్పుకుంటే అటు కుటుంబ సభ్యులకు బాధే, మధ్యలోనే దూరమవుతున్నామని అతనికి బాధే, రెండు వైపులా ఆందోళన ఆవేదన ఉంటాయి. అయితే ఆ వ్యక్తే తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి క్రమంగా బంధపాశాలను త్యజిస్తూ నెమ్మది నెమ్మదిగా జ్ఞాన మార్గం వైపు అడుగులు వేస్తూ అందులో మునిగి తేలినప్పుడు అటు అతనికి ఇటు కుటుంబ సభ్యులకు బాధ ఉండదు, రెండు వైపులా కన్నీరు కార్చడం అనేది ఉండదు. జ్ఞానమనేది ఏదో ఒక్కరోజులో వచ్చేది కాదు, నెమ్మది నెమ్మదిగా రావాలి, అలాగే అలవడుతుంది కూడా. అంతే తప్ప తాను జ్ఞానిని అని ముందే చెప్పుకుంటే దాన్ని చివరిదాకా కొనసాగించగలదా అనేదే ప్రశ్నార్థకమే. అందుకే మెల్లమెల్లగా దానివైపు అడుగులు వేసి దైవ మార్గంలో అడుగులు సారించాలి. అప్పుడు తప్పకుండా మనం అనుకున్నది నెరవేరుతుంది, అందులో అనుమానం అక్కర్లేదు. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ వింటే మనం ఒక్కసారిగా రీఛార్జ్ అయినట్టు అనిపిస్తుంది.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. అంటే లైఫ్ అంతా ఎటో వెళ్ళిపోతుంది ఒక రొటీన్ లో పడి, ఇలాంటివి వింటే అమ్మా ఇదే కదా లైఫ్ అని రియలైజ్ అవుతాము. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దానికి. ఫర్ ఎగ్జాంపుల్, 10th క్లాస్ తప్పితే లైఫ్లో గెలవలేరా, టాలెంట్కి డిగ్రీ కావాలా, జీవితంలో ఎదగాలి అని అంతా అనుకుంటున్నారు. బాగా సంపాదించాలని కొంతమంది, డబ్బుతో పాటు మంచి పేరు తెచ్చుకోవాలని ఇంకొంతమంది. అందుకే మన తల్లిదండ్రులు మన చిన్నప్పటి నుంచి చదువుకుంటేనే బాగుపడతారు అని చెప్తుంటారు. మన తల్లిదండ్రులు మనకు చెప్పే మాట డాక్టర్ కావాలి అనో లేదా ఐఐటీలో సీట్ సంపాదించాలి అని ఒత్తిడి చేస్తుంటారు. మరికొంతమంది 6వ తరగతికే ఐఐటీ ఓరియంటెడ్ అని ఏవేవో పేర్లు పెట్టి పిల్లలను ఇబ్బంది పెడుతుంటారు. కనీస డిగ్రీ ఉంటే కానీ అందరు పిల్లలు ఒకలా ఉండరు. కొందరు చెప్పకపోయినా చదువుకుంటారు, ఎవరి శక్తి వాళ్లకుంటుంది. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ అది అనుభవాన్ని ఇవ్వదు. ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు ప్రాక్టికల్గా వర్క్ చేస్తేనే అవుతారు. పై చదువులు చేయాలి అంటే ఆ సబ్జెక్టులో పట్టుండాలి. ఇది బేసిక్ ఎడ్యుకేషన్ మాత్రమే. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అయితే డిగ్రీ ఉండడం వల్ల బయట ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు. అంత మాత్రాన సర్టిఫికేట్ అవసరం లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచి అంతా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. చదువు అనేది ఇక్కడ అర్హత మాత్రమే. మార్కుల కోసం ఇంకా కాలేజీలో చదువుకుంటూ మన టీచర్స్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకోవచ్చు, కానీ కాలేజీ చదువులు మార్కుల కోసం సర్టిఫికేట్ కోసం అంతే. అయితే కాలేజీకి పోకపోతే జీవితంలో ఎటు వెళ్లాలో అర్థం కాదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు, అలాగే ఫెయిల్ అయితే ఏం చేయలేము అని అర్థం కాదు. తెలివితేటలున్న వాళ్ళు డిగ్రీ ఉన్నా లేకున్నా వారు లైఫ్లో సక్సెస్ అవుతారు. అందుకే 10th ఫెయిల్ అయ్యామనో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యామనో చాలామంది సుసైడ్లు చేసుకుంటున్నారంటే దానికి కారణం వాళ్ళ పేరెంట్స్ నుండి సొసైటీ నుండి ఉన్న ఒత్తిడి మాత్రమే. సో డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒత్తిళ్లకు లోను కాకండి. మీ టాలెంట్స్, మీ స్కిల్స్, మీ స్ట్రెంగ్స్ని మీరు ఐడెంటిఫై చేయండి. మీకున్న ప్యాషన్ని అమలు చేయండి. అంటే కష్టపడాలి. ఓటమి ఎదురైనా ముందుకు సాగితే విజయం మీదే. మీకున్న ఇంట్రెస్ట్కి కాస్త కష్టపడితే చాలు, విజయం మీ వెనకే వస్తుంది. సోషల్ మీడియా ఇక ప్రస్తుత ప్రపంచం మారిపోతుంది. ఒకప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లేదు, కానీ 90లో ఉన్న వాళ్లే ప్రపంచంలో ఉన్న కొత్త మార్పులకు కారణం. వాళ్లే సోషల్ మీడియా మార్పులకు ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే కొత్త తరం సాయంతో అవన్నీ పెరిగిపోతున్నాయి. మీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే బాధపడకండి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో అసలే లేదు. మనకున్న ఇంట్రెస్ట్లో మనం ఎక్స్పర్ట్స్ అయితే చదువుకున్న వారికే మనం ఉద్యోగం ఇవ్వచ్చు. జీవితంలో నీకు ఏది కావాలి, నీ స్ట్రెంగ్త్ ఏంటి అని ఐడెంటిఫై చేయగలగడం పెద్ద ఎడ్యుకేషన్. అది ఏ రంగంలో అయినా కావచ్చు. అది బిజినెస్లో కావచ్చు లేదా క్రీడా రంగంలో కావచ్చు. ఆలోచనకి రూపం ఇవ్వాలి. జీవితాన్ని గెలవాలి అంటే బయట ప్రపంచాన్ని చదవాలి. అంతా ఒక ఐడియాతో ముందుకు వెళ్తుంటే దానికన్నా బెటర్ ఐడియా మనం ఆలోచించాలి. అప్పుడే మనం ఎంతో కొంత రాణించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మనం వెనుకుండిపోతాం. అందుకే కాలేజీలో ఉండగానే మనం ఎటువైపు వెళ్లాలో ఆలోచించుకోవాలి. ఒకవేళ ఏం చేయలేకపోతే కనీసం మార్కులైనా తెచ్చుకోవాలి అంటారు నిపుణులు. పెద్దవాళ్ళని అడగండి. కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఏమిటో మీరే తెలుసుకోండి. ఒక్కసారి పెద్దవాళ్ళని అడగండి, వారిని కన్సల్ట్ చేయండి, వాళ్ళ అనుభవాల్ని తెలుసుకోండి. విత్ దిస్ థాట్ ప్రొవోకింగ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బై. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. This program is sponsored by Adventist.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్నాం.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. దేశ రక్షణ పరిశోధన సంస్థ వరుస విజయాలతో రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవలి కాలంలో చేపట్టిన క్లిష్టమైన ప్రాజెక్టులు విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ జెకోస్లోవేకియాల వారం రోజుల పర్యటనకు ఈరోజు బయలుదేరారు. ఆయన G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం సహా పలువురు ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. రేపటి నుండి 2 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వరల్డ్ సిటీ సమ్మిట్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ ఏడాది విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ భాగస్వామి సదస్సుకు సన్నాహకంగా ఏర్పాటు చేసిన బిజినెస్ రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ది, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2 ఏళ్లలో ఆరోగ్యశాఖ పరంగా చేసిన అభివృద్ది ప్రణాళికలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ఓపీ సేవల నుంచి వైద్య సేవల వరకు అన్నింటిలో సరికొత్త మార్పులు తెచ్చామని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం యోగా ద్వారా సాధ్యమవుతుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోమ్ నదియాదేవి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకల నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాల్లో భాగంగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మండపంలో పండుగ వాతావరణంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆక్వా ఎగుమతుల ద్వారా 70,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభిస్తోందని, దీన్ని 100,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట శాసనమండలి సభ్యుడు బీజేపీ నాయకుడు సోము వీర్రాజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKT పరిధిలోని IIIT క్యాంపస్లలో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రావిజనల్ సెలక్షన్ జాబితాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ ఏడాది మొత్తం 44,104 దరఖాస్తులు రాగా, వారిలో 4,040 మంది విద్యార్థులను తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. నైరుతి ఋతుపవనాలు ఈరోజు వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: యోగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ముందుగా మీ అందరికి హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ సరదా సాయంత్రం సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరి కలెక్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. ఆల్రెడీ స్టూడియోలో 5:12 టైం అయిపోయిందంటే గీత్ కథ చెల్లో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ టైం కూడా స్టార్ట్ అయినట్టే. మరి ఇప్పుడైతే మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ కల్ హో నా హో మరియు జూలీ. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వీడు. ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున గీత్ కథ చెల్లో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ మరపు నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ ఆప్కీ ఖాతీర్ మరియు ఫిర్ కభీ. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనము నా గీత్ కథా చల్లో స్ప్రెడ్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తావు. మరిప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ కిలాడి 786 మరియు మక్కీ. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం. వీడు ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రెండేళ్లలో ఆరోగ్య శాఖ పరంగా చేసిన అభివృద్ది ప్రణాళికలను ప్రజలకు వివరిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల దార్శనిక నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ది పదంలో పయనిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యకుడు పివిఎన్ మాధవ్ ఉద్ఘాటించారు. దామినేడు సభలో మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, జరుగుతున్న అభివృద్ది ఇందుకు ఉదాహరణని అన్నారు. ప్రజాదర్బార్తో సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయమని, రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు నియోజకవర్గ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా గండవరంలో ఈరోజు వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కాంట్రాక్ట్ కార్మికుడు సూరిబాబు ఈరోజు మృతి చెందడం పట్ల గాజువాక ఎమ్మెల్యే, రాష్ట పార్టీ అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు సంతాపం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా వెల్లడించారు. ఈ పార్కుల ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు. ఈరోజు ఆయన కర్నూలులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక ఎంపిక జాబితాను విద్యాశాఖ ఈరోజు విడుదల చేసింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలి వన్డే ఈరోజు ధర్మశాల వేదికగా జరుగుతోంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. టాస్ గెలిచిన టీమిండియా జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు 1 ఓవర్లో 11 పరుగులు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మరి స్టూడియోలో సమయం చూస్తే 6:06 అయిపోయింది ఎగ్జాక్ట్ గా. మరి ఈ టైంలో మనమంతా కృష్ణా తీరం అంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఇవాళ మన ఈ కృష్ణా తీరాన్ని. మరి ముందుగా మీకోసమైన ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ నారి నారి నడుమ మురారి. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నది స్టేట్ యూట్యూబ్ వివిధ భారతి FM 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రాజధాని

0: అమరావతిలో వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలోని IIIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. వైద్య రంగంలో సంస్కరణలను చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా తొలిరోజు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ సదస్సుకు హాజరవుతారు. సింగపూర్ సీనియర్ మంత్రి లో ఎన్ లింగ్తో సమావేశం అవుతారు. అలాగే ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తోనూ పలు అంశాలపై చర్చిస్తారు. 2వ రోజు పర్యటనలో భాగంగా ఈ నెల 16న APAC సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి కూడా హాజరవుతారు. వరల్డ్ సిటీస్ సమిట్ లీడర్షిప్ ప్లీనరీలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో చివరగా CII పార్ట్నర్షిప్ సమిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కూడా పాల్గొంటారు. రాజధాని అమరావతిలో 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ CRDA ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, LPS లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి 90% వంతెనల పనులు పూర్తి కానున్నాయని వివరించారు. రాజధానిలో కేంద్ర నివాస సముదాయాల వ్యయం చదరపు అడుగుకు 3,945 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వివరిస్తూ,
1: ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఈస్ట్ వెస్ట్ గానీ నార్త్ సౌత్ గానీ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ట్రంక్ రోడ్డు అంటే దాని వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. ఏది ఏమైనా ఇంకొక వర్షాకాలం సీజన్ మనకు ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది.
0: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKT పరిధిలోని IIIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ, ఇడుపులపాయ, శ్రీకాకుళం IIIT 6 ఏళ్ల సమీకృత బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం 44,104 దరఖాస్తులు రాగా 4,040 మంది ప్రాథమికంగా ఎంపికైనట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థుల్లో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వారేనని చెప్పారు. ఎంపిక జాబితాను RGUKT.in వెబ్సైట్లో పొందవచ్చునని సూచించారు. అలాగే మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఎడ్యుకేషన్ సర్వీసెస్లో RGUKT అడ్మిషన్స్ 2026 రిజల్ట్స్పై క్లిక్ చేసి దరఖాస్తు నెంబర్ని ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. IIIT జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. అధిక రసాయన ఎరువుల వినియోగాన్ని అరికట్టి శాస్త్రీయ సుస్థిర వ్యవసాయం సాగు చేయాలని మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు CH శ్రీనివాస్ చెప్పారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలు ఖేత్ బచావో అభియాన్ వ్యవసాయ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించాయన్నారు. భూమి సంరక్షణ, ఎరువులు, పురుగు మందుల నియంత్రణపై పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి నెగ్గిపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు సిబ్బందితో ఈరోజు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారానే నేల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో నాణ్యమైన వైద్య సేవలు అందరికీ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఓపీ సేవల నుంచి వైద్య సేవల వరకు అన్నింటిలో మార్పులు తెచ్చామని తెలిపారు. విజయవాడలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు.

0: ప్రజల వద్దకే వెళ్లి 45 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నామని గుర్తు చేశారు. టెలిమెడిసిన్ ద్వారా ప్రజలకు ఉన్న సందేహాలను వైద్యుల ద్వారా సమాధానాలు ఇప్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి వెల్లడిస్తూ,
1: దాదాపు 12,000కు పైగా హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి, దీంట్లో 14,000 మంది డాక్టర్లు దాదాపు పనిచేస్తున్నారు. 2 సంవత్సరాలు దానికి ముందు మార్పు చూడాల్సి వస్తే మీరు అటెండెన్స్ ప్రధానంగా ఇవాళ అటెండెన్స్ అనేది 28.13% 2 సంవత్సరాల్లో పెరిగింది. దీంట్లో బాగా ఓపీ సర్వీసులు గణనీయంగా పెరిగాయి. డిఎంఈ సెకండరీ హాస్పిటల్స్ లో అయితే 165 పెరిగాయన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది. 18.69% 23-24 ఆర్థిక సంవత్సరంలో 97 లక్షలు ఓపీ సర్వీసులు అయితే 25.26 కోటి 16 లక్షలు చేరింది.
0: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నామని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. నైరుతి ఋతుపవనాలు, వాయువ్య బంగాళాఖాతం మొత్తం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా కురుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కురుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా కురుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమవుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. వచ్చే నెల 14 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల గణన చేస్తారని చెప్పారు. బీఎల్ఓలు ఇంటికి వచ్చిన సమయంలో పూర్తి వివరాలతో నింపిన ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయవచ్చునని, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లేదా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని ఆయన కోరారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డితో కలిసి బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలో IIIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. వైద్య రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మనం ఉన్నాం కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ. అలా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న విషయం ఏంటంటే భయ్యా, కొన్ని కొన్ని దేశాల్లో ఉండే రూల్స్ ఉంటాయి భయ్యా, వాటిని వింటున్నప్పుడు భలే విచిత్రంగా అనిపిస్తుంది భయ్యా. అరే ఇలా కూడా చేయొచ్చా, అసలు ఇలా చేయడం కరెక్టే కదా, ఇది పర్ఫెక్ట్ ఐడియా అనిపిస్తుంది భయ్యా. సో అలా ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం ఏంటంటే భయ్యా, మన సింగపూర్ ఉంది కదా, సింగపూర్ అనేది చాలా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పి మనం చాలా చోట్ల చూసాము వింటున్నాము ఈ మధ్యకాలంలో, దాని గురించి గట్టిగా వింటున్నాము. సో మరి అంతలా ఉన్న సింగపూర్లో ఒకప్పుడు ఒక క్రైసిస్ వచ్చిందండి భయ్యా. దాన్ని వాళ్ళు ఏ రకంగా ఎదుర్కొన్నారో తెలుసా, అంటే చాలామందికి అవయవ దానాలు దొరక్క కొన్ని కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాడంట. దానికోసం అని చెప్పి ఆ దేశం మొత్తం ఆ ప్రతి పౌరులకి ఒక కండిషన్ పెట్టింది. అదేంటంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా అవయవదానం చేయడానికి దాతగా నమోదు చేసుకోవాలట. ఇది సింగపూర్ కంట్రీలో మస్ట్ అండ్ షుడ్గా ఉంటుందట. ఇలా ఎందుకు అంటే ఒకప్పుడు ఆ దేశంలో చాలా అవయవదానం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండడం వెళ్ళాక అసలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారట ఆ దేశం వాళ్ళు. నిజంగా ఇలాంటి గొప్ప గొప్ప నిర్ణయాలు అంటే చిన్న చిన్న నిర్ణయాలుగా అనిపిస్తాయి మనకి, కానీ వీటి యొక్క ఇంపాక్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని వాళ్ళు చాలా చక్కగా అధిగమించి వారంతా చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు, అదనమాట సంగతి. సో మరి ఇటువంటి వాటి వల్ల మనం కూడా ముందుంటే చాలా బాగుంటుంది కదా, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వినిపించేస్తున్నాం ఫ్రమ్ ది మూవీ రాజాసాబ్ నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: We got flow, we got style. Making move with a smile. Everybody step aside, watch out, come on.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆటంకం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటాం. బేసికల్గా భయ్యా, మనకి హాలీవుడ్ మూవీస్ అప్పుడప్పుడు కొనుక్కొని చూస్తూ ఉంటాం. అందులో ఒక విలన్గా ఎక్కువగా చేసేటువంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు భయ్యా, ఆయన పేరు డానీ ట్రెజో. ఈయన మామూలు నటులు కాదండి, చాలా మంచి గొప్ప నటులండి. అందుకేనేమో ఇప్పటికీ 250కి పైగా చిత్రాలు నటిస్తూనే ఉన్నారు. ఈయన చాలా మంచి నటుడు అని ఇదొక్క మాట చాలా కూడా నిదర్శనంగా అన్న చిత్రాలు చేశారు కాబట్టి ఇంతకీ ఇప్పుడు మ్యాటర్లోకి ఏంటంటే భయ విషయం, ఈయన చేయబోయే ప్రతి సినిమాలో ఒక నిబంధన పెడతారట, ఒక కండిషన్. అదేంటంటే తాను విలన్గా చేసే ప్రతి సినిమాలో కూడా ఆ విలన్ పాత్రని చంపేయాలి అనే షరతును పెడతారట. అదేంటి భయ్యా, విలన్ చచ్చిపోవడం ఏంటి, విలన్ ఇంకా బతుకుంటే చాలా బాగుంటుంది కదా, ఆయనకి మంచి పేరు వస్తుంది కదా అంటారా? నిజమే అండి. కాకపోతే దీని వెనక అతను ఒక మంచి విషయం కూడా దాగి ఉన్నది. అదేంటి అంటే ఆయన అలా ఎందుకు పెడతారంటే, తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసినదే అన్న సందేశాన్ని ప్రేక్షకులకు ఇచ్చేందుకోసమే అట ఈ షరతు. ఈ షరతు అయితే బాగుంది కదా భయ్యా, నిజంగా ఇట్లాంటి ఫీలింగ్స్ చూసినప్పుడు చాలా బాగుంటాయి. హీరో విలన్ని కొట్టి కొట్టి మరి చంపిస్తూ ఉంటే మన చిత్రాల్లో ఎన్నిటిలో చూస్తానే మనము ఆనందం పొందలేదు? ఇది కూడా ఆవకే వస్తుంది. కాకపోతే తప్పు చేశాడు కాబట్టి అతను చచ్చిపోయాడు అని పక్కన పెద్దలు పిల్లలకు చెప్తూ ఉంటే మంచి మోటివేషన్ కూడా ఉంటుంది కదా. చూసారా ప్రతి దాంట్లో ఎంత గొప్ప లాజిక్ ఉంటుందో. అన్ని మ్యాజిక్లే కాదు, అప్పుడప్పుడు లాజిక్లు కూడా వర్కౌట్ అవుతాయి. ఈయనకు వర్కౌట్ అయినట్టే అదన్నమాట సంగతి. సో మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ కేజీఎఫ్ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండి స్టేట్ యూటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ గాయ్స్, దిస్ ఇస్ యష్. యూ కెన్ లిసన్ టు మై లేటెస్ట్ సాంగ్స్ ఫ్రమ్ మై మూవీ కేజీఎఫ్ ఓన్లీ ఆన్ లహరి మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్, అండ్ ప్లీజ్ డూ క్లిక్ ఆన్ ద లింక్ టు సబ్స్క్రైబ్.

ముడిచిడ్లామా.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆటచూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న కృష్ణా తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల్ని మాట్లాడుకుంటూ, అది ఒక పెద్ద గుహ, అందులో ఒక అడవి, ఆ అడవిలో మళ్ళీ ఒక నది. ఆహా, ఏముంది అయ్యా చిన్నప్పుడు చందమామ కథలు విన్నప్పుడు చెప్పే మాటల్లా ఉన్నాయి కదా అంటారా. నిజం భయ్య, ఇట్లాంటివన్నీ మనకి కథల్లోనే ఉంటాయి, ఊహించుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటాయి, కానీ రియల్ టైంలో ఇలాంటివన్నీ అబ్బే వర్కౌట్ అవ్వ భయ్య అంటారా. నిజమేనండి, కాకపోతే ఇంతవరకు మనకి తెలియనంతవరకు ఇట్లాంటిది ఉండదనే అనుకున్నాం, కానీ ఇది నిజంగా ఉన్నది. అది కూడా అంత ఇంత కాదు, ప్రపంచంలోనిది అతి పెద్ద గుహ కూడా, అందులో ఒక అడవి ఉంది, ఆ అడవిలో ఒక నది ఉంది. ఇదంతా ఎక్కడుందా అంటే మన వియత్నాం అనే ఒక కంట్రీలో ఉంది. ఇంతకీ ఈ గుహ పేరు ఏంటంటారా, హాంగ్ సన్ డోంగ్ అనేదే ఈ గుహ. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. దాదాపు 9 కిలోమీటర్ల ఉండే ఈ గుహ కిందే ఆ అడవిలోనే ఈ నది ఉంది. ఇది చాలా సుందరమైనదిగా కూడాను, అందుకే చాలామంది దానికోసం వెళ్ళి చూసి ఆనందించి మరీ వస్తుంటారు. మరి మీకు కూడా అట్లా అనిపిస్తే మీరు వెళ్ళరండి, నాకు అభ్యంతరం లేదు, వీలైతే అందరం కలిసే వెళ్దాం అదనమాట సంగతి. సో మరి ఇంత మంచి విషయం ఉన్న తర్వాత ఇంకొక మంచి కూల్ సాంగ్ వింటే బాగుంటుంది కదా, అందుకే మీకోసం లక్కీ భాస్కర్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇంత ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇదండి ఈనాటి మన ఈ కృష్ణా తీరం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి ఇక నేనైతే ఈనాటి కృష్ణా తీరానికి బై బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. మనమంతా తిరిగి తర్వాత కలుసుకుందాం. తదుపరి కార్యక్రమం మనసును మనసైరావు. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఈ రోజుల్లో మరి మన పోర్లు ఎట్లున్నారా అంటే,
1: స్పేస్ కావాలంటది స్వాతి, స్పైస్ కావాలంటది స్ఫూర్తి,
0: టెన్షన్ పెడుతుంది ప్రీతి, టెన్షన్ కోరుతుంది కీర్తి,
1: మరి కాఫీలంటూ సెల్ఫీలంటూ బెస్టీలంటూ ట్విస్టులు ఇచ్చి నెక్స్ట్ లెవెల్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారం రోజుల పాటు ఫ్రాన్స్, స్లోకోవేకిలియా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయా దేశాల నాయకులతో సమావేశం కావడం సహా పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 12 ప్రగతి విజయాలను పురస్కరించుకుని విజయవాడ విమానాశ్రయంలో సోమవారం నుండి యాత్రీ సువిధా దివస్ ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా ప్రయాణికుల సౌకర్యాలు, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ విజయవాడ విమానాశ్రయం ఈ వేడుకలను నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్టంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో హై అలర్ట్ ప్రకటించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. నేల ఆరోగ్యాన్ని పరిరక్షించి అధిక రసాయన ఎరువుల వినియోగాన్ని అరికట్టి శాస్త్రీయ సుస్థిర వ్యవసాయం సాగు చేయాలని మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహసంచాలకులు సిహెచ్ శ్రీనివాస్ చెప్పారు. దేశవ్యాప్తంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలు ఖేత్ బచావో అభియాన్ వ్యవసాయ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించాయని ఆయన అన్నారు. ఈరోజు వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు, సిబ్బందితో మార్టేరులో అవగాహన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగంగా అలవర్చుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం వద్ద ఈరోజు యోగా కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవస్థానంలో రాబోయే రోజుల్లో జరగబోయే వివిధ ప్రతిష్టాత్మక, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణపై ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన జరగనున్న సామూహిక అక్షరాభ్యాసాలకు సంబంధించి భక్తులకు కల్పించాల్సిన వసతులు తదితర విషయాలపై ఆయన సమీక్షించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ఈరోజు తిరుపతి రైల్వే స్టేషన్ను తనిఖీ చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ది పనులను, ప్రయాణికుల సౌకర్యాల కల్పనపై ఆయన సమీక్ష నిర్వహించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్కు ధర్మశాల వేదిక కానుంది. టాస్ గెలిచిన టీమిండియా జట్టు బౌలింగ్ను ఎంచుకుంది. వరుణుడి అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. 11.3 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 3 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారించామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. అస్సాం జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం జరిగిన AN-32 రవాణా విమానం ప్రమాద ఘటనలో భారత వైమానిక దళానికి చెందిన 5 సిబ్బంది మరణించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఆఫ్ఘాన్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులతో ఆడుతోంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత వ్యూహాత్మక విధానంలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానం ఉందని, ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల ఆర్థిక సాంస్కృతిక బంధాలు మరింత బలోపేతమవుతాయని చెప్పారు. రేపు ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో కలిసి భారత్ ఇనోవేట్స్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం స్లోవోకియాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోలతో ప్రధానమంత్రి మోదీ చర్చలు జరుపుతారు. ఈ పర్యటన ఐరోపాతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని ప్రధాని

0: మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. కాగా భారత్ వరుసగా 8వసారి ఈ సదస్సుకు ఆహ్వానం అందుకుంది. చివరిగా జూన్18 తేదీన ఫ్రాన్స్లో వివాటెక్ 2026 సదస్సుకు హాజరై అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమవుతారు. కాగా నరేంద్ర మోదీ తొలి స్లోవోకియా పర్యటన నిమిత్తంలో బ్లాటిస్లావాలోని ప్రవాస భారతీయులు మోదీకి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటనను పురస్కరించుకుని సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య కార్యక్రమాలు, చిత్రలేఖన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్లోవోకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈ పర్యటన వల్ల ప్రవాస భారతీయుల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలు, అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 నెలల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్లు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆర్థిక సహాయాన్ని అందుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగ్పూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే 2 నగరాల మధ్య 3.5 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలియజేశారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు.
1: హాల్ ఆపరేషన్ సింధూర్ మేము భావన ఆతంకీకో నష్ట నమూద్ కమయాబీ హాసిల్ కది ఉత్తనా బా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజాం దే పే పీఠే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ ఎయిర్ఫోర్స్ ట్రైన్ కరేజియస్ ఆర్ డిసిప్లిన్ ఆఫీసర్స్ కా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ థా నిశ్చిత భవిష్య కే ఆపరేషన్స్ మే భీ హమారే ఎయిర్ఫోర్స్ కి యహీ భూమికా దేఖనే కో మిలేగీ ఐసా మేరా విశ్వాస్ హై.
0: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 5 సిబ్బంది మరణించారు. దీనిపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు వైమానిక దళం సంతాపం తెలియజేసింది. కాగా AN-32 విమాన ప్రమాదంలో వాయుసేనకు చెందిన 5 సిబ్బంది మరణించడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపదగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్దిని సాధించిందని తెలియజేశారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పఠనీకీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత్ అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని

0: మిశ్రా అన్నారు.
1: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
0: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 5 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ముగిసింది. ఈ సదస్సు ముగింపులో ఆహార భద్రత, రైతుల సంక్షేమం, వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయంపై ఇండోర్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిలో 42% వాటా కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ సమన్వయంతో డిజిటల్ అగ్రికల్చర్, ఉమ్మడి పరిశోధనలు, సాంప్రదాయ విత్తనాల రక్షణ, జన్యు వనరుల మార్పిడి కోసం 4 కొత్త సంస్థాగత కార్యక్రమాలను కూడా ప్రకటించారు.
2: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया. अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और उस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी. उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी.
0: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగిన 12 ఏండ్ల సుపరిపాలన, పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలని సంకల్పాన్ని ప్రతి పౌరుడికి చేరువేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా అంతకుముందు ఈ ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ మధ్యప్రదేశ్ రాష్ట క్రీడాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్తో కలిసి షూటింగ్ అకాడమీని సందర్శించి అథ్లెట్లతో ముచ్చటించారు. జాతీయ విద్యా విధానం ద్వారా క్రీడలను కూడా విద్యా వ్యవస్థలో కీలక భాగంగా మార్చామని మంత్రి చెప్పారు. ధర్మశాలలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 12 ఓవర్లలో 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. అంతకుముందు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ను ఇరు జట్లకు 25 ఓవర్లకు కుదించారు. కాగా భారత జట్టు తరఫున హర్ష్ దుబే, గుర్నూర్ బాలన్ ఈ మ్యాచ్ ద్వారా తమ వన్డే కెరియర్ను ప్రారంభిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 7:17 అయిపోయింది. మరి ఈ టైంలో మనమంతా మనసులు మనసు ఏంటో సినీ క్విజ్ గేమ్ షో ఆడేస్తూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మనసులు మనసై ప్రోగ్రామ్ని. సో మరి నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్లయితే మీ వాట్సాప్ నెంబర్ నుంచి మీ పేరు చిరునామా జత చేసి మీకు తెలిసిన సమాధానంతో కలిపి 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం తెలిసినట్లయితే. అదన్నమాట సంగతి. మరి ప్రశ్నలతో నేను సిద్ధం, సమాధానాలు ఇవ్వడానికి మీరు సిద్ధం కదా. ఇక స్టార్ట్ చేద్దాం ఇన్నట్టు మన ఈ ప్రోగ్రామ్ని. ముందుగా మీకోసం వస్తున్న ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ పెట్టుకొని కూడా 60 ఏళ్ల వయసు వచ్చాక కూడా ఇంకా సినిమా పాత్రల కోసం, అదే సినిమాలో హీరో పాత్రల కోసం ఓతగ ఎదురు చూస్తున్న ఈ కమెడియన్ గారు ఎవరు మీకు తెలుసా? ప్రశ్న మరొకసారి, కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ పెట్టుకొని 60 ఏళ్ల వయసులో కూడా ఇంకా హీరో పాత్రల కోసం ఎదురు చూస్తున్న ఈ కమెడియన్ గారు ఎవరు మీకు తెలుసా? మరైతే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వాట్సాప్ చేసేయండి 0866243814 ఈ నెంబర్కి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: క్వశ్చన్ అడిగాం కదా గుర్తున్నదా, కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ పెట్టుకుని ఇంకా 60 ఏళ్ల వయసులో కూడా హీరో పాత్రల కోసం ఎదురు చూస్తున్న ఈ కమెడియన్ గారు ఎవరో మీకు తెలుసా అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూసిద్దాం. నార్కట్పల్లి మండలం నెమ్మూరు గ్రామం నుంచి వెంకటేశం హేమలత గారు పంపించేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ కోటా కృష్ణిక మోనిక విద్యాసాగర్ అంటూ పంపించేస్తారు హైదరాబాద్ జీడిమెట్ల నుంచి రైట్ ఆన్సర్. హాయ్ బ్రో అంటూ గుడ్ ఈవినింగ్ అంటూ వెరీ గుడ్ ఈవినింగ్ బ్రో. అండ్ నెక్స్ట్ జయంత్ శ్రీనివాస్ ఫ్రమ్ నెదర్లాండ్స్ నుంచి పంపించారు డైలాగ్ ఫ్రమ్ రైట్ ఆన్సర్ బ్రో. అండ్ నెక్స్ట్ రోహన్ అండ్ సౌమిత్ పంపించేశారు కృష్ణలంక నుంచి రైట్ ఆన్సర్ బ్రో. అండ్ నెక్స్ట్ అన్వర్జీ అస్సలాం వలైకం అంటున్నారు. వలైకం అస్సలాం అండి. రాంగ్ ఆన్సర్ పంపించేశారండి నిజామాబాద్ జిల్లా నుంచి స్నేహ భాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు. భాస్కర్ ఫ్రమ్ పేట నుంచి రైట్ ఆన్సర్. పృథ్వీ లలిత మురళి అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు తిరుపతి డిస్టిక్ నుంచి. ఏమని, ఏమీ లేదని. నెక్స్ట్ అజీముద్దీన్ కోదాడ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నమస్తే గుడ్ ఈవినింగ్ అంటున్నారు ఆర్జే గారు. రైట్ ఆన్సర్ బ్రో. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు ఖమ్మం డిస్టిక్ నుంచి. రుబ్బవరం విలేజ్ నుంచి నాగుల్ మీరా అమీదా బేగం రైట్ ఆన్సర్ తో. దస్తగిరి సంధ్యా ఫ్రమ్ పొద్దుటి నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు రైట్ ఆన్సర్. హాయ్ అన్వర్జీ, మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్క అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్తో. ఎన్ హిమవంత్ కుమార్ గారు పంపించేశారు రైట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి పంపించేశారు బ్రహ్మానందం కానీ అలీ కానీ అనుకుంటున్నారు, ఈ వీరిద్దరూ కాదుగా. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు మనసుకు మనసైకి స్వాగతం అంటూ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి రైట్ ఆన్సర్తో. గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్తో. పెడన జోకానందరావు కాలేజ్ నుంచి పంపించేశారు అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. హాయ్ సార్, ఎల్బి శ్రీరామ్ గారు అంటున్నారు కానీ కాదుగా. నెక్స్ట్ కనకారా ఫ్రమ్ పెడన నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. అన్వర్జీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ మళ్ళీ పంపించేశారు రైట్ ఆన్సర్తో ఈసారి జత చేసి. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారే కదా అవకాశం, అదన్నమాట సంగతి. నెక్స్ట్ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు పంపించేశారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి సాతారు గారు పంపించేశారు గుడ్ ఈవినింగ్ సార్ అంటూ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే మన దుక్కు దుక్కు దూకుడు సినిమాలో ఎంఎస్ నారాయణ గారు మామూలుగా ఉంటుందా భయ్యా ట్రాక్, జనీలియా గారిని హీరోయిన్గా పెట్టుకుని ఎప్పటికైనా ఒక సినిమా తీయాలనేది ఆయన జీవిత ఆశయం. అది అలా జరిగింది ఆ సినిమాలో, అదనమాట సంగతి. సో మరి ఇక నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదామా.
1: ఒక మనిషిని బతికించేది నీరు నిప్పు గాలే కాదు, పగ పగ కూడా మనిషిని బతికిస్తాది
0: అంటూ మన బాలయ్య బాబు గారితో ఈ డైలాగ్ చెప్పించిన దర్శకుడు ఎవరు? ప్రశ్న మరొకసారి.
1: ఒక మనిషిని బతికించేది నీరు నిప్పు గాలే కాదు, పగ పగ కూడా బతికిస్తాది
0: అంటూ రాయలసీమ స్లాంగ్లో మన బాలయ్య బాబు గారితో ఈ డైలాగ్ చెప్పించిన దర్శకుడు ఎవరు? మీకు తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే వస్తున్న సూపర్ హిట్ సాంగ్ను వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మనము నా మనసున మనసైలో ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఒక మనిషిని బ్రతికించేది నీరు నిప్పు గాలే కాదు, పగ పగ కూడా మనిషిని బ్రతికిస్తాది అంటూ మన బాలయ్య బాబుతో రాయలసీమ స్లాంగ్లో ఒక మంచి డైలాగ్ చెప్పించిన దర్శకుడు ఎవరు అని దానికి గాను మన మిత్ర పంపించే సంబంధాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే కానూరు నుంచి తాతారావు గారు పంపించేశారు. రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక గుడ్ ఈవినింగ్ భయ్య అంటున్నారు ఆత్మకూరు చాదశేషు గారు, రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ వేటపాలెం దగ్గర రామన్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించేశారు. ఇందాక దానికి రైట్ ఆన్సర్, ఇప్పుడు దానికైతే ఏం రాలేదు. మా అభిమాన ఆర్జే గారికి అని పంపించేశారు. ఇందాక ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఫ్రమ్ శ్రీ మైలవరపు సూర్యనారాయణ గారు అండి అంటున్నారు. ఆహా, ఓకే. మీ శ్రోత ఏబీవీ నాగేశ్వరరావు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి అంటూ. ఓకే, నెక్స్ట్ కనకారావు ఫ్రమ్ పెట్ట నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మూరు గ్రామం నుంచి వెంకటేష్ మహిమరత గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. బోయపాటి శ్రీనివాస్ ఆర్ జయంత్ అగైన్ అంటూ, రెండు రాంగ్ ఆన్సర్ అండి. పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించేశారు దస్తగిరి సంధ్య, పంపించేశారు, రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు జవాబు అంటూ పంపించేశారు లెజెండ్ బోయపాటి శ్రీను అంటూ. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిషిక్క, రాంగ్ ఆన్సర్తో. తదుపరి కృష్ణలంక నుంచి పంపించేశారు రోహన్ అండ్ సౌమిత్, రైట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాస్ గంగా భవాని, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ సార్, ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. శబానా పెద్దగూడెం విలేజ్ నుంచి పంపించేశారు వనపెద్ద జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, పరుచూరు బ్రదర్స్ గారి రచనలు, మరి ఆ దర్శకుడు ఎవరు అది చెప్పాలి, నాకు అది కథ కావాల్సింది. నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఎన్ హిమంత్ కుమార్ గారు పంపించేశారు విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల పంపించారు కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించేశారు మురహరి యశోద జానకి రాజు అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. ఇంతకీ ఏంటా మూవీ, ఎవరా డైరెక్టర్ అంటే వి వినాయక్ గారు అండి. చిన్న కేశవరెడ్డి సినిమాలో డైలాగ్ అనమాట. బాగుంటుంది సినిమా కూడా. ఆ బీజిఎం కానీ ఆ మన బాలయ్యబాబు గారి స్వాగ్ కానీ ఒక రేంజ్లో ఉంటుంది భయ్యా. ఇప్పుడు కనుక సినిమా పడుంటే కానీ ఒక రేంజ్లో ఉండేది, థియేటర్ని దద్దరిల్లిపోవాల్సిందే. అలా ఉంటుంది సినిమా, అదనమాట సంగతి. మరి ఇక మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? ఆవేశానికే శరీరం ఉంటే అది ఇతడేనేమో అనేలా ఉంటాడు. ఎన్నలేని తెలివితేటలకి తల ఉంటే అది ఇతనేమో అనిపిస్తుంది. అసలు ఇదంతా ఎందుకండి? అతనంటే ఒక యుద్ధం. అతనే మన కిల్ బిల్ పాండే. ఇంతకీ ఈ కిల్ బిల్ పాండే ఎవరో మీకు తెలుసా? మరి తెలిస్తే ఆలస్యం ఎందుకు? వెంటనే 08662438144 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే వస్తుంది సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మనసులో మనసైలో ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తు ఉన్నదా? ఆవేశానికే శరీరం ఉంటే అది ఇతగాడేనేమో, ఎన్నల్లేని తెలివితేటలంటూ ఉంటే దానికి తల కూడా ఉంటే అది ఇతనేనేమో. అసలు ఇదంతా ఎందుకండి? అతడు ఒక యుద్ధం, అతనే మన కిల్ బిల్ పాండే. ఇంతకీ కిల్ బిల్ పాండే అంటే ఎవరో మీకు తెలుసా అని అడిగాను. మరి మన మిత్రులు అంతవరకు తెలిసిన వాళ్ళ పేరంతా పంపించేశారు, ఎవరెవరు ఎక్కడి నుంచి చూద్దాం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు పంపించేశారు రైట్ ఆన్సర్. కనకరా ఫ్రంట్ పెట్టర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించారు. నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైన్తు స్నేహబాను జైన్తిన్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ పేరు లేదు కానీ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ నార్కట్పల్లి మండలం నెమ్మోడి గ్రామం నుంచి వెంకటేష్ హేమలత రైట్ ఆన్సర్. రోహన్ అండ్ సౌమిత్ కృష్ణలంక విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు వాళ్ళగడ్డ నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగరందరావు కాలి నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుధీకర్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు మనకి సివి శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. తదుపరి శబాన పెద్దగూడెం నుంచి వనపర్తి డిస్టిక్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. హిమవంత్ కుమార్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, మన రేసు గుర్రం సినిమాలో కిల్ బిల్ పాండే మరొక హీరో మన బ్రహ్మానందం గారు, అదనమాట సంగతి. సో మరి ఇదండి ఈనాటి మనసును మనసే. మీరంతా ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేశారు కదూ. మరి కనేనైతే ఈనాటి మనసును మనసైకి బై బై చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. మరి ఇక తర్వాత మనం కలుసుకుందాం డ్యూవెట్ డ్యూవెట్లో. అంతవరకు ఇప్పుడు వచ్చి ఇప్పుడు సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుండండి. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: బాగుందా?
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. రేపటి నుండి 2 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో 69 వంతెనల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ పేర్కొన్నారు. అమరావతిలో ఈరోజు పర్యటించిన మంత్రి వాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. 2 ఏళ్లలో ఆరోగ్య శాఖ పరంగా చేసిన అభివృద్ది ప్రణాళికలను ప్రజలకు వివరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా అనుభవం సాధించి భవిష్యత్తులో మంచి అభివృద్ది సాధించాలని కర్నూలులో జరిగిన జాబ్ మేళాలో ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ ప్రగతి విజయాలను పురస్కరించుకుని విజయవాడ విమానాశ్రయంలో సోమవారం నుండి యాత్రీ సువిధా దివస్ ను నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న IIIT కళాశాలల్లో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంపికైన విద్యార్థుల జాబితాను విద్యాశాఖ ఈరోజు విడుదల చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా అనుభవం సాధించి భవిష్యత్తులో మంచి అభివృద్ది సాధించాలని కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ జాబ్ మేళా సమావేశంలో

యువతనుద్దేశించి పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పేర్కొన్నారు. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం బుద్దా గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ రాజు పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జూన్ 15 నుండి ప్రారంభమవుతుందని, ఈ నెల 15 నుండి వచ్చే నెల 14 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల ఎన్యూమరేషన్ చేస్తారని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాగల 2 రోజుల్లో 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధర్మశాల వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 24.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. వివిధ భారతి FM వార్తా ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: Red Bharati FM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియో సమయం 8:05. మరి ఈ టైంలో మనమంతా డ్యూయెట్ డ్యూయెట్ అంటూ బ్యూటిఫుల్ డ్యూయెట్స్ అండ్ మెలోడీస్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ డ్యూయెట్ డ్యూయెట్ని. పదిలంగా దాచుకున్న ఆ ప్రాయాన్ని ఏదో ఒక వలుపుతో గాలం వేసినట్టుగా ఆ గడసరి ఈ మగసరిని ఎంత మధురంగా ఆ గుప్పెడు మనసుని ఊపిరి ఆడనంతగా మాయ చేసి మరీ ఏదో ఒక కనికట్టులాగా తన వెంటపడేలా చేసిన ఆ అలకల కులుకుల అందాల చిలుకతో ఈ కోరింక పడుతున్న అందమైన పాటలు వాళ్ళిద్దరూ కలిసి పాడుకుంటున్న ఈ పాటలు ఒక్కసారి మీరే వినండి.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్ లో. వీళ్ళకి అసలు ఏమైందో, ఏమవుతుందో ఏమీ తెలియడం లేదంట. అసలు తికమకపడుతూ వారి ఎదలో తాగిన ఆ నిజాన్ని తప్ప మిగతా వాటి అన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు. అయినా కానీ ఆ ప్రేమ మైకం చాలా హాయిగా బాగుంటుందట. అది మదిలో చేసే ఆ అల్లరి అలజడి

ఇంకా బాగుంటుందట. అదేంటో తెలియాలంటే గర్జన చిత్రం నుంచి వచ్చే ఈ పాటని మీరు వినాలి. మనసుకి.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. గ్రామీణ భారత వికాసంతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. వార్తల వివరాలు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా మొదటగా ప్రధానమంత్రి ఫ్రాన్స్లోని నీస్ నగరాన్ని సందర్శించి అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్తో సమావేశం కానున్నారు. తన పర్యటనకు ముందు విడుదల చేసిన ప్రకటనలో నరేంద్ర మోదీ ఫ్రాన్స్, భారతదేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడినట్లు తెలిపారు. రేపు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లుగా ప్రధాని చెప్పారు. అదేవిధంగా భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు మరింత వేగం పుంజుకోనున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్లోవేకియా పర్యటన అనంతరం నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని ఇవియాన్లో ఈ నెల 16-17 తేదీల్లో జరగనున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. గ్రామీణ భారత వికాసంతోనే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. వికసిత భారత్ 2047 కోసం సుస్థిర వ్యవసాయం, సాంకేతికత, అనుసంధానంతో స్పష్టమైన ఫలితాలు అనే అంశంపై న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరుగుతున్న జాతీయ సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓం బిర్లా ప్రసంగిస్తూ సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో మేళవించడం ద్వారా ప్రపంచ వ్యవసాయ రంగానికి నాయకత్వం వహించే స్థాయికి భారతదేశం ఎదగగలదని అన్నారు. దేశంలో వ్యవసాయం కేవలం ఒక

0: చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. పుదుచ్చేరిలో విలేకరులతో ఈరోజు మాట్లాడిన ఆయన, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా మానవ వనరులు, ఇతర వనరులు వినియోగం మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావిస్తూ, ఈ మధ్యకాలంలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని చెప్పారు. దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని, 5 లక్షలకు పైగా గ్రామాల్లో బహిరంగ మల విసర్జన రహిత స్థితిని సాధించామని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పన కోసం భారత్ కేటాయించే నిధులు 2 లక్షల కోట్ల రూపాయల నుంచి 12.2 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయని మురుగన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తన పర్యటనలో భాగంగా మురుగన్ పుదుచ్చేరి రైల్వే స్టేషన్ పనితీరును పరిశీలించడంతో పాటు అక్కడ జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాగ్పూర్లో ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియను రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని చెప్పారు. 2025 జనవరిలో ప్రకటించిన విధానం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 1600 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని అన్నారు. వీటిలో ఇప్పటికే 24 కేంద్రాలు పనిచేస్తుండగా మరో 12 కేంద్రాలు ఏర్పాటు దశలో ఉన్నాయని, ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మంది ఈ కేంద్రాల ద్వారా శిక్షణ పొందారని కేంద్ర మంత్రి వివరించారు. ఈ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఏటా సుమారు 1.15 కోట్ల మంది డ్రైవింగ్ శిక్షణ పొందుతారని, తద్వారా గణనీయమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని నితిన్ గడ్కరీ చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరం సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఈరోజు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 5 సిబ్బంది మృతి చెందడం పట్ల భారత వైమానిక దళం IAF తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఈ విమాన ప్రమాదం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్ యు ఖేమరం కుమావత్, అగ్నివీర్ యు డానిష్ ఆలం విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారని సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. దేశానికి వారు అందించిన ధైర్యం, సేవను ఎల్లప్పుడూ గర్వంగా, కృతజ్ఞతతో గుర్తుంచుకుంటామని ఆయన అన్నారు. ఈ విషాద సమయంలో దేశం వారికి అండగా నిలుస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా సిమ్లాలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, 2024-25 ఆర్థిక సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక సహాయ పథకం కింద 2381 కోట్ల రూపాయలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా 2006 కోట్ల రూపాయలు, బాహ్య సహాయ ప్రాజెక్టుల కోసం 2150 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులు, రికార్డు స్థాయిలో 2,911 కోట్ల రూపాయల కేటాయింపులతో కూడిన రైల్వే ప్రాజెక్టులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: హైడల్ ప్రాజెక్ట్ కి దృష్టి సే అగర్ హమ్ జానే, ఆప్ సబ్ పత్రకార్ రేణుకా డ్యామ్ కే బారే మే లంబే సమయ సే లిఖతే రహే, రేణుకా డ్యామ్ కో నేషనల్ ఇంపార్టెన్స్ కా ప్రాజెక్ట్ డిక్లేర్ కర్ దియా గయా హై ఔర్ 7,000 కరోడ్ రూపే ఉస్కే లియే శాంక్షన్ హో చుకే హై. హమారే లూరీ స్టేజ్ 1 హైడ్రో ప్రాజెక్ట్ కే లియే 1,800 కరోడ్ రూపే శాంక్షన్ హో చుకే హై ఔర్ కామ్ చల్ రహా హై. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సిర్మౌర్ ఆపరేషనల్ హో రహా హై, 531 కరోడ్ రూపీస్ ఉస్మే భీ ఖర్చ్ హుయే హై. రైల్వేస్ మే ఇసీ సాల్ హిమాచల్ లియే 2,911 కరోడ్ రూపే ఖర్చు హో రహే.
0: దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలలో నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD ఈరోజు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కేరళం, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్లు IMD శాస్త్ర

0: శాస్త్రవేత్త అమిత్ కుమార్ తెలియజేస్తూ,
1: డస్ట్ స్టోమ్ వార్నింగ్స్ అండ్ థండర్ స్క్వాల్ వార్నింగ్స్ ఆర్ గివెన్ ఫర్ రాజస్థాన్, సో దట్స్ వై యూ కెన్ సీ దట్ ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇస్ ఇష్యూడ్ ఫర్ దెమ్. సిమిలర్ వార్నింగ్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ మధ్యప్రదేశ్ ఆల్సో. హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ ఆర్ ఇష్యూడ్ టుడే ఫర్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, అసమ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరం అండ్ గంగెటిక్ వెస్ట్ బెంగాల్. ఇన్ సౌత్ పెనిన్సులర్ ఇండియా యూ కెన్ సీ దట్ హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ తెలంగాణ, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, కోస్టల్ కర్ణాటక, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు.
0: హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు ప్రారంభమైన తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ముగిసింది. వర్షం కారణంగా ఆటను 25 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 51 బంతుల్లో 8 ఫోర్లు 8 సిక్స్లు కొట్టి 102 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే అరంగరేటంలోనే చెరో 3 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ను 194 పరుగులకే కట్టడి చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. గ్రామీణ భారత వికాసంతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మధుర స్వరాలలో తనను పిలవడం కోసం జాబిలమ్మతో కబురు పంపి జాజిపీలతో జోలపాడుదామని అన్నీ సిద్ధం చేసుకున్నాడట. వారిలోని విరహాలు కెరటాలు దాటుతూ ఒడిలోకి చేరుకోవాలని ఆశపడుతున్న ఈ ప్రేమ జంట ఎంత బాగా మాట్లాడుకుంటూ పాట పాడుకుంటున్నారో ఒకసారి మీరే వినండి.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవిట్ డ్యూవిట్లో. ఇతగాడు ఆమె ప్రేమలో ఎంతగా మునిగిపోయాడంటే, ఏ పూల తీగ కాస్తంత ఊగుతున్నా ఆమెనేమో అనుకుంటున్నాడట. అరే, ఏ కువ్వ కూసింత కిలకిలమని వినపడినా అది ఆమె నవ్వేనేమో అనుకునేంతలా ఆ యవ్వన వీణ గురించి తన మది మందిరాన గూడు కట్టుకున్న ఆ భావాలను ఎంత చక్కగా వివరిస్తున్నాడో ఒకసారి మీరే వినండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
5: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆలస్యం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 9:03. మరి ఈ సమయంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ, మరింకెందుకు ఆలస్యం? స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మనకి మధుర స్వరాలని. ముందుగా మీకు సరబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ ముఠా మేస్త్రి మరియు క్షణక్షణం. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఘల్లు ఘల్లు ఘల్లు.

0: పారటి పల్లె పల్లె పచ్చాని పందిరి,
1: పల్లె పల్లె పచ్చాని పందిరి,
0: నిండు నూరేళ్ళు పండు ముత్తైదు వల్లే ఉండు పంటలు.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మధుర స్వరాలలో. ఇప్పుడు నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ సీతాకోకచిలుక మరియు వయసు పిలిచింది. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కోరికలే పగలు రేగి నిలుతున్నా, పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా. నా దాహం తీరమిది నీ హృదయ.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 10 గంటలు. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆపాత మధుర గీతాలని వినిపించిన రాగాలి అంటూ ఈ సమయంలో వింటూ ఆనందిస్తూ ఉంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మనకి వినిపించిన రాగాలి కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు ఆత్మబలం మరియు అనురాగం. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న వినిపించిన రకాలే కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు గాలిమేడలు మరియు గులేబకావళి కథ, ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

పెళ్ళంట, నా పెళ్ళంట, ఓ నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, తాం తాం తాం. రాతి వీరులంట, ధరణి కుబేరులంట, భోరు భోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. విరాధి వీరులంట, ధరణి కుబేరులంట, భోరు భోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. నా పెళ్లి అంటా

అలా అలా పెళ్ళంటావు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న వినిపించిన రాగాలి కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు పిడుగు రాముడు మరియు పూలరంగుడు ఈ చిత్రాలనిచ్చి ఈ మధుర గీతాలు మీకోసం

0: Yoga session will be held from 6:15 a.m. to 7:35 a.m. and is expected to witness participation from more than 130 countries. In men's cricket, India defeated Afghanistan by 7 wickets in a rain-affected first one-day international of the three-match series in Dharamshala, Himachal Pradesh. Chasing 195 runs, India overhauled the target in 22.5 overs. Indian skipper Shubman Gill scored unbeaten 84 of 66 balls. Earlier put into bat, Afghanistan were bowled out for 194 in 24.5 overs. And that is the end of this news bulletin.
1: సమయం 11:10. మీరంతా ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై ఈనాటి మా ఈ కార్యక్రమాలను వింటూ ఆనందించారు కదూ. మరలా తిరిగి రేపు ఉదయం 5:55 మా మిత్రులు వచ్చి ఇదే విధంగా మిమ్మల్ని అలరిస్తారు. అంతవరకు మీ నుంచి సెలవు తీసుకుంటూ మీ అన్వర్. బాయ్ బాయ్, గుడ్ నైట్, శుభరాత్రి.

0: డిటిహెచ్ ఛానల్ పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి.
1: తెలుగువారికి బాగా సుపరిచితమైన కళారూపం బుర్రకథ. దీని ప్రదర్శనలో ముగ్గురు సభ్యులుంటారు. మధ్యలో వ్యక్తి తుమ్మర భుజానికెత్తుకుని మీటుతూ కథ చెబుతుంటే మిగతా ఇద్దరు అతనికి తానా తందానా అంటూ ప్రశ్నలు సంధిస్తూ వినేవారికి ఉత్సాహాన్ని కలిగిస్తారు. వీటి ప్రదర్శనలో ముఖ్యంగా రౌద్ర, వీర, కథా ఇతివృత్తాలను ఎన్నుకుని నవరసాలను పలికిస్తూ వినేవారిని మంత్రముగ్ధుల్ని చేస్తారు. అనుగురాజు మరణం తర్వాత నలగాముడు రాజు, బ్రహ్మనాయుడు మంత్రి అవుతారు. ఆ తరువాత పల్నాడు రాజ్యం మొత్తం కోసం నాగమ్మకు బ్రహ్మనాయుడికి మధ్య స్పర్ధ పెరిగిపోతుంది. అది నలగాముడికి మణిదేవుడికి, గురజాలకు మాచర్లకు మధ్య రాజ్యాధికారానికై యుద్దంగా పరిణమిస్తుంది. ఈ చారిత్రక గాథనే ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ తల్లా శామ్యూల్ బృందం వారు వినిపిస్తున్నారు. పల్నాటి యుద్దం బుర్రకథ వినండి.

ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ముందుగా ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వయలిన్ వాద్య కచేరీ విన్నారు. వయలిన్ సహకారం శ్రీ మారెళ్ల కేశవరావు, మృదంగ సహకారం శ్రీ కోలంక వెంకటరాజు. అనంతరం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి వైలా వాద్య కచేరీ విన్నారు. వయలిన్పై సహకారం అందించారు శ్రీ అన్నవరపు రామస్వామి, మృదంగ సహకారం శ్రీ వి కమలాకర్రావు.